కేంద్రం 101.3 మెగాహెడ్స్పై వివిధ్ భారతి తెలుగు ఛానల్లో మా ప్రసారాలు ప్రారంభం. ఈరోజు శక సంవత్సరం 1948, ఆశ్వయుజమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, అక్టోబర్ నెల 1వ తేదీ, గురువారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:58:57. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. భవిష్యత్తులో సాగు తాగు పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర నీటి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో పోలవరంతో సహా నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై గత రాత్రి ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రాజెక్టుల క్యాలెండర్ ప్రకారం వాటిని పూర్తి చేయాల్సిందేనని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రవి పంటలకు కనీస మద్దతు ధరలు పెంచడాన్ని స్వాగతిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కెహెచ్ఎన్ నాయుడు పేర్కొన్నారు. రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర అందాలనేదే కేంద్ర రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ఒక ప్రకటనలో వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ కిటెక్స్ గార్మెంట్స్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. కొచ్చిలో కిటెక్స్ సంస్థ సీఎండీ సబు ఎం జాకబ్తో బుధవారం మంత్రి సమావేశమయ్యారు. టెక్స్టైల్స్ రంగం తయారీ అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక వృద్దిపై ఈ సందర్భంగా చర్చించారు. ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ పరిధిలోని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు తాజాగా 250.62 కోట్ల రూపాయలు చెల్లించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 2026-27లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఎన్టీఆర్ వైద్యసేవ ఈహెచ్ఎస్ పథకాల కింద 2205 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు వివరించారు. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఉన్న కర్మాగారాల సంఖ్యలో మన రాష్ట్రం 6వ స్థానంలో నిలిచింది. దేశంలోని మొత్తం కర్మాగారాలు ఆంధ్రప్రదేశ్లో 15,602 ఉన్నాయని కేంద్ర గణాంకాలు అమలు మంత్రిత్వ శాఖ ఎంఓఎస్పీఐ వెల్లడించింది. దేశ పారిశ్రామిక రంగానికి సంబంధించి 2024-25 వార్షిక సర్వే నివేదికను తాజాగా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. 16వ తేదీ తుది జాబితా ప్రకటించాలని నిర్ణయించింది. వచ్చే నెల 10వ తేదీ వరకు నోటీసులు క్లెయిమ్లు అభ్యంతరాలు పరిశీలించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. వెస్టిండీస్తో 3 వన్డే సిరీస్లో భాగంగా గువాహటిలో బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. భారత జట్టు కెప్టెన్ గిల్ డబుల్ సెంచరీ, రోహిత్ శర్మ శతకం చేయడంతో 406 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 43.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రాష్ట్రంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్టోబర్లో కూడా సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 6:04 వందన భక్తి గీతాల కార్యక్రమాన్ని వింటారు. ముందుగా ఘంటసాల గారు ఆలపించిన భక్తి గీతం వినాయక చవితి చిత్రం నుంచి విందాం.

0: ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన, కాస్త పాలు మిరియాలు ఏవైనా?
1: సిద్ధం సిద్ధం.
0: భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే

శాబాష్ శాబాష్. ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో ఎంత సోగ

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, హా, ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకునే వాడై వెనుదిరిగిపోయాయట. తదనంతరంబున

భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జై శ్రీమద్రమారమణ గోవిందో. భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడు. అంతట భూత

0: సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపురి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల నీటి అవసరాలను తీర్చేలా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులతో పాటు పంట కాలువలు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ నీటిపారుదల, జల విద్యుత్తు, పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులను కూడా ప్రణాళికలో చేర్చాలని ఆదేశించారు. విశాఖ నగర తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం నూతన కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూతన భవనం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 170 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట అభివృద్దికి బదలాయించేలా చర్యలు తీసుకున్నామని, బేగంపేట రన్వే కింద రహదారి నిర్మాణానికి అనుమతులు సాధించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైతు బజార్లో రాయితీపై ఉల్లిపాయల పంపిణీని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదలతో ప్రజలపై భారం పడకుండా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలో కందిపప్పు, పామాయిల్ కూడా రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరిస్తూ,
2: మన రాష్ట్రంలో 35 రూపాయల కిలోకే ఉల్లిపాయ 115 రైతు బజార్లో కూడా రాష్ట్రంలో ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి రైతు బజార్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేసి సామాన్యులకి మేము మా శాఖ నుంచి ప్రత్యేకంగా కందిపప్పు పైన, అదేవిధంగా పామ్ ఆయిల్ పైన కూడా దృష్టి సారించాం. 100కి 100% సబ్సిడీ రూపంలో మేము కందిపప్పు సరఫరా చేస్తాం. కందిపప్పుతో పాటు పామ్ ఆయిల్ గురించి కూడా దానిపైన కూడా దృష్టి సారించాం.
1: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో సాగునీరు, తాగునీటి అవసరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటల అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
3: ఒక పక్క పరిశ్రమలు అభివృద్ధి చేస్తున్నాం, ఒక పక్క సాగునీరు, తాగునీరు అందజేస్తూ ఈ హార్టికల్చర్ హబ్ 100,00,000 రూపాయలతో మరి ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ 26,000 కోట్లు ఏదైతే రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టు, సాగునీరు ప్రాజెక్టులు ఆగిపోయినాయో 22 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి అంతే విధంగా కాకుండా వేర్ హౌస్లు, కోల్డ్ స్టోరేజ్లు, మరి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా సబ్సిడీతో ఇస్తాం.
1: 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం

0: అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్ నాయుడు స్వాగతించారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలకు అధిక మద్దతు ధర కల్పించడం ద్వారా పంటల వైవిధ్యీకరణకు రైతులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించడంతో పాటు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెద్ద మైనవారిలంక గ్రామంలో పీఎం సూర్యఘర్ యోజన బీసీ స్కీమ్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి గత రాత్రి ప్రారంభించారు. పెద్ద మైనవారిలంకలో ప్రతి ఇంటికి ఈ పథకం వర్తిస్తే ప్రభుత్వాల నుంచి సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు రాయితీ పొందే అవకాశం ఉందని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ,
2: అమరావతి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయండి. దాదాపు 35,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్స్ కూడా యాక్చువల్ గా ఫస్ట్ డైమండ్ ఏదైతే ఉందో ఆ డైమండ్ కంప్లీట్ చేశారు, సెకండ్ డైమండ్ మొదలు పెడుతున్నారు. అలా అనుకున్న టార్గెట్ ప్రకారం యాక్చువల్ గా అన్ని జరుగుతున్నాయి. ఏది ఏమైనా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ 2028 అక్టోబర్ కంప్లీట్ చేయమన్నారు. 2028 అక్టోబర్ కంప్లీట్ అయితే ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
0: ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, క్రీడల శాఖ, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించాలన్నారు. ఫిట్నెస్ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు పలువురు ప్రముఖులు, క్రీడాకారులకు మంత్రి ఖేలో తెలంగాణ ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ మరో 9 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన ఐగాట్ మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల తొలి ప్రాంతీయ సదస్సు నిన్న ఘనంగా ముగిసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సేవలు, ప్రజాపాలనలో కృత్రిమ మేధ ఏఐ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జేఎన్టీలో నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్కు సంబంధించిన వాడపత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శనరావు మాట్లాడుతూ, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్ట్రీయ సంకల్ప్ సమారోహంలో భాగంగా ఈరోజు ఉదయం హెల్త్ వాక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జరుగుమల్లి బీసీ వసతి గృహంలో విద్యార్థినులకు వేధింపుల ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో అసభ్య అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థినులను నిందితుడి ఇంటికి పంపిన సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడీ 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు కృషి చేస్తూనే వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2027-28 సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందుతారని తెలిపారు. కాగా నిన్న కేంద్ర కేబినెట్ సమావేశానంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలిపారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
2: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सनफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम 50% ज्यादा रखी गई है एमएसपी.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో స్థాపించిన యూపీఎస్సీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన వేడుకలకు ఈ కార్యక్రమం ముగింపు పలుకుతుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణ్యం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, యూపీఎస్సీ అధికారులు తదితరులు పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడీ 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షం వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ గుప్తా మాట్లాడుతూ ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడారు. వస్త్ర రంగానికి సంబంధించిన ప్రభుత్వ దార్శనికత, విధానాలు, పథకాల గురించి సదస్సులో పాల్గొనే వారికి వివరిస్తారని గుప్తా తెలిపారు. వస్త్రరంగం దేశవ్యాప్తంగా సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని ఓంప్రకాష్ తెలిపారు.

0: రాష్ట్రంలో సమర్థవంతమైన పరిపాలనను నిర్ధారించడంలో ప్రభుత్వోద్యోగులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న కరీంనగర్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ఏ ప్రభుత్వ విజయమైనా ప్రభుత్వోద్యోగుల అంకితభావం సహకారంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారానికై తాను ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో సమావేశాలను కొనసాగిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రంతో నిరంతరంగా జరుపుతున్న సంప్రదింపులు ఫలితాలనిచ్చాయని, 6 నెలల్లోనే రాష్ట్ర అభివృద్దికై 170 ఎకరాల లక్షణ భూమి బదిలీ జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్టంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న జలంధర్లో జరిగిన నషా ముక్త్ పంజాబ్ ర్యాలీలో ప్రసంగిస్తూ మంత్రి, పంజాబ్ను మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేసే దిశగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టి ఈశాన్యంలో తీవ్రవాదాన్ని అంతం చేశామని, ఇప్పుడు పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్టంగా మార్చడంపై దృష్టి సారిస్తామని అమిత్ షా తెలిపారు.
1: पंजाब का विकास तब तक नहीं हो सकता जब तक पंजाब का युवा नशे के मुक्त नहीं हो. ये नशा हमारी आने वाली पीढ़ियों को बर्बाद करता है. पंजाब के युवाओं को नशा न मिले ऐसे सख्त तंत्र की रचना केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी कर सकती है, कोई और नहीं कर सकती.
0: కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు సముద్ర తీర ఖనిజ బ్లాకుల వేలాన్ని ప్రారంభిస్తుంది. దేశ సముద్ర తీర ఖనిజ సంపదను వెలికి తీయడంలో, ఖనిజ వనరుల భద్రతను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక ముందడుగు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేలంలో అండమాన్ సముద్ర ప్రాంతంలోని 2 సముద్ర తీర ఖనిజ బ్లాకులు ఉన్నాయి. ఇది క్రమబద్దమైన అన్వేషణను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, తీర ప్రాంత ఖనిజ అన్వేషణ అభివృద్దికి అధునాతన సాంకేతికతను వినియోగించడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. గువాహటిలోని బర్సపాడ స్టేడియంలో జరిగిన 2 వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జాన్ క్యాంబెల్, షైహోప్, హమీజాంగుల సెంచరీలతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అనంతరం 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 133 బంతుల్లో 223 పరుగులతో నాటౌట్గా నిలవగా, రోహిత్ శర్మ 101 పరుగులు చేసి వన్డేలో 35వ శతకం పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్కు 255 పరుగుల రికార్డు భాగస్వామి అని నెలకొల్పారు. డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. సిరీస్లోని చివరి వన్డే శనివారం న్యూ చండీగఢ్లో జరగనుంది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాయలసీమ, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోలాండ్ వాణిజ్య శాఖ మంత్రి ఆండ్రిజ్ డొమాన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం విజయవంతమైందని, ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు కొత్త మార్గాలపై చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3వ దశపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ నిర్ణయం 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని తరలించేందుకు, 50 గిగావాట్ గంటల బ్యాటరీ నిల్వకు మద్దతునిచ్చేందుకు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా పవర్ గ్రిడ్లను పటిష్టం చేసేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది తయారీ, నిర్మాణం, ఇంధన నిల్వ రంగాలలో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2035 నాటికి 900 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచారంలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో జాతీయ స్థాయి సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిరాన్ని నిర్వహించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడీ 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా? చెప్పండి.
3: ఎస్ఆర్ రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోష్ని, కాఫీ టైమా?
3: ఎస్ మ్యామ్.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోష్ని? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3. మరి ఈరోజు ఆహా డేటు మంతు రెండు అలా తిరిగి తిప్పినట్లుగా ఉన్నాయి కదా. సో 01/10/2026 అలా మంచి డేట్ అయితే వచ్చింది. అండ్ మనం అయితే ఎంట్రీ ఇచ్చేసాం ఎక్కడికో తెలుసా, అక్టోబర్ నెలలోకి. అసలు ఈ రోజైనా బయట మనకి ఎవరైనా మనల్ని పలకరిస్తారా అని చెప్పి వెయిట్ చేశా, కానీ మనతో పాటు పవనే వచ్చాడనమాట ఈరోజు నాతో పాటు. అయితే అదే సంగతి, మరి నేను పవన్ కలిసి అలా అలా వచ్చేసాం పొద్దు పొద్దున్నే. కానీ మనం ఇంకా మాట్లాడుకోవాలి ఇంకొన్ని విషయాలు అయితే, సో బయట వెదర్ గురించి. అండ్ ఈలోప మంచి సాంగ్ కూడా ఉంది మీకోసం. సో ఈ అక్టోబర్ నెలే మీకు ఒక మంచి స్టార్ట్ అలా కావాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఈ అక్టోబర్ నెల నుంచి ఇంకా మనకి మిగిలింది ఎన్ని నెలలు, మహా అయితే ఒక 3 నెలలు. ఎంతలో గడిచిపోతాయి చెప్పండి నెలలు. సో కదా, ఎక్కడ 2026 స్టార్టింగ్, మనం ఎక్కడున్నాం అక్టోబర్కి వచ్చేసాం అప్పుడే, ఉత్తినే అయిపోయాయి 9 నెలలు కూడా. కానీ మనం ఒక సైకిల్, మన లైఫ్ సైకిల్ అలా కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకా ఈ ఇయర్లో మనకేమీ సాధించినట్టు లేదే, ఇంక ఇయర్ ఇంతే, మన లైఫ్ ఇంతే, కనీసం వచ్చే ఇయర్ అన్నా మనం సెటిల్ అవ్వాలి, లేదా వచ్చే ఇయర్ అన్నా మనకి లైఫ్లో మంచి మూమెంట్ రావాలి, ఇలా అనుకుంటూ ఉంటారు కదా. ఆ మూమెంట్ రావాలి అని అంటే ఇప్పటి నుంచే ట్రై చేయండి. అంటే ఇంకా 3 మంత్స్ టైం ఉంది ఈ ఇయర్ కంప్లీట్ అవ్వడానికి, ఇక్కడి నుంచి ఇవాళ నుంచే. సో దిస్ ఈజ్ యువర్ టైం అనుకోండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి, ఈ 3 మంత్స్ని యూటిలైజ్ చేసుకోండి. అదే విషయం, మరి మనకు ఉన్నది ఒకటే జిందగీ, ఈ జిందగీలో మనం ఎలా ఉండాలి, అన్ని ఎమోషన్స్ని మనకి మనమే బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అదే విషయం మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. అండ్ ఇవాళ స్పెషల్స్ భలే ఉన్నాయి, వాటి గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను మంచి సాంగ్ విన్న తర్వాత. మరి మీకోసం కాఫీ టైంలో ఒక మంచి సాంగ్ వినిపించేస్తున్నాను, నేను మీ ఆర్జే చందనాని.

వింటున్నారు వివిధ భారతి 101.3లో కాఫీ టైం చందనతో కలిసి. మరి ఈ రోజు మన కాఫీ టైంలో మనం ఎక్కడ మన ట్రావెలింగ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం తెలుసా? ఏకంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి అలా ఉన్న కప్పు కాఫీలన్నీ చూసేసి వచ్చేస్తాం అనమాట. ఎందుకు అనంటే ఈరోజు ఇంటర్నేషనల్ కాఫీ డే. ఆహా, కాఫీ టైంలో కాఫీ డే గురించి మాట్లాడితే భలే అనిపిస్తుంది. అండ్ దట్ టు మంత్ స్టార్టింగ్లో. సో మంచిగా కాఫీ టైం ఇవాళే మొదలైంది ఈ మంత్లో. మరి ఈ కాఫీ టైంలో మీరు కాఫీ డే గురించి తెలుసుకోవడం మరే స్పెషల్గా అనిపిస్తుంది కదా. సో అక్టోబర్ 1st అయితే ఈ ఇంటర్నేషనల్ కాఫీ డే అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మరి ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ యొక్క డేని 2014లో ఈ అక్టోబర్ 1st అయితే స్టార్ట్ చేశారనమాట. సో మొదటిసారిగా మనకి ఈ డే అనేది సెలబ్రేషన్ స్టార్ట్ ఎప్పుడైంది అనంటే 2015లో ఈ డే అనేది సెలబ్రేట్ చేశారు. అండ్ ఇలా ఒక డే చేయాలి మనం, ఇంటర్నేషనల్ కాఫీ డే అనేది ప్రపంచవ్యాప్తంగా కాఫీ ఈ రైతులు ఎవరైతే ఉంటారో, కాఫీ పంటల్ని పండించే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి, వాళ్ళ ఉపాధి

ఎలాగా వీటన్నిటి గురించి అవగాహన కల్పించే విధంగా ఈ ఇంటర్నేషనల్ కాఫీ డే అనేది సెలబ్రేట్ చేస్తూ ఉంటారన్నమాట. సో మన లైఫ్లో, మనకి రోజువారీ డైలీ లైఫ్లో అయినా కానీ, మన డే ఎప్పుడైనా సరే, మన రోజు మొత్తంలో ఎక్కడైనా సరే, ఒక చిన్న కప్పు కాఫీ మనకి ఒక చిన్న ఆనందాన్ని ఇస్తుంది. అదే కప్పు కాఫీ మన మనసులో ఉన్న బాధల్ని తొలగిస్తుంది. సో అట్లాగా మన చేతిలో, మనకి మన చేతికి అందే ఒక ప్రతి కప్పు కాఫీ వెనక ఎంతోమంది రైతులు, ఎంతోమంది కార్మికుల కష్టం కూడా ఉంటుంది. విత్తనం నాటిన దగ్గర నుంచి ఆ కప్పు కాఫీ మన చేతికి వచ్చే వరకు మధ్యలో ఎంతో ప్రయాణం అవుతూ ఉంటుంది అన్నమాట ఈ కాఫీ ప్రయాణం అయితే. మరి ఈ ప్రయాణానికి తగ్గట్టు ఆ కష్టపడే ఆ యొక్క కార్మికుల యొక్క కష్టం అందరికీ గుర్తు చేయడం కోసం అన్నమాట. సో ఎన్నో దశలుగా మనకి ఈ యొక్క కాఫీ రంగం అనేది అభివృద్ధి చెందుతూనే ఉంది. మరి ఈ కాఫీ రంగం పైన ఆధారపడే రైతులైనా కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులైనా కానీ, వాళ్ళ జీవనోపాధికి వాళ్ళు ఎలా కృషి చేయాలి అనేది మరి మనందరికీ తెలియకపోవచ్చు. ఆ విషయాన్ని తెలియజేయడం కోసమే ఈ స్పెషల్ డే అనమాట. మరి కాఫీని ఆస్వాదించడంతో పాటుగా మనం ఏం చేయాలి, వాళ్ళ యొక్క శ్రమని కూడా గుర్తించగలగాలి. అప్పుడే మన చేతిలో ఉన్న కప్పు కాఫీని మనం మరింత ఆనందంగా ఆస్వాదించగలుగుతాం. అండ్ అంతేకాదు, ఈ కప్పు కాఫీ వెనుక ఎంతమంది కష్టం, ఎంతమంది జీవితం ఆధారపడి ఉంది అనేది కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. మరి ఇంటర్నేషనల్ లెవెల్లో కాఫీ డే గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి, మరి అలాంటి ఒక మంచి పాట అయితే ఉంది, చక్కగా దండకం కూడా రెడీగా ఉంది. వినేసైంది, స్టే ట్యూన్ టు విత్ భారతి.

కాఫీ. విశ్వాంతరాళంబులోనున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికి. అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి, నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికి. ఎర్లీ మార్నింగ్ లో నిద్ర లేవంగనే పాచి పళ్ళైన యుంతో మకం త్రాగు బెట్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీశ్వరీ ఫ్రెష్ కాఫీ స్వరీ నెస్సుకే.

కాస్త తాగన్ పునర్జన్మ వచ్చే విధంగా ప్రొద్దు ప్రొద్దున్నే నీ పొందు లేకున్న మూడంత పాడయ్యి టైమంత వేస్ట్ అయ్యి కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణలు చేసి కాంటాక్సు సర్వము నాశమ్ము కావించు.

కాఫీనంతెత్తు పై నుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గెలక్కొట్టు చున్నుర్గు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్ఠాగరిష్ఠుల్ బరిష్టాలలోనన్ గరిష్టంబుగా కాఫీ తాగేందుకు

0: పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: ఏం సంధ్యా, ఏంటి అంత డల్గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే సాండి చెప్తున్నాడు.
4: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
5: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
3: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
5: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

7:30:40 అయిపోయింది, కాఫీ టైంలో అయితే మనం ఉన్నాం. మరి ఈరోజు మనం చిన్నప్పటి నుంచి కూడా మన మనల్ని ఒడిలో అలా చేర్చుకొని మనతో ఆడుతూ పాడుతూ కథలు చెబుతూ మనల్ని నిద్రపుచ్చుతూ మనకి తెలియని ఎన్నో విషయాలు చెబుతూ మనతో పాటే మనతో కలిసి ఉంటాం అని అనుకుంటుంటాం. కానీ ఏదో ఒక రోజున మనల్ని వీడి వెళ్ళిపోతారు. వారే మన ఇంట్లో మనకి కనబడే మన అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు, వీళ్ళందరూ అనమాట. సో మరి వీళ్ళందరికీ సంబంధించి ఒక స్పెషల్ డే ఉంది, అదే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డ్ పర్సన్స్. సో అది విషయం మరి అంటే ప్రపంచ వృద్ధుల దినోత్సవం అన్నమాట ఈరోజు. మరి ఈ డేని ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు ప్రారంభించారనమాట. 1990 డిసెంబర్ 14 మనకి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు నిర్ణయించింది ఏంటంటే 1 అక్టోబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డ్ పర్సన్స్ అనే యొక్క డేని సెలబ్రేట్ చేయాలి అని చెప్పి ప్రకటించడం చేశారనమాట. అయితే దీన్ని ఫస్ట్ టైం ఎప్పుడు చేశారు అంటే 1991 నుంచి స్టార్ట్ చేశారు ఈ సెలబ్రేషన్ అనేది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ వృద్ధుల యొక్క జీవన విధానం కానీ, వాళ్లకున్న అనుభవం, వాళ్ళు మనకు అందించిన సేవలు, వాళ్లకున్న జ్ఞానం, ఇవన్నీ నలుగురికి తెలియాలి అని అంటే మనం ముందుగా వృద్ధుల్ని గౌరవించగలగాలి. మనకి చిన్నప్పటి నుంచి మనతోనే ఉన్నారు, ఇక వీళ్ళని భరిస్తుడు మన వాళ్ళు కాదు అని చెప్పేసి పెద్ద అయిన తర్వాత, లేకపోతే మనం బిజీగా జాబ్స్ చేసుకుంటున్నా, బిజినెస్లో మనం ఇన్వాల్వ్ అయిపోయో, లేకపోతే మన డైలీ లైఫ్లో మనం ఇన్వాల్వ్ అయిపోయో, అబ్బో వీళ్ళు మనకు అడ్డు, ఇంకా వీళ్ళు మనతో ఉండడం మనకు కష్టం రా అని భావించి వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అలా ఉంచేయటం, ఇలాంటివన్నీ కూడా మనం మానుకోగలగాలి. సో వాళ్ళ జీవిత అనుభవాలు, వాళ్ళు నేర్పించిన విలువైన పాఠాలని గుర్తు చేసుకుంటూ వాళ్ళు మనతో మాట్లాడడానికి లేదా మన మాట వాళ్ళు వినడానికి మనకి కొంత సమయం అనేది ఉంటుంది. ఆ కొంత సమయాన్ని మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. వయసు పెరగడం సహజమే, ఆ వయసు మనకి కూడా పెరుగుతుంది అని గుర్తుంచుకోగలగాలి. అప్పుడే మనం మన చిన్న నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి మనకి గౌరవం దక్కుతుందన్నమాట. మనం ఎప్పుడైతే మన ఓల్డర్స్ని గౌరవిస్తామో మనం ఓల్డ్ అయిన తర్వాత మన యంగర్స్ మనల్ని గౌరవిస్తారు. సో అట్లా ఈ యొక్క వయసు పెరిగిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హక్కులు కానీ, అండ్ అలాగే వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి, అండ్ అలాగే వాళ్ళ జీవన విధానాన్ని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, కుటుంబ సభ్యులు అనేవాళ్ళు, అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ అనమాట. అండ్ మన పెద్దల్ని గౌరవించడం అంటే మన కుటుంబాన్ని మనం గౌరవించుకున్నట్లే, అలాగే మన మూలాల్ని మనం గౌరవించినట్లే. అది విషయం మరి గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని అయితే మన ఓల్డ్ ఏజ్ హోమ్స్ వీలైతే, అంటే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఉండాలి అనేమి లేదు, సో మన అలా పరుగుతూ ఉండొచ్చు కదా. సో ఎక్కడన్నా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి మీకు తగినంత హెల్ప్ చేయగలిగినా కూడా చేయొచ్చు, అది కూడా మీరు వాళ్ళని గౌరవించినట్లే. సో అట్లా మీరు ట్రై చేయండి, అండ్ ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అది విషయం, ఇంకా మాట్లాడుకుందాం ఇంకొన్ని విషయాలు ఈ స్పెషల్ డేస్ అన్నీ కూడా. ఈలోపు ఒక మంచి పాట అయితే మీకోసం వచ్చేస్తుంది, వింటర్ స్టేడియం.

0: దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి అన్ని మంచి శకునములే. సినిమా నుంచి పాట అయితే వినేశారు ఆహారం గురించి. మరి ఈ రోజు ప్రపంచ శాఖాహార దినోత్సవం అన్నమాట. నిజానికి ఆహారం అనేది మనకి ఆరోగ్యాన్ని పెంచుతుంది, అలాగే ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కూడా మనం తినే ఆహారాన్ని బట్టి. కానీ శాకాహారాన్ని తినడం వల్ల ఏమవుతుంది, మన జీవన విధానంలోనే ఎన్నో మార్పులు వస్తాయి. మన ఆరోగ్య విషయంలో కానీ, పర్యావరణ విషయంలో కానీ, మన జీవనశైలి యొక్క ప్రయోజనాల విషయంలో కానీ మనకి శాకాహారం అనేది చాలా ముఖ్యమైనదన్నమాట. ముఖ్యంగా మనకి ఈ శాకాహార జీవన విధానంలోని మనకి కలబడే విలువలు ఏవైతే ఉంటాయో, సో మనం ఎప్పుడైతే సాత్విక భోజనాన్ని చేస్తామో మన బాడీ కూడా మనకి అలాగే ప్లెజెంట్గా పనిచేస్తూ ఉంటుంది, అండ్ అలాగే మనకి మైండ్ కూడా అలాగే రన్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ అదే విషయం, అండ్ ఈ శాకాహారం గురించి మాట్లాడాలి అని అంటే కేవలం మనం ఒక వెజ్ భోజనాన్ని మాత్రమే తినడం మాత్రమే కాదు, మంచి ఆహారాన్ని అలవాటు చేసుకోవడం అన్నమాట. మరి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ 1977లో నార్త్ అమెరికన్ వెజిటేరియన్ సొసైటీ వాళ్ళు ఈ డే అయితే ప్రారంభించేశారనమాట. అండ్ మనమైతే ఈ అక్టోబర్ 1, 1977 నుంచి కూడా వరల్డ్ వెజిటేరియన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం.

మనకి తెలుగులో ఒక సామెత ఉంది కదా, పూజించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చెప్పి. మరి దీనికి తగిన విధంగా మనకి ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది. మరి అదేంటో నేను మీతో షేర్ చేయబోయే ముందు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒక మంచి సాంగ్ వస్తుంది.

0: రోజు వండే హెల్దీ ఫుడ్ నే అట్రాక్టివ్ గా ప్రిపేర్ చేయి.
1: అదే ఎలా?
0: ఏముందోయ్, ఇడ్లీ దోశ ఎలాంటి టిఫిన్స్ లో క్యారెట్ బీట్రూట్ పుదీనా కరివేపాకు లాంటివి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చెయ్యి. కలర్ఫుల్ గా అట్రాక్టివ్ గా ఉండి ఇంట్రెస్టింగ్ గా కూడా తింటుంది.
1: అయితే లంచ్ లో రెగ్యులర్ కర్రీస్ తో పాటు టమాటా రైస్, జీరా రైస్, మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తా.
0: వీటితో పాటు కర్డ్ రైస్ లో కొన్ని దానిమ్మ గింజలు కూడా మిక్స్ చేసి పెట్టు.
2: సూపర్ డాడీ, వింటుంటేనే నోరు ఊరిపోతుంది. రేపటి నుంచి ఫుల్ సెలబ్రేషన్స్. నాకు ఖచ్చితంగా ఖాళీ లంచ్ బాక్స్ తోనే ఇంటికి వస్తా.
3: స్టే హెల్దీ, బి హ్యాపీ.
4: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
6: అలాగా? ఏం చిన్నదర గారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

ఇరుముడి సినిమా నుంచి మంచి పాట అయితే వినేశారు కదా కాఫీ టైంలో మనమున్నా. మరి ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం అనమాట. మరి ఇందాక నేను అన్నాను కదా, పూజించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్న అని చెప్పి, మనకి మన చేతుల ద్వారా మనం ఎంత సహాయం చేయగలుగుతామో మన పరోక్షంగా దైవాన్ని అంత పూజించినట్లే అనమాట. మరి దానికి తగ్గట్లుగానే ఈ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం అయితే ఉంది. ఎందుకు చెప్పండి, మనం ఎప్పుడైతే మన తోచిన ధన సహాయం కానీ వస్తు సహాయం కానీ ఇతర సహాయాలు ఎన్నో చేయగలుగుతాం, కానీ ఆరోగ్యం విషయంలో మన అవయవ దానాలు కానీ ఇలా రక్తదానం కానీ ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టేందుకు సహాయపడతాయి. మరి అంతకన్నా గొప్ప సహాయం ఇంకోటి ఉంటుందా? ఉండకపోవచ్చు, ఉంటే ఉండొచ్చు, బట్ ఇది మోస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ నిలుస్తుంది అనమాట. సో మరి మన భారతదేశంలో ఈ డేని మన ఇండియన్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అండ్ అలాగే ఇమ్యునో హెమటాలజీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ప్రారంభించడం అయితే జరిగిందనమాట. 1975 అక్టోబర్ 1న నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డేని స్టార్ట్ చేసేశారు. మరి ఈ స్వచ్ఛంద రక్తదానం యొక్క ప్రాధాన్యతని ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ముందుకు కొనసాగిస్తూ కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే మరి అత్యవసర పరిస్థితుల్లో ఒక సురక్షితమైన రక్తదానం అందుబాటులో మనం అందించగలిగితే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళమే అవుతాం అనమాట. మరి ఈ రక్తదానం గురించి సరైన సమాచారం తెలుసుకోవడం కూడా మనకి బాధ్యతాయుతమైన పౌరుడిగా మన కర్తవ్యమే. అంటే మన బ్లడ్ గ్రూప్కి తగ్గ గ్రూప్ మనం ఏర్పాటు చేయగలిగామా లేదా అనేది చూసుకోగలగాలన్నమాట. అండ్ అదేవిధంగా అర్హత ఉన్న పెద్దలు కానీ లేకపోతే వైద్యుల సూచన తీసుకొని మనం ఈ రక్తదాన కేంద్రాల నుంచి మనం సేకరించుకోగలగాలన్నమాట. అండ్ అంతేకాదు ఏ రక్తాన్ని పడితే ఆ రక్తాన్ని కూడా మనం ఈ పేషెంట్కి మనం ఇవ్వలేం కదా. సో అందుకని చెప్పి జాగ్రత్తగా ఈ రక్తదాన విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోగలగాలి. అండ్ కానీ ఈ చిన్న సహాయం మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ఇంకొకళ్ళ లైఫ్ని మార్చగలిగిన వాళ్ళం అవుతాం అనమాట. వాళ్ళ జీవితం ఎంతో విలువైనదిగా మారిపోతుంది మనం చేసే ఈ చిన్న రక్తదానం వల్ల. అది విషయం ఇంకా మాట్లాడుకుందాం. ఈరోజు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా 4 దేశాలు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాయి తెలుసా? మరింతకీ ఏంటో ఆ దేశాలు తెలుసుకోబోయే ముందు ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి కాఫీ టైంలో.

మరి ఈ అక్టోబర్ 1 ప్రపంచంలోని కొన్ని దేశాలకి చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకో తెలుసా? మన ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాయి కదా, మరి అదేవిధంగా ఈరోజు ఏకంగా 4 దేశాలు జరుపుకుంటున్నాయన్నమాట. ఆ 4 దేశాల పేర్లు కూడా కాస్త వెరైటీగానే ఉంటాయి, నవ్వుకోకండి. ఒక ఫస్ట్ దేశం పేరు ఏంటి అని అంటే సైప్రస్ అన్నమాట, అండ్ రెండవది నైజీరియా, మూడవది తువాలు, నాలుగవది పలావు. మరి ఈ యొక్క దేశాల స్వాతంత్ర దినోత్సవాలు అయితే ఈరోజు జరుగుతున్నాయి ఆ దేశాల్లో. మరి అది విషయం. మరి సైప్రస్ విషయానికి వస్తే, ఈ యొక్క దేశం బ్రిటిష్ పాలనలో ఉండేదన్నమాట. మరి ఈ బ్రిటిష్ పాలనలో ఉన్న ఈ సైప్రస్లో స్వాతంత్ర దినోత్సవ ఉద్యమాలు ఎన్నో జరిగాయి. ఆ తర్వాత వాళ్ళకి మనకి ఈ యొక్క దేశానికి స్వాతంత్రం అయితే లభించిందనమాట. సో వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి నైజీరియా. సో నైజీరియా వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు కూడా అంతే, వాళ్ళ స్వపరిపాలన కోసం ఎన్నో రాజకీయ ఉద్యమాలు అనేవి చేశారు. అలాగే వాళ్ళ దేశం కూడా బ్రిటిష్ పాలనలోనే ఉండేది, మరి వాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చింది, అది విషయం. అండ్ ఆ తర్వాత మనకి తువాలు. సో వీళ్ళు కూడా బ్రిటిష్ పాలనలోని, సో గిల్బర్ట్ అండ్ ఎలిస్ ఐలాండ్ కాలనీలో భాగంగా వీళ్ళ దేశం కలిసిపోయి ఉండేది. కానీ వీళ్ళు ప్రత్యేకంగా స్వపరిపాలన కావాలి అని కోరుకుని ఎన్నో ఉద్యమాలు చేసి అప్పుడు వాళ్ళు ఆ స్వాతంత్రాన్ని అయితే పొందగలిగారనమాట. అండ్ చివరిగా పలావు అనే దేశం, మనకు వచ్చిన ఈ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మనకి అమెరికా పరిపాలించిన యుఎన్ ట్రస్ట్ టెరిటరీలో భాగంగా ఉండేది. అయితే 1994లో ఇదే రోజున వాళ్ళు స్వతంత్ర దేశంగా మారి ప్రత్యేక దేశంగా ఏర్పాటయ్యి అప్పటి నుంచి వాళ్ళు ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారనమాట. మరి ఆ విధంగా ఈరోజు సైప్రస్, నైజీరియా, తువాలు, పలావు అని ఈ దేశాల యొక్క స్వాతంత్ర దినోత్సవాలు అయితే జరుగుతున్నాయి. అది విషయం. మరి కాఫీ టైం అయితే చాలా డేస్ గురించి తెలుసుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ విజయవాడలో మరిన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక సమావేశంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. పల్లె పండుగ 1.0, 2.0 సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని మరింత సమగ్రమైన లక్ష్యాలతో పల్లె పండుగ 3.0ను ముందుకు తీసుకెళ్తున్నామని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్వేదిగ్గా తెలిపారు. రాష్ట గ్రామీణాభివృద్దిలో పల్లె పండుగ సరికొత్త విప్లవానికి ప్రతీకగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ రైతు బజార్లో రాయితీపై ఉల్లిపాయల పంపిణీని పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మనోహర్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదలతో ప్రజలపై భారం పడకుండా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలో కందిపప్పు, పామాయిల్ కూడా రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మైనార్టీల కోసం నేషనల్ మైనార్టీస్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ విజయవాడలో రిఫార్మ్ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనార్టీ ఆర్థికాభివృద్ది, నిరుద్యోగతకు స్వయం ఉపాధి కల్పన, విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రభుత్వ రుణాలు, శిక్షణా కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తారని ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్టంలో పాతికేయులపై దాడుల ఘటనలకు సంబంధించిన కేసులపై దృష్టి పెట్టేందుకు హోంమంత్రి వంగనపూడి అనిత చైర్మన్గా రాష్ట ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పారసారథి వైస్ చైర్మన్గా నిర్వహిస్తారు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో సాగునీరు, తాగునీటి అవసరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన ఐగాట్ మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల తొలి ప్రాంతీయ సదస్సు నిన్న ఘనంగా ముగిసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించారు. విద్యార్థులతో పొడిచేత్త సేకరణ కార్యక్రమం ద్వారా గుంటూరు జిల్లాలోని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. మన ఊరు మన బాధ్యత కార్యక్రమం కింద స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 170 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన 35,147 మంది విద్యార్థులు పాల్గొని సుమారు 75,000 కిలోల పొడి చెత్తను సేకరించి ఆ పాఠశాలలో అందించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: నీకు
1: ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: వచ్చిండే, మెల్ల మెల్లగా వచ్చిండే.
1: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాగాలేదు.
0: ఏంటత్తయ్య, పాట బాగాలేదా?
1: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
0: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
1: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతి ఏమో గానీ నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైందో తెలుసా నీకు?
0: అవునా అత్తయ్య?
1: హా, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్ కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుంది అనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో
2: సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 8:00 10:50 అయిపోయింది. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఈ రోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో ఏం తెలుసుకుందామంటే, ముందుగా మార్కెట్ ధరలు తెలుసుకుందామా అండి, ఆ తర్వాత మంచి విషయాలు షేర్ చేస్తాను. మరి బయట పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయంటే, 117.25 రూపాయలు కొన్ని చోట్ల ఉంది, 117.78 రూపాయలు ఇంకొన్ని చోట్ల అనమాట. సో పైసల్లో తేడా ఉంది, బట్ రేట్ అయితే అది విషయం. మరి ఇంకా ఒక లీటర్ డీజిల్ అయితే 104.96 రూపాయల నుంచి 105.36 రూపాయల వరకు ఉందన్నమాట, ఏరియాని బట్టి రేట్ అయితే. అండ్ మరి ఇలా మనం పెట్రోల్ డీజిల్ రేట్స్ తెలుసుకున్నాం కదా, అండ్ ఒక మంచి సాంగ్ కూడా వినిద్దాం ఈ సాంగ్ తర్వాత. మరి నేనైతే షేర్ చేస్తాను ఇంకొన్ని విషయాలు, అండ్ అంతవరకు స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఇష్క్ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో ఉన్నాం. మరి ఈ రోజు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయనంటే, 1 గ్రామ్ బంగారం ధర 24 క్యారెట్ల బంగారం అయితే 14,958 రూపాయలు ఉంది. అలాగే 1 గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర 13,711 రూపాయలు ఉంది. అలాగే 1 గ్రామ్ 18 క్యారెట్ల బంగారం 11,219 రూపాయలు అన్నమాట. మరి ఇది బంగారం ధర అయితే. మరి వెండి ధర ఏ విధంగా ఉంది అని అంటే, 1 గ్రామ్ వెండి ధర 245.10 రూపాయలు. అలాగే 1 కిలో వెండి ధర 245,100. అది అన్నమాట సంగతి. ఇక ప్లాటినం ధర అయితే, 1 గ్రామ్ ప్లాటినం వచ్చేసి 5,230 రూపాయలు. అలాగే 10 గ్రాముల ప్లాటినం ధర 52,300 రూపాయలు అన్నమాట. మరి ఇలా ఉన్నాయి రేట్స్ అయితే. అది విషయం మరి ఇంకా మాట్లాడుకుందాం ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో అయితే. మరి ఈలోపు మంచి సాంగ్స్ రెడీగా ఉన్నాయి, వింటూ స్టే ట్యూన్డ్.

మంచి సాంగ్ అయితే అలా వినేశారు కదా. మరి అందరి వాడు నుంచి మరి నెక్స్ట్ ఏం తెలుసుకుందాం ఇవాళ మన గుడ్ మార్నింగ్ విజయవాడలో. అంటే మనలో చాలా మంది ఏదైనా ఒక మంచి చిన్న పని చేసినప్పుడు, అంటే మనకి యూస్ఫుల్ అయ్యే పని కాకుండా ఇతరులకి యూస్ఫుల్ అయ్యే విధంగా, వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఏదైనా ఒక చిన్న మంచి పని చేస్తే చాలు, వాళ్ళని ఎవరో గుర్తించాలి అన్నట్లుగా వాళ్ళకి వాళ్ళే భావించుకుంటూ ఉంటారు. అంటే ఎవరు ఈ మంచి పనిని గుర్తించాలి, ఇది చూడాలి, మనల్ని మెచ్చుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఒక ప్రశంస అనేది మనం చేసిన సహాయానికి వస్తున్నప్పుడు మనకి ఆనందంగానే ఉంటుంది. కానీ ఒకసారి ఆలోచించండి, ఎవరు చూడకపోయినా సరే సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దీన్నే హెల్పింగ్ ఇన్ సైలెన్స్ అని చెప్పి అంటూ ఉంటారు. మరి దీని గురించి మనం తెలుసుకుందాం ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో. సహాయం చేసే చేతులు ఎంత మిన్నైనవో, మరి ఆ సహాయం వెనక ఉన్న ఈ యొక్క మౌనం కూడా అంతే మిన్నైనదన్నమాట. మౌనంగా చేసే సహాయం చాలా మంచిది. మరి మరి ఈ విషయం గురించి నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఇప్పుడైతే సాంగ్ వస్తుంది మీకోసం, వింటూ స్టే ట్యూన్.

విజయ్ ప్రకాష్ గారు పాడిన పాటతో వచ్చేసింది దువ్వాడ జగన్నాథం సినిమా నుంచి. మరి మనం అయితే తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈ హెల్ప్ ఇన్ సైలెన్స్ అనే విషయం గురించి. మరి ఈ సినిమా గురించి మాట్లాడితే ఈ సినిమాలో మనకు ఒక డైలాగ్ కూడా ఉంటుంది, మనం చేసే పనిలో మంచి కనపడాలే గాని మనిషి కనబడనక్కర్లేదు అని. మరి ఈ విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి చాలా సందర్భాల్లో అయితే. అండ్ ఇలా మనకి సహాయం చేయాలి అనిపించినప్పుడు చేసేయాలి, తప్పులేదు, కానీ ఆ సహాయానికి గుర్తింపు కూడా రావాలి అని అనుకోవడం అది పొరపాటు అనమాట. మరి దీనికి రిలేటెడ్ మన దగ్గర ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. అదేంటంటే ఒక చిన్న పార్క్లో ప్రతిరోజు చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు. అయితే ఒక చిన్న పిల్లాడు ప్రతిరోజు కూడా పార్కుకు వచ్చి ఆడుకుంటూ ఉండేవాడు అనమాట. అలా ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ పార్క్లో ఆ చిన్న పిల్లాడికి ఒక వ్యక్తి అయితే కనిపిస్తూ ఉండేవాడు అనమాట ప్రతిరోజు కూడా. అతను ఏం చేసేవాడంటే ప్రతి ఉదయం కూడా తనకి ఆఫీస్కి వెళ్ళే సమయానికన్నా ముందు ఈ పార్క్కి వచ్చి కాసేపు తను టైం స్పెండ్ చేసేవాడు. అలా టైం స్పెండ్ చేసే ఆ సమయంలో ఆ వెళ్ళే దారిలో, అంటే తను వాకింగ్ చేయడానికి వెళ్ళే దారి ఉంటుంది కదా, మరి ఆ దారిలో ఆ పార్క్లో తనకి ఎక్కడ ఏ చెత్త కనబడినా, అంటే ఏ వ్యర్థాలు కనబడినా సరే వాటిని డస్ట్బిన్లో వేసేయడం, లేదా ఎక్కడన్నా ట్యాప్ ఖాళీ అంటే అలా కారిపోతూ ఉన్నప్పుడు వాటర్ వచ్చేస్తూ ఉన్నప్పుడు వాటిని ఆఫ్ చేయడం, ఇలాంటివన్నీ చేసేవాడు అనమాట. అంటే సైలెంట్గా ఆ పార్క్ని క్లీన్ చేసేసేవాడు. సో తనకి ఉన్న అదొక గుడ్ హ్యాబిట్ అనే అనుకోవాలి. సో ఆ వ్యక్తి ఎవరనేది, మరి తనకు ఉన్న గుడ్ హ్యాబిట్ అయితే అది. మరి ఆ చుట్టూ ఎవరు ఉండేవాళ్ళు కాదు, అండ్ తనకి అది తన పని కాదు, అసలు తను చేయాల్సిన పని కాదు, కానీ అలా అనుకుని ఉండుంటే తనకి ఆ చేసిన ఆ పని వల్ల ఏ లాభమో వచ్చి ఉండేది కాదు సార్ మామూలుగా అయితే మనం అనుకుంటే జనరల్గా. అయితే ఈ యొక్క చిన్న పని చేయడం వల్ల ఏమైంది, ఆ పార్క్ ఎప్పుడు కూడా చూస్తూ ఉంటే క్లీన్గా అనిపించేది, అండ్ అంతేకాదు ఆడుకోవడానికి కూడా అందరికీ కూడా చాలా వీలుగా ఉండేది అనమాట. అదే విషయాన్ని గమనించిన చిన్న

పిల్లోడు ప్రతిరోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉండేవాడట. మరి అలా ఏం జరిగింది అని అంటే, సో కొన్ని రోజుల తర్వాత అదే చిన్నపిల్లాడు ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తితో మాట్లాడడం జరిగిందనమాట. మరి అప్పుడు ఏం జరిగింది తెలుసుకుందాం.

ఎస్, అలా మనం ఇతరుల బాధని మనం పంచుకోగలగాలి. అండ్ ఆ పంచుకునే ఆ క్రమంలో మనం చేసిన సహాయాన్ని మనకి ఏదో ఒక పెద్ద ప్రచారంగా చెప్పేసి నేను ఇలా సహాయం చేశాను, నేను ఇంత చేశాను, ఎలా చేశాను, ఇలా చేశాను అని చెప్తే వాటి వల్ల ఉపయోగమే ఉండదన్నమాట. నిజానికి మనం చేసిన సహాయం చేసిన వాళ్ళు గుర్తిస్తే సరిపోతుంది, అంటే వాళ్ళకి అది ఉపయోగపడితే సరిపోతుంది. అంతవరకే కానీ మనం చేసిన సహాయానికి గుర్తింపు రావాలి, లేకపోతే మనల్ని ప్రోత్సహించాలి, ఇంకా మనం ఎక్కువ సహాయం చేయాలి అని అంటే అది మనకి మనం మోటివేట్ చేసుకుంటూ చేయగలగాలి. మరి ఇందాక నేను మాట్లాడినట్టు ఆ వ్యక్తి అసలు ఆ డైలీ ఆ పార్క్లో ఎందుకు అట్లా చేస్తున్నాడు అంటే, ఆ యొక్క వ్యక్తి తన ఇంతకుముందు లైఫ్ అంతా కూడా ఎలా ఉండేది అని అంటే ఒక పేదరికంలో అలా బ్రతుకుతూ ఉండేవాడు కదా. సో అట్లా ఉన్నప్పుడు తనకు అనిపించేది అన్నమాట, తనని కూడా ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసి తనని కూడా పైకి తీసుకొస్తే బాగుండేది అని చెప్పి అనుకునేవాడట. కానీ అలా తను చేయాలనుకున్న సహాయాన్ని తన

చేసుకుంటూ వెళ్ళడం వల్ల అది తనకి యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒక పక్కన, అండ్ తను చేసిన సహాయం అనుకోకుండానే ఇతరులకి సహాయంగా మారుతుంది కదా, మరి ఆ విధంగా ఇంకో పక్కన అన్నమాట. సో అక్కడ తనని చూసి ఆ చిన్నపిల్లాడు కూడా తనలో చిన్న మార్పు అయితే వచ్చిందనమాట. సో అప్పటి నుంచి కూడా ఆ చిన్న మార్పు సహాయం చేయాలి ఇతరులకి అనేది తను కూడా నేర్చుకున్నాడు. సో అట్లాగా మనం పని ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు, మనం చేసే పనికి ఎవరన్నా ఫోటో తీసి ఏదన్నా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారా, లేకపోతే మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఇట్లా మనం చేసే పనిని ఎంతమంది గుర్తించారు అనేది పక్కన పెట్టేయాలి. మనం చేసే పని వల్ల ఎంతమందికి అది సహాయపడింది అనేది మాత్రమే మనం గుర్తుంచుకోవాలి, అది విషయం. మరి ఇలాగా మనకి గొప్ప గొప్ప పనులు ఏమి కావు, మనం చేసే చిన్న చిన్నపాటి సహాయాలైనా ఇతరులకి బాగా ఉపయోగపడతాయన్నమాట. మరి అట్లా మనం చేయాల్సింది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు, అది విషయం. అండ్ ఈరోజు మనందరం కూడా కలిసి ఒక మంచి పని చేద్దాం. ఆ మంచి పనికి ప్రశంస కోసం ఎదురు చూడద్దు, అంటే ఫోటో అవసరం లేదు కదా మనం చేసే ఒక మంచి పనికి. అండ్ ఏదైనా ఒక ప్రశంస కావాలి అనుకున్నప్పుడు మనం ఆ పనిని చేయనక్కర్లేదు, అంటే ఎవరైనా సరే మనకి పోగొడుతున్నారు మనం చేసే ప్రతి పనికి అని అంటే అది నిజమైన ప్రశంస కాకపోవచ్చు, కానీ నిజంగా మనం చేసిన సహాయాన్ని గుర్తించిన వాళ్ళకి ఎలా మనల్ని మన థ్యాంక్స్ని వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో తెలుసా, వాళ్ళ కళ్ళల్లో ఎక్స్ప్రెస్ చేస్తారు, నిజంగా తెలుస్తుంది అది మనకి. ఎలా అంటే వాళ్ళ గ్రాటిట్యూడ్ అనేది వాళ్ళ ముఖ కవళికళ్ళు కళ్ళల్లో చెప్పగలుగుతారు, మౌనంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని తెలియజేస్తారనమాట. నిజానికి అదే అసలైన మనకి గుర్తింపు, నిజానికి అలా తెలుసుకోగలిగితేనే మనం చేసిన సహాయానికి ఒక విలువ ఉంటుంది. సో మన మనసుకు మాత్రం ఒక చిన్న ఆనందం కలుగుతుంది, అండ్ అంతేకాకుండా ఈ యొక్క చిన్న సహాయం అనేది మనం ఒకవేళ చేసే సహాయాన్ని బట్టి అది ఇతరుల జీవితంలో కూడా మార్పు రాగలుగుతుంది అనమాట. మరి అదేవిధంగా దీన్ని మనం ఒక చిన్న అలవాటుగా చేసుకున్నాం అనుకో, హెల్పింగ్ ఇన్ సైలెన్స్ అనేది, మనం హెల్పింగ్ ఇన్ సైలెన్స్ని మనం ఎలా మార్చారో తెలుసా, సో ప్రాఫిట్ ఇన్ సైలెన్స్గా కూడా మార్చచ్చు ఇతరుల లైఫ్లో, అది విషయం. మరి ఇలా మన గుడ్ మార్నింగ్ విజయవాడలో హెల్పింగ్ ఇన్ సైలెన్స్ గురించి అయితే తెలుసుకున్నారు కదా, మరి ఎంత మంచి పని చేశాము ఎంత బాగా గుర్తింపు తెచ్చుకున్నాము అనేది కాదు, ఎంత మంచి పని చేస్తున్నా ఎంతమందికి అది ఉపయోగపడింది అనేది కూడా ఇంపార్టెంటే. అలా ఈ హెల్ప్ ఇన్ సైలెన్స్ అలా సైలెంట్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. మరి మీ అందరి తరపున, అంటే మీకు ఎవరో ఒకళ్ళు అలా సైలెంట్గా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో మీ అందరి తరపున నేనే వాళ్ళకు థ్యాంక్ యూ చెప్పేస్తున్నాను ఒక మంచి సాంగ్ రూపంలో. మరి వినేసేయండి, స్టే ట్యూన్ టు విత్ భారతి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆసియా క్రీడల్లో పురుషుల కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్లో స్వర్ణం సాధించిన భారత ఆర్చర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్చర్లు కుషాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నం తిరుమూరు చూపిన సంయమనం అసాధారణమని ఎక్స్ వేదికగా కొనియాడారు. గణేష్ మణిరత్నం మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం గర్వకారణమని అన్నారు. దేశంలోని తొలిసారిగా రాష్ట విపత్తు స్పందన దళం SDRFలోకి కడావర్ డిటెక్షన్, సెర్చ్ అండ్ రెస్క్యూ నైపుణ్యాలున్న జాగలాలను ప్రవేశపెడుతున్నామని హోంమంత్రి వంగరపుడి అంతా చెప్పారు. మంగళగిరిలోని APSP బెటాలియన్ ప్రాంగణంలో జరిగిన పోలీస్ జాగలాలు, వాటి హ్యాండల్ 23వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పీరియడ్లో మంత్రి పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ప్రకాశం జిల్లా జరుగుమిల్లి బీసీ వసతి గృహంలో విద్యార్థినుల వేధింపు ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులను నిందితుడి ఇంటికి పంపిన సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించడంతో పాటు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అమలు చేస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెద్ద మైనవారిలంక గ్రామంలో పీఎం సూర్యఘర్ యోజన బీసీ స్కీమ్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి నిన్న ప్రారంభించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ పూర్తయిన రాష్ట్రాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే ఓటర్లు ఇక నుంచి ఫారం 6కు అదనంగా డిక్లరేషన్ ఫారం నింపాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దాన్ని ఈసీ ఐనెట్ నుంచి ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. ఆసియా క్రీడల్లో సలీమా టెట్టే సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం సెమీస్లో భారత్ 2-0తో దక్షిణ కొరియాపై గెలిచింది. పురుషుల విభాగంలో ఈ మధ్యాహ్నం జరిగే మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీస్లో పాకిస్తాన్తో తలపడనుంది. చమురు సంస్థలు 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను పెంచాయి. ఒక్కో సిలిండర్పై 62.50 రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు ప్రకటించలేదు. ఉత్తర తమిళనాడు, దాని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశ తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

9:09:15 అయిపోయింది. వెల్కమ్ టు జోరుగా హుషారుగా. మరి ఈ రోజు జోరుగా హుషారుగాలో ఒక మంచి అలవాటునైతే మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. మరి ఇందుకే ఏంటి అలవాటు అంటే, మనం ఉదయం లేవగానే మనం రకరకాలవన్నీ మనకి మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే అలా మన నోట్లోంచి లాలాజలం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మనకి ఇష్టమైనవి, ఇష్టం లేనివి ఏవైనా సరే ఆ వంటగదిలోంచి వచ్చే ఘుమఘుమల్ని అలా ఆస్వాదిస్తూ మనం ఎన్నో తినేయాలనుకుంటూ ఉంటాం పొద్దు పొద్దున్నే. అంటే మనకి ఇష్టమైంది ఎలా తినేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ మన లైఫ్ ఇలా సాగుతూ ఉంది, అంటే మనకు నచ్చినవి తినగలుగుతున్నాం, మనకు దానికి తగ్గట్టే మన ఆరోగ్య పరిస్థితులు కూడా ఉంటూ ఉన్నాయి. కానీ ఒక్కసారి మన అమ్మమ్మలు తాతయ్యల కాలానికి వెళ్తే ఆ వంటగదిలో ఈ రోజుల్లాగా రకరకాల ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టాంట్ ఫుడ్స్ వాళ్ళకి అప్పుడు లభించేవి కాదు కదా. మరి వాళ్ళేం తినేవాళ్ళు, అసలు వాళ్ళ ఆరోగ్య జీవన శైలి ఏ విధంగా ఉండేది, ఈ ఆహార పద్ధతులు వాళ్ళు ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా మనం

చేసుకుందాం ఇవాళ జోరుగా హుషారు గాలు. సో ఇప్పుడైతే లాహిరి లాహిరి లాహిరిలో సినిమా నుంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: FM 101.3.
1: వచ్చిండి మెల్ల మెల్లగా వచ్చిండే.
2: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాగాలేదు.
1: ఏంటత్తయ్య, పాట బాగాలేదా?
2: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
1: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
2: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతి ఏమో గానీ నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
1: అవునా అత్తయ్య?
2: హా, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్ కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుంది అనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో
3: సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.

0: FM 101.3.
1: సో ఇప్పుడు విన్న ఈ పాటల్లో లాగా అలా తాతయ్యలతో, నానమ్మలతో, అమ్మమ్మలతో, అలాగే తాతలతో అందరితో కలిసి గడుపుతూ ఉండడం నిజంగా ఒక అప్రీషియస్ టైం అని అనుకోవాలి. ముఖ్యంగా మాట్లాడితే మన పూర్వీకుల లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసుకుంటే ఇప్పటికీ వాళ్ళున్నంత ఆరోగ్యకరంగా, ఆనందంగా, ప్రశాంతంగా మనం జీవించగలుగుతాం మెయిన్లీ. మరి ఇవన్నీ జరగాలి అని అంటే అసలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ ఆహార పద్ధతులు ఎలా ఉండేవి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. మరి మన పూర్వీకుల ఆహారం ఎక్కువగా వాళ్ళ స్థానికంగా దొరికేదే అయి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా విషయానికే వస్తే మనకి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పంట చాలా చక్కగా పండించే ధాన్యాలు ఇలా మనకి దొరుకుతూ ఉంటాయి కదా, ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కలా మనకి లభిస్తూ ఉంటాయి కదా. అలా వాళ్ళకి స్థానికంగా ఏవైతే దొరుకుతాయో ఆ ధాన్యాలు, ఆ పప్పులు, ఆ కూరలు, కూరగాయలు, పండ్లు, అలా వాటితో పాటు పాలు, పెరుగు ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. మరి ఇవే వాళ్ళ ఆహారంలో ముఖ్య భాగంగా నిలిచేవి. ప్రాంతాన్ని బట్టి ఆహారం మారినా సరే ఇంట్లో వండిన తాజా భోజనానికి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఇక మన పెద్దవాళ్ళని గమనిస్తే గనక ఒక విషయం అనేది మనకి కామన్గా కనిపిస్తుంది. ఆహారాన్ని వాళ్ళు కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే తినేవాళ్ళు కాదు, కాలానికి, శరీరానికి, పనికి తగ్గట్లుగా వాళ్ళ తినే అలవాటు అనేది ఉండేదన్నమాట. అంటే వాళ్ళ ఆహారపు అలవాటు అనేది ఉండేది. మరి ఇంట్లో తయారయ్యే అన్నం, పప్పు, కూర ఇలా రకరకాల పదార్థాలు ఉంటాయి కదా, వాటిల్లో సాధారణ భోజనమే వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అంటే నిత్యం మనం తినే ఆహారంలో ధాన్యాలు, అలాగే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ సమంగా ఉండేలాగా చూసుకునేవాళ్ళు అన్నమాట. అదేవిధంగా సాధారణ భోజనం అన్నమాట, సాత్విక భోజనం అంటారు కదా, మరి అలాంటి భోజనాన్నే వాళ్ళు ఎక్కువగా భుజించేవాళ్ళు అన్నమాట మన పూర్వీకులందరూ కూడా. మరి పండుగల విషయానికి వస్తే

ఇప్పుడు కూడా చక్కటి ఆహారాన్ని తినేవాళ్ళు. మరి ఇంకా మాట్లాడుకుందాం వాళ్ళు తీసుకునే ఆహార పద్ధతుల గురించి, వాళ్ళు పాటించిన ఆహార పద్ధతుల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఈలోపు మంచి పాటలు వచ్చేస్తున్నాయి, వింటూ స్టే ట్యూన్.

ఎస్, అలాగా మన ఆహార పద్ధతుల విషయానికి వస్తే, అంటే వాళ్ళు తీసుకునే ముఖ్యమైన శాకాహారం విషయానికి వస్తే, వాళ్ళు ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు, ఆకుకూరలు, అలా అంటే మొక్కల నుంచి లభించే, అంటే మొక్కల ఆధారిత ఆహారాన్ని సమతుల్యంగా తీసుకునే వాళ్ళు అన్నమాట. మరి దానివల్ల ఏమయ్యేది, వాళ్ళకి ఫైబర్, విటమిన్, ఖనిజాలు, ఇతర పోషకాలు అన్నీ కూడా వాళ్ళ ఆహారంలో భాగంగా చేరేవి. ముఖ్యంగా పప్పులు, ఏమంటే పల్లీలు, ఇట్లా ఏమన్నా పప్పులు ఉంటాయి కదా, శనగలు, పెసలు, కందులు, సోయా, ఇలాంటివన్నీ కూడా సరైన మోతాదులో తీసుకునేవాళ్ళు అన్నమాట. వాటి వల్ల వాళ్ళందరికీ కూడా చక్కని ప్రోటీన్ అనేది శరీరానికి లభించేది. మరి

వెజిటేరియన్ అంటే అన్ని ఆరోగ్యకరమైన ఆహారాలే ఉంటాయి అన్నదైతే మనం చెప్పలేం. అండ్ కొన్ని మనకి సరైనవి కూడా ఉండకపోవచ్చు. అయితే ఎక్కువగా వీళ్ళు తీసుకునే ఆహారాలన్నీ కూడా ఉడికించి లేకపోతే చక్కగా బాండీలో అప్పటికప్పుడు ఆకుకూరైతే అట్లా చేసుకొని తినేవాళ్ళు అనమాట. అట్లా అప్పటికప్పుడు చేసుకొని తినేవైనా సరే కూడా వాటిల్లో అధిక శాతంగా ఈ ఖనిజాలు, విటమిన్, ఫైబర్ ఉండేలాగా చూసుకునేవాళ్ళు అనమాట. అండ్ అంతేకాదు వాళ్ళు తిన్న ఆహారానికి తగ్గ శ్రమ వాళ్ళైతే చేసేవాళ్ళు. దానివల్ల ఏమయ్యేది, ఆ శ్రమకి తగ్గట్లుగా వాళ్ళ శరీరంలోకి సరైన పద్ధతిలో ఆ పదార్థాలకి సంబంధించినవన్నీ కూడా ఉపయోగాలు అయ్యేవన్నమాట. మరి అదేవిధంగా అధిక చక్కెర, అధిక ఉప్పు ఉన్న శాకాహారం కూడా మన ఆరోగ్యానికైతే మంచిది కాదు, ముఖ్యంగా మాట్లాడుకుంటే కనుక. మరి ఇలా శాకాహారం తీసుకునే వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు మనం అలవాటు చేసుకోవాలి అనుకుంటే కనుక, వాళ్ళని చూసి మన పూర్వీకులను చూసి అలవాటు చేసుకోవాలి అంటే కనుక, మనం తీసుకునే ఆహారంలో B12, ఐరన్, ప్రోటీన్ వంటి పోషకాలు సరిపడా అందుతున్నాయా లేదా అనేది గమనించుకోవాలి. అప్పుడే మనం తీసుకున్న ఆహారం మనకి ఉపయోగపడుతుంది అనమాట. మరి ఇంకా మన పూర్వీకుల నుంచి అసలు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అదే ఆహారం అచ్చంగా తినాలి అనేది ఏమీ లేదు. అంటే వాళ్ళు తిన్న విధంగానే తినాలి అనేదైతే లేదు. మనం తాజాగా, సహజంగా మనకి చెట్ల నుంచి, పంట నుంచి లభించే ధాన్యాలు, చెట్ల నుంచి దొరికే కూరగాయలు, పండ్లు, వీటినన్నిటినీ కూడా మనం తినచ్చు అనమాట. సో వాళ్ళ కాలంలో ఎక్కువగా మనకి ఇంట్లో వండిన ఆహారమే ఉండేది. మన కాలంలో అయితే బయట చక్కగా దొరుకుతుంది. అండ్ అంతేకాదు ప్రాసెస్డ్ ఫుడ్ మనం తెచ్చుకొని అప్పటికప్పుడు వండుకొని కూడా తినేయచ్చు కదా. మరి మనకు ఉపయోగపడే మంచి అలవాట్లు మాత్రమే మనం తిరిగి తీసుకొచ్చుకోవాలి. కాబట్టి మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, భోజనాన్ని కూడా ఒక రకమైన క్రమశిక్షణతో తినటం నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు మన పూర్వీకుల నుంచి సమయానికి తినడం, ఇంట్లో తయారైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం, కాలానుగుణంగా దొరికే పదార్థాలని ఉపయోగించడం. మనం దీని గురించి మాట్లాడితే మన పండగలే పెద్ద ఎగ్జాంపుల్. మనకి మన పండగల రోజుల్లో మనం రకరకాల ఆహార పదార్థాలని వండుకొని తింటూ ఉంటాం. అంటే మన బియ్యంతో తయారైనవి, మినుములతో తయారైనవి, ఇలా అన్ని రకాల ధాన్యాలను ఉపయోగించేలాగా వండుకుంటాం కదా. మరి ఇలా వండుకోవడం అనే ఈ సరైన సాంప్రదాయం, అంటే ఆహార సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మన పూర్వీకుల నుంచే అనమాట. మరి ఇలాగా మన ఇంట్లో తయారైన ఆహారానికి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాలానుగుణంగా దొరికే పదార్థాలు తింటూ ఉండేవాళ్ళు. కాబట్టే వాళ్ళు అంత ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు అనమాట. అండ్ అంతేకాదు వాళ్ళు భోజనాన్ని వృధా చేయకపోవడం కూడా ఒక అలవాటుగా మార్చుకున్నారు. మరి అలాంటి అలవాటు మనం నేర్చుకోవాలి కదా. ఏదో మనకి నచ్చింది తినేసి మిగతా అన్నీ మన భోజనంలో అలా పక్కన వదిలేయడం కాకుండా, మనం సరైన ఆహారాన్ని తీసుకుంటూనే ఆ ఆహారాన్ని వృధా చేయకుండా కూడా తీసుకోగలగాలి. ఇది మన పూర్వీకుల నుంచి మనం నేర్చుకోగలిగిన మరొక మంచి అలవాటు అనమాట. మరి ఇంకా ఆరోగ్యకరమైన జీవనానికి మంచి శాకాహారాన్ని మనం ఎలా అందించాలి, మన ఈ యొక్క లైఫ్ స్టైల్లో మనం ఎలా అందించాలి, దీని గురించి నేను మీతో షేర్ చేస్తాను. ఈలోపు మంచి సాంగ్స్ ఉన్నాయి, వింటూ స్టే ట్యూన్.

0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజెల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: అబ్బబ్బా, ఈ రోజు కూడా జాను లంచ్ వదిలేసింది.
3: ఎప్పుడు ఒకేలాగుంటే మనకే బోర్ కొడుతుంది. తను ఎలా తింటుంది చెప్పు.
2: మరేం చేద్దాం?
3: నువ్వు రోజు వండే హెల్దీ ఫుడ్ నే అట్రాక్టివ్ గా ప్రిపేర్ చేయి.
2: అదే ఎలా?
3: ఏముందోయ్, ఇడ్లీ దోశ ఎలాంటి టిఫిన్స్ లో క్యారెట్, బీట్రూట్, పుదీనా, కరివేపాకు లాంటివి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చెయ్యి. కలర్ఫుల్ గా అట్రాక్టివ్ గా ఉండి ఇంట్రెస్టింగ్ గా కూడా తింటుంది.
2: అయితే లంచ్ లో రెగ్యులర్ కర్రీస్ తో పాటు టమాటా రైస్, జీరా రైస్, మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తా.
3: వీటితో పాటు కర్డ్ రైస్ లో కొన్ని దానిమ్మ గింజలు కూడా మిక్స్ చేసి పెట్టు.
4: సూపర్ డాడీ, వింటుంటేనే నోరూరిపోతుంది. రేపటి నుంచి ఫుల్ సెలబ్రేషన్స్. నాకు ఖచ్చితంగా ఖాళీ లంచ్ బాక్స్ తోనే ఇంటికి వస్తా.
5: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

మంచి సాంగ్ అలా వినేశారు కదా. మనం జోరుగా హుషారుగా అలా తెలుసుకుంటూ ఉన్నా మన పూర్వీకుల ఆరోగ్యకరమైన ఆహార జీవన శైలి ఏ విధంగా ఉండేది అనేది. మరి ఆరోగ్యకరమైన జీవనానికి సంబంధించి మనం మంచి శాకాహారాన్ని ఎంచుకోవాలి అని మనం నిర్ణయించుకున్నాం అనుకోండి, అంటే మన పూర్వీకులనే ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత చక్కగా ఉండేది అని ఆలోచించి మనం కూడా అట్లా మార్చుకుందాం మన లైఫ్ స్టైల్ని కూడా, లేదా అటువంటి ఆహారాన్ని మనం కూడా ఇప్పుడు తిందాము అని అనుకున్నారే అనుకోండి, దానికి తగ్గట్లు మీ యొక్క శరీర భాగాలకి తగ్గట్లుగా మీరు ఎంచుకోగలగాలన్నమాట. అంటే మనకి కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల మన శరీరంలో, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ తీసుకోండి, మన గుండె ఆరోగ్యం చక్కగా ఉండాలి, మనకి హార్ట్ బీట్ కరెక్ట్గా ఉండాలి అండ్ అలాగే హార్ట్ పంపింగ్ కరెక్ట్గా ఉండాలి, ఇలాంటివన్నీ అనుకున్నారు అనుకోండి. చక్కటి కూరగాయలు, పండ్లు, పప్పులు అలాగే ధాన్యాలు ఇవి ఎక్కువగా ఉండే శాకాహారాన్ని ఎంచుకోవాలన్నమాట. వాటిలో ఫైబర్ అనేది సమృద్ధిగా ఉంటుంది. మరి ఇలాంటి ఆహారంలో మనకి సాచురేటెడ్ ఫ్యాట్ కూడా తక్కువగా ఉండేలాగా చూసుకోగలగాలి. మరి అలాగా చూసుకుంటే మన గుండె ఆరోగ్యానికి అనుకూలంగా మారుతుందన్నమాట. అంటే ఇట్లా నేను చెప్పిన విధంగా. సో అలాగే కాకుండా మనం ఎంత తిన్నా కూడా మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేదు అని అంటే తిన్న ఆహారం నిరుపయోగమే కదా. మరి జీర్ణక్రియకి సంబంధించిన ఆహార పదార్థాలని మీరు తీసుకోవాలి. మీ జీర్ణక్రియని మెరుగుపరుచుకోవాలి అనుకున్నారే అనుకోండి, కూరగాయలతో పాటు మనకి హోల్ గ్రెయిన్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి చూసారా, ధాన్యాలు, రకరకాల ధాన్యాలు. సో అవి మనకి ఎక్కువగా ఫైబర్ లభిస్తాయి, అంతేకాదు మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. ఈ జీర్ణ వ్యవస్థ కోసం, జీర్ణక్రియ ప్రక్రియ మనకి మెరుగుపడడం కోసం మనం తినాల్సిన ఆహారాల్లో ముఖ్యమైనవి ఏంటి అని అంటే పీచు పదార్థం కలిగిన పండ్లు లేదా పీచు పదార్థం కలిగిన కూరగాయలు ఇలాంటివి తినాలన్నమాట. ఇలాంటివి తింటే మనకి బాగా ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాదు మనం ఎంత తిన్నా కూడా మనకి బరువు పెరగకుండా, ముఖ్యమైనవి ఇవే కదా, మన హెల్త్ కరెక్ట్గా ఉండాలి అని అంటే బరువు పెరిగిన కొద్దీ డైజెషన్ తగ్గుతుంది, డైజెషన్ తగ్గిన కొద్దీ మన శరీర అవయవాల మీద ఆ ప్రభావం పడుతుంది. మరి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన బరువు అనేది మనకి శరీరానికి లభించాలి. అండ్ అంతేకాదు వేస్ట్ వెయిటేజ్ ఏదైతే ఉంటుందో మన బాడీలో అది కూడా పోవాలి. ఇవి జరగాలి అని అంటే ఏం తినాలి, మనకి కడుపు నిండుగా ఆహారం తినడం తగ్గించి క్యాలరీస్ ఎక్కువగా ఉండి, అంటే క్యాలరీస్ తక్కువగా ఎక్కువగా, మనం గుడ్ క్యాలరీస్ ఉంటాయి చూసారా, అవి ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మనం తక్కువ తిన్నా గుడ్ క్యాలరీస్ లభించే ఆహారాన్ని భాగంగా చేసుకొని తినాలి. సో ఇట్లా వాళ్ళందరూ తినేవాళ్ళు. మెయిన్లీ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మనకి అంటే, మనకి ధాన్యాలు, దినుసులు, పప్పు దినుసులు, అలాగే మనకి మన మసాలాలు ఉంటాయి చూసారా, లవంగం, అలాగే మిరియాలు, దాల్చిన చెక్క, ఇట్లాంటి వాటి అన్నిటినీ మరిగించుకొని వాళ్ళు ఉదయాన్నే చక్కగా తాగేవాళ్ళట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తాగితే సరిపోతుంది కదా. మరి దానివల్ల ఏమయ్యేది, వాళ్ళ జీర్ణక్రియ చక్కగా ఉండేది, వాళ్ళు తిన్న ఆహారం చక్కగా అరిగేది, అరిగిన ఆహారం మనకి బ్లడ్ రూపేణ అన్ని శరీర భాగాలకి వెళ్ళేది. మరి అట్లా చక్కగా ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా. అండ్ వాళ్ళు తీసుకునే ఆహారంలో క్యాలరీస్ కూడా మంచిగా వాళ్ళకి శరీరానికి చేరుకునేవట. అండ్ ఇంకా మనం ఏం చేయొచ్చు అని అంటే, మనకి ఈ కూరగాయలు, పప్పులు, ధాన్యాలు ఇవన్నీ తీసుకుంటాం ఓకే, కానీ వాటిలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అనేది కూడా చెక్ చేసుకుని మన ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఒకవేళ మీకు తెలియలేదు అనంటే డైటీషియన్ సహాయం తీసుకోవడం, వైద్యుల సహాయం

తీసుకోవడం, ఇలా చేయాలన్నమాట. మరి అది విషయం. మరి ఇలా మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈ యొక్క మన పూర్వీకుల ఆహార పద్ధతి, ఆహార జీవనశైలి గురించి. మరి ఇంకా తెలుసుకుందాం, ఇంకొక మంచి పాట వినేద్దాం. మరి ఈ పాట ఏంటంటే మన తాతయ్య నాయనమ్మ లేకపోతే అమ్మమ్మ తాత అందరూ కూర్చొని పాడుకుంటూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకో చెప్పండి, వాళ్ళిద్దరూ అలానే ఉంటారు కాబట్టి సినిమాలో. సో అలా మన కోసం మన తాతలు బాంబులు కలిసి కూర్చుని పాడుకున్నారని అనేసుకోండి కాసేపు. మరి ఒక మంచి పాట అయితే వినేద్దాం. వింటూ స్టే ట్యూన్డ్.

వ్యాపి విశ్వాంతరాళంబులోనున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికి అందుకే.

మన ఇంట్లో కూడా ఇలా ఒక అప్పదాస ఒక బుచ్చలక్ష్మి ఉండే ఉంటారు కదా, అంటే మన పూర్వీకుల్లో అనమాట. సో అట్లా వాళ్ళ ఆహార పద్ధతులు అవన్నీ కూడా ఎంతో చక్కగా ఉండేవి. సో ఈరోజు మనకి మనం ఒక చిన్న ప్రశ్న మనల్ని మనమే వేసుకోవాలి, ఏమని అని అంటే మనకు అందుబాటులో ఉన్న ఆహారంలో నిజంగా మన శరీరానికి అవసరమైన పోషకాలు ఉన్నాయా, ఉంటే ఎంతవరకు ఉన్నాయి, ఇవి కేవలం నా నాలుక రుచికి నచ్చుతున్నాయా లేకపోతే నా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తున్నాయా, ఇలా సెల్ఫ్ క్వశ్చనింగ్ అయితే చేసుకోవాలి. మరి మన లైఫ్ స్టైల్లో మార్పు రావాలి అని అంటే ఒక్కసారిగా మనం మార్చలేం కదా, అందుకోసం మనం ఏం చేయాలి, మన ఆహారంలోనే కొద్ది కొద్దిగా మార్పులు చేసుకుంటూ రావాలన్నమాట. ఒకేసారి మీరు మీ యొక్క ఫుడ్ స్టైల్ని మార్చేసినంత మాత్రాన హెల్దీగా అయిపోతామని అయితే అది మనకి ఎంతవరకు అనేది ఒక అపోహ మాత్రమే. మరి మనమేం చేయాలి, మన తినే ఆహారంలో అంటే మన ఫుడ్ ప్లేట్ ఉంటుంది కదా, అందులో ఒక కూరగాయ లేకపోతే ఒక పండు ఇలా జోడించాలి. అండ్ అలాగే మన భోజనం విషయంలో, మధ్యాహ్న భోజనం విషయంలో ఆకుకూరలు, పప్పు దినుసులు ఇలాంటివి ఉండేలాగా చూసుకోవాలి. ఈ ప్యాకెట్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి బదులుగా మన ఇంటి భోజనాన్ని ఎంచుకోవాలన్నమాట. అండ్ ఇంటి భోజనం అనగానే మనకి నచ్చిన అన్ని పదార్థాలని అందులో పెట్టేయకూడదు, అలా కాకుండా సరైన క్వాలిటీ, సరైన క్యాలరీస్ మనకు అందేలాగా ఉండే ఆహారాన్ని ఎంచుకోగలగాలి. మన పూర్వీకుల దగ్గర ఉన్న ఒక గొప్ప సంపద ఏంటి అని అంటే వాళ్ళ వంటకంలో మాత్రమే లేదు, వాళ్ళు ఆహారాన్ని గౌరవించేవారు. అంటే ప్రతి పదార్థాన్ని వాళ్ళు మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక వైద్య దేవిగా, అలాగే ఆహారాన్ని అందించే అన్నపూర్ణాదేవిగా వాళ్ళు అలా భావించుకొని తినేవాళ్ళు అన్నమాట. మరి ఈ జీవన శైలిలో భాగంగా మనమేం చేయాలి, ఆహారాన్ని కేవలం వాళ్ళ అలవాటుగా మార్చుకునేవాళ్ళు కదా, అలా అలవాటుగా మార్చుకోవడమే కాకుండా వాళ్ళు ఎలా అయితే గౌరవించేవాళ్ళో అలా మనం కూడా నేర్చుకోగలగాలన్నమాట. సో మన శరీరం మనతో జీవితాంతం ప్రయాణించే ఒక ఇల్లు లాంటిది, మరి ఆ ఇంట్లోకి మనం ఏమేమి పంపిస్తున్నాము అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఇక రోజు అంటే ఇక ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి, మన ప్లేట్ మీద, మనం తినే ఆహారం ప్లేట్ మీద, పదార్థాల మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అండ్ అలాగే ఆరోగ్యానికి కొంచెం ఎక్కువ ప్రేమను అందించాలి. సో అలా చేయగలిగితేనే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్గా మనం మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఇది మన పూర్వీకులైతే ఈ విధంగా వాళ్ళ ఆహార జీవన శైలిని అలా కొనసాగించారు. అండ్ అప్పటి రోజుల్లో వాళ్ళందరూ కూడా సుమారు చక్కగా 100 ఏళ్ళ వరకు బ్రతకగలిగేవాళ్ళు. ఆ తర్వాత మ్యాక్సిమం ఒక 80-90 ఏళ్ళ వరకు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పనులు చేసుకోగలిగేవాళ్ళు. మరి అంత ఆరోగ్యకరంగా, స్ట్రాంగ్గా, హెల్దీగా ఉన్నారంటే వాళ్ళు లైఫ్ స్టైల్తో పాటు వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్, ఈటింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా అందులో భాగమే అన్నమాట. సో వాటిల్ని మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ మళ్ళీ మనం కూడా వాళ్ళలాగే హెల్దీగా మారడానికి మన లైఫ్ని మనమే చేంజ్ చేసుకుందాం, అది విషయం. మరి ఇది మన జోరుగా హుషారుగా ప్రోగ్రామ్. నెక్స్ట్ ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, వింటూ స్టే ట్యూన్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. భవిష్యత్తులో సాగు తాగు పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర నీటి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో పోలవరం సహా నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రాజెక్టుల క్యాలెండర్ ప్రకారం వాటిని పూర్తి చేయాల్సిందేనని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. అన్నదాతలకు భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచడాన్ని స్వాగతిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కేఎస్ఆర్ నాయుడు పేర్కొన్నారు. రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర అందాలనేదే కేంద్ర రాష్ట ప్రభుత్వాల లక్ష్యమని

ప్రకటనలో వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ కిటెక్స్ గార్మెంట్స్ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. కొచ్చిలో కిటెక్స్ సంస్థ సీఎండీ సబూ ఎం జాకబ్తో మంత్రి సమావేశమయ్యారు. టెక్స్టైల్స్ రంగం, తయారీ అవకాశాలు, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్దిపై ఈ సందర్భంగా చర్చించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పరిధిలోని ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు తాజాగా 250.62 కోట్ల రూపాయలు చెల్లించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 2026-27లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ పథకాల కింద 2205 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు వెల్లడించారు. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఉన్న కర్మాగారాల సంఖ్యలో మన రాష్ట్రం 6వ స్థానంలో నిలిచింది. దేశంలోని మొత్తం కర్మాగారాల్లో ఆంధ్రప్రదేశ్లో 15,602 ఉన్నాయని కేంద్ర గణాంకాలు అమలు మంత్రిత్వ శాఖ ఎంఓఎస్పీఐ వెల్లడించింది. దేశ పారిశ్రామిక రంగానికి సంబంధించి 2024-25 వార్షిక సర్వే నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. 16వ తేదీ తుది జాబితా ప్రకటించాలని నిర్ణయించింది. వచ్చే నెల 10వ తేదీ వరకు నోటీసులు, క్లెయిమ్లు, అభ్యంతరాలు పరిశీలించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. వెస్టిండీస్తో 3 వన్డే సిరీస్లో భాగంగా గువాహటీలో బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. భారత్ జట్టు కెప్టెన్ గిల్ డబుల్ సెంచరీ, రోహిత్ శర్మ శతకం చేయడంతో 406 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 43.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రాష్టంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్టోబర్లో కూడా సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: రే చైతు, ఫుల్గా ఆకలేస్తుందిరా, పిజ్జా గానీ బర్గర్ గానీ ఏదైనా ఆర్డర్ చేద్దామా?
4: ఎప్పుడు పిజ్జాలు బర్గర్లు అంటూ ఫుల్ గా జంక్ ఫుడ్ తింటే హెల్త్ కంప్లీట్ గా అప్సెట్ అవుతుందిరా.
3: ఏంట్రా కొత్త ఇవాళ హెల్దీ ఫుడ్ అంటున్నావు?
4: నిజమే కదా, ఎప్పుడు అన్హెల్దీ ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్ట్రిక్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ వాటిని తగ్గించుకోవడం కోసం పొద్దున్నే యోగా అంటావు, వాకింగ్ అంటావు, ఏది కూడా సరిగ్గా చేయవు.
3: మరేం చేయమంటావురా, మనకా దొరికేది రెడీగా ఈ ఫుడ్డే కదా.
4: అంత లేదు, నీకు అంత ఇన్స్టెంట్ గా తినాలనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, నట్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ సలాడ్స్, ఓట్ మిల్, ఇంకా చాలా హెల్దీ ఐటమ్స్ దొరుకుతాయి. వీటి వల్ల బాడీకి విటమిన్స్ అంది, హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు.
3: నిజమేరా? ఓకే, అయితే ఫ్రూట్ సలాడ్ను అలాగే ఇంకా ఓట్ మిల్ ఆర్డర్ చేస్తాను.
5: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

10 o'clock 5 minutes 15 seconds అయిపోయింది టైం. 10+5 15 భలే వచ్చింది కదా టైం కూడా. వెల్కమ్ టు హరివిల్లు ప్రోగ్రామ్. మరి ఈరోజు మన హరివిల్లులో నేనైతే క్వశ్చన్స్ అడగడానికి రెడీగా ఉన్నాను. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తూ లిజనర్స్ అందరితో కలిసి మీరు కూడా ఎంజాయ్ చేయాలి అంటే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. 0866248814 ఇది వాట్సాప్ నెంబర్. సో మన లిజనర్స్ అయితే కొంతమంది మెసేజెస్ పంపించేశారు ఆల్రెడీ, చూద్దాం ఎవరెవరు ఏమేమి పంపించారో. నాకైతే శుభోదయం అంటూ మెసేజ్ చేశారు కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ అనమాట. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా ఈరోజు అంటూ పంపించారు. ఈరోజు కాఫీ

0: ఈ కప్పు చేతిలో పట్టుకొని పలు తీయని మాటలతో ప్రపంచాన్ని పలకరించారు. కన్నీరు కారితే తుడిచిన చేతులను, పడిపోతే లేపిన చేతులను, కాళ్లకు నడకను నేర్పిన చేతులను మరవద్దని చెప్పారు. నైజీరియా, సైప్రస్, తువాలు, చైనా పేర్లు పలికితేనే 4 దేశాల పర్యటనలా అనిపించినా ఈరోజు వాటికి తమ స్వాతంత్ర వేడుకలే అంటూ మొత్తానికి తువాలు వేసి స్వాతంత్రం సంపాదించారట వాళ్ళు. సో కాఫీకి ఓ రోజు, వృద్ధులకి ఓ రోజు, శాకాహారానికి ఒక రోజు ఉంటే ప్రకృతిని ప్రేమించే మనసుకు మాత్రం ప్రతిరోజు పండగే అట. చేతులు గతాన్ని మోస్తే చెట్లు భవిష్యత్తును రాస్తాయి. రెండింటిని గౌరవించడం మన బాధ్యతే. ఇన్ని మధుర జ్ఞాపకాలను, విజ్ఞానపు మేలి ముత్యాలను పంచిన ఈనాటి చందనమ్మ మాటలు ఎలా ఉన్నాయంటే, ప్రకృతిని ప్రేమించే పెదవులపై పలికే ప్రతి మాట రేపటి తరానికి మిగిలే ఒక పచ్చని పూదోటలా ఉన్నాయట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఈ లాస్ట్ లైన్ చాలా బాగా నచ్చింది యాక్చువల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ పాలంపల్లి నరసింహారెడ్డి గారు, అండ్ సో స్వీట్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు చూద్దాం. వాతాపి గణపతి ఆసీనమైతే ఇంకా లాంఛనమే చందనమ్మ రంగప్రవేశం. వచ్చి రాగానే నేటి తేదీకి వేశారు స్పెషల్ సింహాసనం. ఈనాటి ప్రభాతంతో ప్రతి ముంగిలి అయింది భక్తి ప్రదేశం. ఈ తరుణంలో మాకు వినవచ్చింది ఏకాగ్రత ఆదేశం. కాఫీ టైంలో కాఫీ దండకంతో మా కలవరాన్ని వెలికి తీసి, మా మత్తుని మాఫీ చేసి, మా మనస్సును సాఫీ చేసి, సంతసాలను కలబోసి, మాకు హ్యాపీని పంపించేసింది చందనమ్మ సందేశం. ఆహార అలవాట్లలోని ప్రతి మాట పంపించింది తీయని పాయసం. వింటుంటే కలిగింది మాకు భుక్తాయాసం. ఈ ఆవిష్కరణకు అందించింది అఖిలాంధ్ర దేశం, ఆనందించింది అఖిలాంధ్ర దేశం అట. ఈనాటి మీ సందేశాలకు మా సందేహాలన్నీ సశేషం. ఇది చందనమ్మలో ఉన్న విశేషం అంటున్నారు చనుపండ నుంచి వాసు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా బాగా పంపించారు. నెక్స్ట్ ఇంకా ఎలా ఉన్నారు, మా భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు ఇక్కడ పెడన్లో అంటున్నారు. వరుణుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు, మీ విజయవాడలో ఉంటే మా పెడనికి పంపించండి అంటున్నారు అప్పలరాజు గారు. అప్పలరాజు గారు, ఇక్కడ మా విజయవాడ పరిస్థితి కూడా ఇంతే అండి. వరుణ్ ఎక్కడో లాంగ్ టూర్కి వెళ్ళినట్టున్నాడు, ఎక్కడున్నాడా అని చెప్పి వెతుక్కోవాలి, లేదా ఎక్కడికన్నా తప్పేయడేమో వెతుక్కోవాలి మనమే. అదే విషయం, మరి వరుణ్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. యాక్చువల్లీ వాళ్ళు వస్తాడు అన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంటే వాతావరణ శాఖ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. బట్ చూడాలి ఏం జరుగుతుంది అనేది. అండ్ ఇక హర్వీలలో మీ ఇష్టం, ఎలా ఆడుకుంటారో మమ్మల్ని అంట. ఈ ఆడుకోవడం అనేది మనకి ఇంకా చాలా టైం ఉంది, మనందరం కలిసి ఏం చక్కగా సందడి చేద్దాం. సో అదే విషయం అప్పలరాజు గారు. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్, చాలా రోజుల తర్వాత వచ్చారు, మీ మాటలు వింటున్నా వావ్ అంటున్నారు రాజేష్ గారు హిందూపూర్ నుంచి. హాయ్ రాజేష్ గారు, బాగున్నారా? నెక్స్ట్ ఇంకా పాపినిపాల నుంచి మధుసూదన్ రెడ్డి గారు శుభోదయం అంటున్నారు, అండ్ మీకు కూడా. అలాగే ఈరోజు ఓకే, నెక్స్ట్ ఎవరు పంపించారు, పేటేరు నుంచి ఉమా గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా జోరుగా హుషారుగాలో ప్రకృతి సహజమైన కూరగాయలు తినడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు నూనెలు విపరీతంగా వాడుతున్నారు అంటున్నారు వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట. సో ఎస్, అవునండి. అండ్ ఇవి నేను చెప్పింది ఏంటంటే మన పూర్వీకుల ఆరోగ్య జీవన శైలి అనమాట, యాక్చువల్లీ అది విషయం. అండ్ హలో చందనాజీ, చాలా రోజులకు వచ్చారు, చెప్పే మంచి మాటలు వింటూ హెల్త్ గురించి బాగా చెప్పారు. మేము సద్దన్నం తిని ఉదయం స్కూల్కి వెళ్ళేవాళ్ళం, అందుకే మా పని మేము చేసుకోగలుగుతున్నాం అంటున్నారు. అదండి విషయం, చందనాజీ వస్తేనే వెరైటీ కవితలు వచ్చేస్తాయి, చిట్టి చిట్టి కవితలు సూపర్ అని చెప్పండి అంటున్నారు. ఎస్, అందరూ బాగా పంపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మనకి పాండిచ్చేరి అనే ఒక రాష్ట్రం ఉంది కదా, ఆ రాష్ట్ర పేరుని పుదుచ్చేరిగా మార్చబడిందనమాట, మార్చారు యాక్చువల్గా. మరి అది ఏ ఇయర్లో మార్చారు మీకు కనుక తెలిస్తే 0866248814కి వాట్సాప్ చేయండి. పాండిచ్చేరిని పుదుచ్చేరిగా ఏ సంవత్సరంలో మార్చారు తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814కి.
1: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి, శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.

0: చెప్పు మరి.
1: నిర్మా అశుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

అల్లుడు సింగ్ నుంచి సాంగ్ వినేశారు కదా, మనం హర్విలులో ఉన్నాం, పాండిచ్చేరి రాష్ట్రాన్ని పుదుచ్చేరిగా మార్చారు, అది ఏ సంవత్సరంలో అని చెప్పాడు గాను మన లిజనర్స్ అయితే మెసేజెస్ చేశారు కరెక్ట్ గా. చూద్దాం ఎవరెవరు ఆన్సర్స్ కరెక్ట్ గా పంపించేశారు. వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, కరెక్టే అండి. అండ్ నెక్స్ట్ ఇంకా స్వాతి గారు, వేణు గారు అనంతపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే మొదటి ప్రశ్నకు సమాధానం అంటూ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అదేవిధంగా చందన మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భానుగారు.

చేశారు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా నేను చాలా బాగున్నా చందన గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు రాజేష్ గారు హిందూపూర్ నుంచి, వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చేంజ్ చేసిన ఇయర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ గుడ్ మార్నింగ్ కూడా పంపించారు ఇందాక వీర రాఘవమ్మ గారు, రేఖా సాయి, మౌనిక అందరూ కూడా మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ అలాగే హాయ్ చందన అంటూ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ వాసు గారు షణ్మణ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే లలిత మురళి భాను గారు కామకూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. అండ్ అలాగే హాయ్ చందన, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అంటూ పంపించారు. 3 డేస్ ప్రోగ్రామ్ మిస్ అయిపోయాను అంటున్నారు. ఓకే, తిరుపతి వెంకటనాయన్ దర్శించుకున్నాక ఇంకంతకన్నా మంచి డేస్ ఏముంటో చెప్పండి. వెరీ నైస్. అండ్ అంబిక గారు అన్నమాట, సో కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ 10 సంవత్సరాలు అయింది అంటున్నారు. సో మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి, 20 సంవత్సరాలు. భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ పంపించారు. ఆఫ్టర్ ఏ స్మాల్ గ్యాప్ బాగున్నారా, జోరుగా హుషారుగాలో మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గురించి చక్కగా చెప్పారు. హర్వెల్లు ఫస్ట్ క్వశ్చన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఈ రోజుకి కరెక్ట్గా అంటూ పంపించారు. చెప్తా. సో కరెక్ట్ ఆన్సర్ అండి విజయలక్ష్మి గారు 11 నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ మీకు కూడా గుడ్ మార్నింగ్. మరింతకీ ఏం జరిగింది అని అంటే, సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఆ రోజు పాండిచ్చేరి రాష్ట్రం పుదుచ్చేరిగా మార్చబడింది. అది విషయం. పుదుచ్చేరి అనే ఈ యొక్క పేరు మనకి సరిగ్గా ఇదే రోజున మార్చబడింది అన్నమాట. సో అది కూడా ఎప్పుడు, 20 సంవత్సరాల క్రితం అంటే 2006 సంవత్సరంలో. మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, మన భారతీయ భాగస్వామ్య చట్టం అమల్లోకి వచ్చింది కదా, మరి అది ఏ సంవత్సరంలో వచ్చింది? మీకు గనక తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. భారతీయ భాగస్వామ్య చట్టం అమల్లోకి వచ్చింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ఈలోపు మంచి సాంగ్స్ రెడీగా ఉన్నాయి, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఎస్, హరివిల్లులో అయితే మనం ఉన్నాం. మరి నేను వినిపించిన పాట అంజలి సినిమా నుంచి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, భారతీయ భాగస్వామ్య చట్టం మనకి అమల్లోకి వచ్చింది ఏ సంవత్సరంలో అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. మరి కరెక్ట్గా చూసేద్దాం ఎవరు పంపించారో. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి వేణు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఉమెన్ నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే లలిత మురళి భాను అందరూ కూడా తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అంబికా గారు పంపించారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ ఆస్టా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని, అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, పుల్పాటి శ్రీనివాస్ గారు, కృష్ణవేణి గారు ఫ్యామిలీ పంపించారు. ఒక్క ఇయర్ ముందుకు అలా వెళ్ళారనమాట. ఏం పర్లేదు, డేట్ అయితే కరెక్టే. నెక్స్ట్ ఇంకా పోతురాజు గారు పంపించారు నసుగుంట నుంచట, ఓకే అండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రావ్యశ్రీ గారు అండ్ ఫ్యామిలీ పంపించారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే భాస్కర్ రావు గారు పంపించారు, రాణి గారు ఇద్దరు కూడా పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వినయ్ గారు కడప నుంచి. వినయ్ ఏంటి వినయ్, నా పేరు మర్చిపోయావా నువ్వు? సరేలే వినయ్, అక్క అంటూ మెసేజ్ చేస్తావు కదా, అప్పుడు అప్పుడు అప్పుడు మనం చెప్దాం. నా పేరు మర్చిపోయావు కాబట్టి ఆన్సర్ నువ్వే చెప్పు, నా పేరు ఏంటో నువ్వే కనుక్కొని చెప్పు. నెక్స్ట్ ఇంకా రాఘవకి గుడ్ మార్నింగ్ అంటున్నారు కిషోర్ గారు, అండ్ మీకు కూడా గుడ్ మార్నింగ్. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే గనక, 1932 సంవత్సరంలో భారతీయ భాగస్వామ్య చట్టం అమల్లోకి వచ్చిందన్నమాట. మరి మనందరం కూడా చిన్నప్పటి నుంచి రేడియో వింటూనే ఉంటాం, మనం అందరం హ్యాపీగా ఫీల్ అవుతూనే ఉంటాం, అండ్ ఆ తర్వాత మనకి సీడీ ప్లేయర్లు అనేవి వచ్చాయి, గుర్తుందా? మరి తొలి సీడీ ప్లేయర్ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814కి. అండ్ ఇందాక 1932లో భారతీయ భాగస్వామ్య చట్టం వచ్చిందని చెప్పాను కదా, అది ఏ రోజో తెలుసా? ఈరోజే, అది విషయం. తొలి సీడీ ప్లేయర్ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో తెలిస్తే ఆన్సర్ చేయండి, అప్పుడు మంచి సాంగ్ ఖుషీ నుంచి.

రంగరంగ వైభవంగా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, తొలి సీడీ ప్లేయర్ని లాంచ్ చేసింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. వచ్చేసాయి మన లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్గా ఆన్సర్స్ చేసేసారు ఆల్మోస్ట్. మరి చూద్దాం ఎవరెవరు ఏం పంపించారు అనేది. శ్యామ్ గారు కల్లూరు నుంచి పంపించారు, నేను అప్పలరాజు గారి ఇంటికి వెళ్తున్నాను జీ అంట. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ కలుస్తారనమాట, వెరీ నైస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పడని నుంచి, అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ వేణు గారు అనంతపూర్ నుంచి.

కరెక్ట్ ఆన్సర్ గుంటూరు నుంచి నాగేంద్రరావు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎక్కడ అనేది కూడా పంపించేశారు, కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్.

వినయ్, ఇన్ని ఆప్షన్స్ లో కాదు, నువ్వే కనుక్కుని నాకే ఆన్సర్ చేయి. నేనెవరు అనేది ఆన్సర్ అయితే ఒక 5 ఇయర్స్ ముందుకు వెళ్ళిపోయావు, వెనక్కి రావాలి, అది విషయం. నేక్స్ట్, పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు అండ్ ఫ్యామిలీ, మీరైతే ఏకంగా 7 ఇయర్స్ ముందుకు వెళ్ళిపోయారు, బట్ అదైతే ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఇంకా తిరుపతి నుంచి పంపించారు సాయి శిరీష గారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్, అలానే అలానే ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ సతీభార్గవి గారు తాడిపత్రి నుంచి. అండ్ లాస్ట్లో చెప్తా ఈ విషయాన్ని, అంటే ఎందుకు ఈ క్వశ్చన్స్ ఇవ్వాలా అనేది లాస్ట్లో చెప్తాను. అండ్ లలిత గారు, మురళి గారు అండ్ ఫ్యామిలీ కామకూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంకా భాస్కర్ గారు పంపించారు పెడెన్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీరు అడుగుతుంటే తెలుస్తుంది అంటున్నారు, 1వ తేదీకి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయంట కదా, నాకు కూడా అదే అనిపించింది. అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా, అండ్ ఈరోజే విడుదల చేశారు అంటూ పంపించారు ఎవరు, బెంగళూరు నుంచి మోహిత్ రావు గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ నెక్స్ట్, ఇంకా అంబికా గారు భవానీపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ గారు అధోని నుంచి కరెక్ట్ ఆన్సర్ చేసేసారు, మీకు కూడా గుడ్ మార్నింగ్, జస్ట్ ఇప్పుడే ట్యూన్ చేశారా, ఓకే పర్వాలేదులేండి. నెక్స్ట్, ఇంకా పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపించారు, ఈరోజు క్వశ్చన్స్ అన్నీ ఈరోజు స్పెషల్ అనమాట అంటున్నారు, అంతే కదా, అంతే మరి. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంకా తొలి సీడీ ప్లేయర్ని లాంచ్ చేసింది అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అనంతపూర్ నుంచి అనురాధ గారు అండ్ జాన్సన్ గారు కాదు, జోస్న గారు, అరుణ గారు అండ్ ఫ్యామిలీ అందరూ అయ్యప్ప నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ వలీ ఫాతిమా గారు, మస్తాన్ గారు పంపించారు మార్కాపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంకా సేమ్ డేనా, ఏం సేమ్ డే, పైనదైతే కరెక్ట్ ఆన్సర్ అండి, నాగేంద్ర గారు గుంటూరు నుంచి. అండ్ చందనా కదా మీరు అంటూ పంపించారు వినయ్, అది కరెక్ట్ కనుక్కున్నాం మొత్తానికి. సో కరెక్ట్ ఆన్సర్ అండ్ నేను అడిగిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే, తొలి సీడీ ప్లేయర్ని లాంచ్ చేసింది ఏ రోజో తెలుసా, ఈరోజు. అది కూడా ఎప్పుడు అని అంటే 1982లో. సో అదనమాట ఆన్సర్, 1982 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలామందికి అర్థమైపోయింది ఇవాళ నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు స్పెషలే అని. మరి ఈరోజు స్పెషల్ ఇంకొకటి కూడా ఉంది, అది ఈ క్వశ్చన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నేను అడిగేస్తున్నాను. మనకి బాల్య వివాహ చట్టం అనేది ఒక చట్టం ఉంది, తెలిసిందే కదా. మరి అందులో వివాహానికి సంబంధించి కనీస వయసు మగవాళ్ళకైతే 21, ఆడవాళ్ళకైతే 18 అని చెప్పి పెంచబడింది ఏ సంవత్సరంలో? మన బాల్య వివాహ చట్టంలో వివాహ వయసు మగవారికి 21 సంవత్సరం, ఆడవాళ్ళకి 18 సంవత్సరాలుగా పెంచబడింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866-248-8814కి. దీంతోపాటు ఇవాల్టి హర్విల్లులో పాటల్లో కూడా ఒక కామన్ థింగ్ ఉంది, అది ఎవరన్నా కనబడతారేమో, ఈలోపు కన్వెర్ట్ చేసేయండి ఈ ఆన్సర్తో పాటు, షేర్ చేసేయండి.

తనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్నా చిన్నోడో, దుమ్ము దులిపేస్తాడో.

ఎస్, మన హర్ వేలులో బంగారం నుంచి సాంగ్ వినేశారు కదా. మరి నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, బాల్య వివాహ చట్టంలో వివాహ వయసు మగవారికి 21 సంవత్సరంగా, ఆడవారికి 18 సంవత్సరంగా మార్చబడింది ఏ సంవత్సరంలో? అంటే ఆ ఇయర్స్ 21 ఇయర్స్ అయితే మేల్, 18 ఇయర్స్ అయితే ఫీమేల్, అలా పెంచింది ఏ సంవత్సరంలో? తెలిస్తే ఆన్సర్ చేసేయండి అన్నాను. మన లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు, మరి చూద్దాం. వినయ్ కడప నుంచి పంపించేశాడు కరెక్ట్ ఆన్సర్ని. మరి నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే, ఇమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు పంపించారు. సో ఈ ఇయర్ అయితే కాదు. అండ్ 2006 ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కల్లూరు నుంచి శ్యామ్ గారు. అండ్ అలాగే అప్పలరాజు గారు పడే నుంచి పంపించారు కరెక్ట్.

ఆన్సర్ మీ అండ్ మల్లికార్జున గారు కేశవ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. శివాజీ నగర్ నుంచి మస్తాన్ గారు ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్ కాదు, అంటే 55 కాదు. నెక్స్ట్ ఇంకా వేణుగారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన అంటూ ఒక సాంగ్ పాడండి అంటున్నారు మురళి గారు, టైం తక్కువ ఉందండి. అండ్ అలాగే నాగేంద్ర గారు గుంటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి ఆన్సర్ ఇది కాదు జానకి గారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సత్యభార్గవి గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రామకుమారి గారు మార్కపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పులిపాటి శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ పుట్టపాక నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కవిత గారు ఫ్యామిలీ పంపించారు, ఇయర్ అయితే అది కాదు. ఓకే, ఇది కూడా కాదు. రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అనమాట. సో నెక్స్ట్ ఇంకా విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీ క్రియేషన్ అదిరింది చంద్రమ్మ అంటున్నారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ రాజశేఖర్ గారు ఆదోని నుంచి పంపించారు, 1929 కాదు, ఇంకొంచెం ముందుకు వచ్చేయాలి మనం యాక్చువల్గా. నెక్స్ట్ ఇంకా పోతిరాజు గారు నసుగుంట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అంబికా గారు పంపించారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భానుచందర్ గారు శ్రీకాకుళం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన మేడం అంటూ శ్రావశ్రీ అండ్ ఫ్యామిలీ అందరూ అయ్యప్ప నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకా మధ్యలో వీళ్ళందరూ ఎందుకు వచ్చారు వినయ్, వాళ్ళందరూ మగ ఆర్చిస్ కదా. సో నెక్స్ట్ ఇంకా ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, 2006 కాదండి. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పోలవరం నుంచి భాస్కర్ రావు గారు కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకా లేదు లేదు లేదు, పవన్ కళ్యాణ్ చిరంజీవి కాదు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ వెంకటాచారి గారు పంపించారు ఫ్యామిలీ అంతా కూడా. సో ఆన్సర్ అయితే లేదు. మరింతకి ఆన్సర్ ఏంటి అని అంటే, మన బాల్య వివాహ చట్టంలో మగవాళ్ళకి 21 సంవత్సరంగా ఆడవాళ్ళకి 18 సంవత్సరాలుగా ఉండాలి కనీస వయసు అనేది మార్చింది ఏ సంవత్సరంలో అని అంటే 1978లో అనమాట. అది కూడా ఈ సవరణ ఎప్పుడు జరిగింది అంటే ఈ రోజే జరిగింది. చూసారా ఈ రోజుకున్న స్పెషాలిటీస్ ఏంటో, తొలి సీడీ ప్లేయర్ లాంచ్ అయింది, ఇలాగా ఏజ్ అనేది పెంచారు బాల్య వివాహ చట్టంలో, భాగస్వామి చట్టం అమల్లోకి వచ్చింది, పాండిచ్చేరి పుదుచ్చేరిగా మారింది, ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట ఈరోజు. మరి అది మన ప్రోగ్రామ్ అయితే హర్వీలు, మీరందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా త్వరలోనే మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన, సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. కర్నూలు నగరంలో పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిసరాల స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. తుంగభద్ర నది ఒడ్డున స్వచ్ఛతా హీ సేవా 2026లో భాగంగా నిర్వహించిన ఒకరోజు ఒక గంట ఒకే తాటిపై ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సాలూరును చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణ పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఈరోజు నిర్వహించిన ఏక్ దిన్ ఏక్ ఘంటా పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆరోగ్యకర భారత్లో యువత పాత్ర ఎంతో కీలకమని అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు తెలిపారు. ఈ రోజు ఉదయం విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ మేరా యువభారత్ పోలీస్ ఈగల్ టీం ఆధ్వర్యంలో జరిగిన నషామక్త్ భారత్ అభియాన్ అవగాహన హెల్త్ వాక్ను ఆయన ప్రారంభించారు. అక్టోబర్ 3వ తేదీ రాజమహేంద్రవరంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో సుమారు 33 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని వివిధ విభాగాల్లో ఉన్న సుమారు 1600 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.

వృద్ధుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆరోగ్య మానసిక పరంగా వృద్ధులను సంరక్షించవలసిన అవసరాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరుగుతోంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో గ్రామశక్తి పోలేరమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. ఈరోజు తెల్లవారుజామున అమ్మవారి విగ్రహాన్ని జనసందోహం మధ్య జీనుగుల వారి వీధి నుంచి గుడివద్దకు తీసుకొచ్చారు. ప్రతి ఏటా వినాయక చవితి తర్వాత మూడవ బుధ గురు శుక్రవారాల్లో ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీ. క్రికెట్ ఆసియా క్రీడల్లో భాగంగా భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: City FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై విత్ యువర్ ఆర్జే సమత. ఎస్, మరి సమయం చూసుకుంటే 11:15 అయితే కావస్తుంది అనమాట. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. సో మరి ఈరోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఒక చిన్న విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం. మన జీవితంలో కొన్ని బంధాలకు అసలు సబ్స్టిట్యూట్ అనేది ఉండదు కదా. అంటే తల్లిదండ్రులకు, అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్యలకు, అలాగే అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు. సో ఇవన్నీ కూడా మన జీవితానికి బలాన్ని ఇచ్చేటువంటి బంధాలు. మన చుట్టూ ఉన్న మన జీవితానికి ఇలా బలం ఇచ్చేటువంటి ఈ బంధాల్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అయితే ప్రపంచం ఎంత మారిపోయినా కూడా కుటుంబం అనేటువంటి భావన మాత్రం మనకు ఎప్పటికీ ప్రత్యేకమే. అండ్ మరి ఇప్పుడైతే పితృపక్షాలు రన్ అవుతున్నాయి కదా. సో మరి ఈ సందర్భంగా వాటికి రిలేటెడ్గా సినిమాల కోసం ట్రై చేశాను, బట్ దొరకలేదు. కానీ ఇలా పితృపక్షాల్లో మనం పూర్వీకుల్ని స్మరించుకుంటాం కదా, వాళ్ళని గుర్తు చేసుకుంటుంటాం. అలాగే మన ముందు తరాల్లో ఉన్నటువంటి పెద్దలను గౌరవించడం అనేది సాంప్రదాయకంగా ఇలా చేస్తూ ఉంటారు కదా. సో అలా ఒక కుటుంబంలో పెద్దల విలువ ఏంటి, వాళ్ళు మనకిచ్చేటువంటి సందేశం ఏంటి అనేటువంటి చక్కటి విషయాన్ని కూడా కొన్ని తెలుగు సినిమాలు మనకి ఎప్పటికీ గుర్తు చేస్తుంటాయి అనమాట. మరి అలాంటి సినిమాలు అయితే మనం ఈరోజు తెలుసుకుందాం, మాట్లాడుకుందాం వాటి గురించి మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. సో వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఈ ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

సో మరి మన సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మరి ఇలాంటి అంటే పెద్దల ఇంపార్టెన్స్ని మన ఫ్యామిలీ లైఫ్లో పెద్దలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని చెప్పేటువంటి సినిమాల్లో ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన సినిమా శతమానం భవతి అనమాట. సో మరి ఆ సినిమాల సాంగ్ అయితే వినే ముందు ఈ కథ విషయానికి వచ్చేద్దాం. మరి ఈ కథలో మనకి రాఘవరాజు జానకమ్మ అనేటువంటి దంపతులను మనకు చూపిస్తారు కదా, వాళ్ళ పిల్లలు మనవాళ్లతో కూడినటువంటి చక్కటి కుటుంబ బంధాలు ఎంతో విలువైందిగా చూపిస్తుంటారు. అయితే విదేశాల్లో స్థిరపడినటువంటి పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండటం, కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి దూరం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈ సినిమా చాలా చక్కగా చూపిస్తుంది. మన తల్లిదండ్రులకు మనం ఇచ్చేటువంటి అసలైన పెద్ద బహుమతి ఏంటో తెలుసా అండి? కొంత సమయం వాళ్లతో గడపడం, అలాగే వాళ్లతో చక్కగా ఆప్యాయంగా మాట్లాడడం. సో ఇవి చాలు అని మనకైతే చూపిస్తుంది ఈ సినిమా. మరి శతమానం భవతి చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినేసేయండి. మరిన్ని సినిమాల గురించి మాట్లాడుకునే ముందు

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి కుటుంబ బంధాలను గురించి, అలాగే పెద్దల యొక్క ఇంపార్టెన్స్ ని మనకు చెప్పేటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ అలాగే శ్రీనివాస కళ్యాణం ఈ సినిమా కూడా ఒక చక్కటి మెసేజ్ అయితే మనకిస్తుంది అనమాట. వివాహం చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సాంప్రదాయ

పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిలో పెద్దల పాత్ర, అలాగే పాత కొత్త ఆలోచనల మధ్య తేడా, ఇలాంటి అంశాలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబ బంధాల కలయిక అని కూడా ఒక చక్కటి సందేశాన్ని మనకైతే ఈ సినిమా ఇస్తుంది. అండ్ అంతేకాదు, రెండు కుటుంబాల మధ్య ఉండేటువంటి బంధాన్ని ఈ పెళ్లి అనేది ఇంకా చక్కగా బలపరుస్తుంది అని చెప్తుంది. అలాగే మన సాంప్రదాయాలు ఎందుకు ఏర్పడ్డాయి, పెళ్ళో ఎన్నో చేస్తారు కదా, జీలకర్ర బెల్లం పెడతారు అండ్ తలంబ్రాలు పోయిస్తారు, వరుడి కాళ్లను కన్యాదాత మరి కడుగుతారు, మరి ఇలాగా ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి కదా, మరి వాటి వెనక ఉన్నటువంటి కుటుంబ అనుభవాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి చెప్పేది ఎవరు చెప్పండి, మన పెద్దలే కదా. మరి అలా ఆ పెద్దల యొక్క ఇంపార్టెన్స్ని మనకు చెప్పేటువంటి సినిమాలో ఈ సినిమా కూడా మనకు కనిపిస్తుంది. మరి ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వినేద్దాం, వింటూ ఉండండి వివేద్ భారతి ఎఫ్ఎం.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే తెలుసుకుందాం మరి పెద్దల విలువని చెప్పేటువంటి, అలాగే కుటుంబ బంధాల యొక్క విలువను చెప్పేటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ అలాగే ఎంత మంచి వాడవరా, సో ఈ చిత్రంలో కూడా కుటుంబం మనకి ఎలా ఉండాలి, అలాగే మానవ సంబంధాలు, ఆప్యాయతలు, సో వీటి చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్, మనకి అసలు ఒక కుటుంబం ఎంత ఇంపార్టెంట్, అలాగే మానవ సంబంధాలు ఎలా అంతరించిపోతున్నాయి, అలాగే ఒకరి మీద ఒకరు చూపించేటువంటి ప్రేమ ఆప్యాయతలు ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మనకి ఈ సినిమా తెలియజేస్తుంది. అయితే బంధం అంటే కేవలం మనకి రక్త సంబంధాలే అనుకుంటాం కదా, కానీ మనం చూపించేటువంటి ప్రేమ శ్రద్ధ వల్ల కూడా ఇలాంటి బంధాలు ఎన్నో, రక్త సంబంధం లేకపోయినా కూడా మనమైతే ఏర్పరచుకోవచ్చు అనేటువంటి ఒక మంచి మోటివ్ని మనకు అందిస్తుంది ఎంత మంచి వాడవరా సినిమా. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, ఈ సినిమాలో కూడా అన్నదమ్ముల అనుబంధం, తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు, అలాగే కుటుంబం, అలాగే ఇంటి ఆప్యాయత, ఇలాంటి ప్రధానమైనటువంటి అంశాలను మనకైతే ఈ సినిమాలు చూపిస్తారు. అండ్ ఇక్కడ కుటుంబం అంటే పెద్ద ఇల్లు మాత్రమే కాదండి, అందులో ఉండేటువంటి మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతలు కూడా ఎలా ఉండాలి అనేది చూపిస్తుంది. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ చివరికి బంధం నిలబడటమే ముఖ్యమైనటువంటి భావన ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. అండ్ కుటుంబంలో మనస్పర్ధలు రావడం అనేది చాలా సహజం, కానీ మనుషులు విడిపోకుండా చూసుకోవడమే అసలైన కుటుంబం యొక్క విలువ అనేటువంటి చక్కని మోటివ్ని మనకి ఈ సినిమా అందిస్తుంది. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమాధానం. మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం కదా. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కుటుంబ విలువల గురించి, అలాగే పెద్దల యొక్క ఇంపార్టెన్స్ ని చెప్పేటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఇంకా కుటుంబ సంబంధాల గురించి చెప్పేటప్పుడు ఇవాళ రేపు చాలా మంది యువతరం ఏమనుకుంటున్నారు, అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చితే సరిపోతుంది, పేరెంట్స్ పర్మిషన్ కూడా అవసరం లేదు అనేటువంటి థాట్లో ఉంటున్నారు. కానీ కుటుంబ బంధాల్లో తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఒక రిలేషన్లోకి వెళుతున్నాము అంటే ఖచ్చితంగా మన పేరెంట్స్ సపోర్ట్ కూడా మనకి ఉండాలి, వాళ్ళకు కూడా ఇష్టపడే ఆ చక్కగా ఈ పెళ్లి కానివ్వండి, ఇవన్నీ జరిపించాలి అనేటువంటి ఒక మంచి మోటివ్ని మనకి ముందుకు తీసుకొచ్చినటువంటి సినిమా నేను శైలజ. అండ్ తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండేటువంటి భావోద్వేగమైన అనుబంధం గురించి ఈ సినిమా ప్రస్తావిస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళ ప్రపంచం మారిపోతుంది, కానీ తల్లిదండ్రులకు మాత్రం పిల్లలు ఎప్పటికీ అలా పిల్లలుగానే కనిపిస్తుంటారు. సో అందువల్ల ఒక్కొక్కసారి వాళ్ళు చేసేటువంటి పనులు కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ అనేది మనకి అర్థం కాకపోయినా దాని వెనక ఉన్న మోటివ్ మాత్రం ఖచ్చితంగా మన మీద ఉన్నటువంటి ప్రేమే అని చూపిస్తుంది ఈ సినిమా. సో ఆస్తి, సాంప్రదాయాలు, కుటుంబ కథలు, వాళ్ళు నేర్పినటువంటి విలువలు, అన్నిటికంటే ముఖ్యంగా బంధాలను గౌరవించడం చాలా చాలా ముఖ్యం. మనం కుటుంబం యొక్క పుస్తక చరిత్రలో, అంటే చరిత్ర పుస్తకాల్లో ఉండకపోవచ్చు, కానీ పెద్దల జ్ఞాపకాల్లో మన కుటుంబంలో ఏం జరుగుతుంది, తరతరాలుగా ఎలా ఉండేవారు, ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళని కదిలిస్తే చాలు మన తరతరాల గురించి, ఇంకా తరతరాల గురించి చక్కగా చెప్పేస్తారనమాట. సో అలాంటి వాళ్ళతో ఒక మంచి రిలేషన్ మనం కూడా మెయింటైన్ చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని మనకైతే ఈ సినిమాల ద్వారా గుర్తు చేస్తాయన్నమాట. సో ఇది వాళ్ళకి మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ వినయ విధేయ రామ నుంచి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

0: మెలకువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. స్థానిక ఎన్నికలపై రాష్ట హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియను 6 వారాల్లో ప్రారంభించాలని రాష్ట ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పులను రిజర్వ్ చేసింది. ఆ పిటిషన్లపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సంపద అయిన అరకు కాఫీని గౌరవించుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. అరకు కాఫీలో తూర్పు కనుమల సువాసనను, అక్కడి నేల సారవంతమైన గుణాన్ని, గిరిజన రైతుల కఠోర శ్రమను తనలో ఇముడుచుకుందని అన్నారు. ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ వేలం 8వ విడత కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన ప్రత్యేక బహుమతులు, జ్ఞాపికలను ఈ వేలం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పీఎం మెమెంటోస్ ఈ ఆక్షన్ 2026 పేరుతో ఈ ప్రత్యేక బహుమతుల ప్రదర్శనను న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో రేపటి వరకు నిర్వహిస్తున్నారు. పేదల ఆరోగ్య ఆర్థిక భద్రత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లను అందిస్తూ అండగా నిలుస్తోందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసే టెప్పలనాయుడు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా హెచ్ఎల్ నియోజకవర్గం నక్కలపేటలో లబ్ధిదారులకు పింఛన్లు ఆయన అందజేశారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా విజయనగరం కలెక్టరేట్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రమదానం చేశారు. విజయనగరం ప్రజల విలవేల్పు, శ్రీ పైడిమాంబ అమ్మవారి శ్రీవానోత్సవ తొలి ఘట్టానికి ఈరోజు అంకురార్పణ జరిగింది. విజయనగరంలోని 3 లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడి ఆవరణలో ఉదయం సాంప్రదాయం ప్రకారం పందిరి రాటా ప్రక్రియను నిర్వహించారు. శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు, ఆలయ అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు క్రతువులు పాల్గొన్నారు. సెప్టెంబర్ నెలలో కూడా యూపీఐ లావాదేవీలు భారీగా నమోదయ్యాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 23% పెరిగి 24.07 బిలియన్లకు చేరుకుంది. క్రికెట్. ఆసియా క్రీడల్లో భాగంగా భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిన్నే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

12:08 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం అండ్ మరి మనం అయితే ఉన్నాం మీకు తెలుసా కార్యక్రమంలో. ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు మనకి మ్యాప్ లో చూసినప్పుడు చిన్న బిందువుల్లా చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ వాటి ప్రత్యేకత గురించి మాత్రం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుందన్నమాట. అవన్నీ అంత పెద్దగా ఉంటాయి. సో ఈ రోజు మనం అలా ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నటువంటి ప్రదేశాల గురించి, వాటి వెనక ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కథల గురించి మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం ఈ రోజు మన మీకు తెలుసా కార్యక్రమంలో.

మరి ఇలా వరల్డ్ వండర్స్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది మౌంట్ ఎవరెస్ట్ కదండి. నేపాల్ చైనా సరిహద్దులో హిమాలయాల్లో ఉన్నటువంటి ఈ మౌంట్ ఎవరెస్ట్ సముద్ర మట్టానికి 8848.86 మీటర్ల ఎత్తులో ఉంది. అండ్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం అన్నమాట. సో ఈ పర్వతం వెనక ఉన్నటువంటి కథ అంటే నేపాల్లో ఇలా చెప్పుకుంటుంటారనమాట. సో దీన్ని నేపాల్లో సాగర్ మాత అంటే ఆకాశపు తల్లి అని, టిబెట్లో ప్రపంచపు దైవిక తల్లి చోమోల్ ముంగా అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. సో బ్రిటిష్ సర్వేయర్ జనరల్ సర్ జార్జ్ ఎవరెస్ట్ జ్ఞాపకార్థం దీనికి మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటి పేరును పెట్టారు. అలాగే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి ఎంతో మంది ప్రయత్నం చేసినప్పటికీ 1953 మే 29న న్యూజిలాండ్కి చెందిన ఎడ్మండ్ హిల్లర్, అలాగే నేపాల్కు చెందిన షెర్పా తెన్సింగ్ నార్గే మొదటిసారిగా దీనిని విజయవంతంగా అధిరోహించి ప్రపంచ రికార్డ్ సృష్టించారు. అలాగే మన భారతీయులైనటువంటి అవతార్ సింగ్ చీమా ఈయన 1965లో ఎవరెస్ట్ ఎక్కినటువంటి మొదటి భారతీయ పురుషుడుగా, అలాగే బచేంద్రి పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా 1984లో, అలాగే మాలవత్ పూర్ణ 13 సంవత్సరాల వయసులోనే ఎవరెస్ట్ ఎక్కి ప్రపంచపు అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన అమ్మాయిగా చరిత్ర సృష్టించిందన్నమాట. అండ్ అలాగే ఎవరెస్ట్కి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఎవరెస్ట్ ఎక్కడం అనేది అంత సులువైందేం కాదు. ఇక్కడ ఉండేటువంటి -డిగ్రీల చలి, గడ్డగట్టేటువంటి గాలులు, అలాగే భూమికి చెప్పాను కదా 8000 పైనే ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉండేటువంటి ప్రాంతం. సో ఇలాంటి డెత్ జోన్స్ కూడా అక్కడ ఉంటాయన్నమాట. సో ఇలా ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించే వాళ్ళలో దాదాపుగా 300 మందికి పైగా పర్వతారోహకులు ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి చాలా సాహసోపేతమైనటువంటి యాత్ర మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడం. సో ఇది మరి మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించినటువంటి విషయం. మరి ఎవరెస్ట్ గురించి విన్నప్పుడు ఎవరెస్ట్కి సంబంధించిన పాట కూడా వినేసేయాలి కదా. సో పసిఫిక్లో దూకేమంటే దూకేస్తానే నీకోసం, ఎవరెస్టే ఎంతెత్తైనా ఎక్కేస్తానే నీకోసం అంటూ కలిసి ఉందా నా చిత్రం నుంచి సూపర్ సాంగ్ అయితే వినేద్దాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు?
4: శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
6: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ, నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

ఎస్, మీకు తెలిసే ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అలాగే ప్రపంచంలో ప్రపంచం మొత్తం మాట్లాడుకునేటువంటి ప్లేసెస్ గురించి, ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న

ప్రదేశాల గురించి మనమైతే తెలుసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్నటువంటి లేక్ బైకాల్, సో ఈ లేక్ 1642 మీటర్ల లోతు కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత లోతైన సరస్సు, బైకాల్ సరస్సు. అంతేకాదు మంచినీటి పరిమాణం పరంగా కూడా ఇదే ప్రపంచంలోని అతిపెద్ద సరస్సు అన్నమాట. అండ్ ఈ సరస్సు 636 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. అలాగే మౌనాకియా అనేటువంటి వాల్కెన్ గురించి కూడా మనమైతే మాట్లాడుకోవాలి. సో ఇది పసిఫిక్ మహాసముద్రంలోని హవాయ్ దీవుల్లో ఉన్నటువంటి ఒక డార్మెంట్ అగ్నిపర్వతం అన్నమాట. అండ్ దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ బేస్ సముద్ర గర్భమే. అంటే సముద్ర గర్భం నుంచి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా మౌంట్ ఎవరెస్ట్ గురించి, సో ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది సముద్ర మట్టం నుంచి కొలిస్తే ఇది హైయెస్ట్ ఎత్తున్నటువంటి పర్వతం కదా. కానీ ఒకవేళ ప్రపంచంలో సముద్రం లోతు నుంచి కూడా మనం కనుక కొలిచినట్లయితే ఇదే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతంగా నిలుస్తుంది మౌనాకియా అన్నమాట. అండ్ ఇంకా ఈ ప్లేస్కి సంబంధించినటువంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇందులో 4205 మీటర్లు మాత్రమే సముద్ర మట్టానికి పైకి కనిపిస్తుంది. అంటే మిగిలిన 10205 మీటర్లు కూడా మనకి సముద్ర మట్టం లోపల ఉంటుందన్నమాట. అంటే ఇంత భారీ భాగం సముద్రం కింద ఉండి పైకి చూడడానికేమో ఇది ఒక అగ్నిపర్వతంలాగా అండ్ అలాగే పెద్ద పర్వతంలాగా ఇలా మనకు కనిపిస్తూ వరల్డ్ వండర్ అయితే సృష్టించేసింది మౌనాకియా. మరి ఇలాంటి మరిన్ని ప్లేసెస్ గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు సాంకేతికత మారినా యూపీఎస్సీపై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదని అన్నారు. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దపు భారత్ ప్రజానుకూల క్రియాశీల సుపరిపాలన అనే ప్రధాన సూత్రంతో సరికొత్త పని సంస్కృతి వైపు వేగంగా అడుగులు వేస్తోంది.
2: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
1: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గత 12 ఏళ్లలో నియామకాల సంఖ్య, పారదర్శకత గణనీయంగా పెరిగాయన్నారు. 1926లో ప్రారంభమైన యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణ్యం, తపాల బిళ్ల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు విలువైన వారసత్వాన్ని అందించేందుకు అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడం అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2026 వన్యప్రాణి వారోత్సవాల సందర్బంగా ప్రధానమంత్రి

0: ప్రాణులను వాటి ఆవాసాలను రక్షించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. వన్యప్రాణి కారిడార్లను గుర్తించి పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్టాల సహకారంతో నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ప్రాజెక్టు చీతా విజయాన్ని ఉదహరిస్తూ గత దశాబ్ద కాలంలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ సాధించిన విజయాలను గుర్తు చేశారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ద్వారా పెద్ద పులుల పరిరక్షణలో భారత్ పోషిస్తున్న పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని అన్నారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో పరిశుభ్రత ఇంటి నుంచే ప్రారంభమై కార్యాలయాలు, పరిసరాలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించాలని పేర్కొన్నారు. 2014 నుంచి రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు తో సహా దేశవ్యాప్తంగా పరిశుభ్రత గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. తాము సృష్టించే వ్యర్థాల పరిశుభ్రతకు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పిల్లలు, యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్లై దుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో సంభాషించారు. స్మిత్ భార్య, ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి కెప్టెన్ స్మిత్ చూపించిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. గాయాలైనా సరే వెనక్కి తగ్గకుండా ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడి నిజమైన భారతీయుడి వీరత్వాన్ని చాటారని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ తొందరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
1: जिस प्रकार से धैर्य, सूझबूझ और साहस का परिचय करवाया, और जैसे आज इसराइल के प्रधानमंत्री ने कहा कि इस हिंदुस्तानी ने 9/11 होने से बचा लिया, हर देशवासी के लिए स्मिथ का ये पराक्रम हमें गौरव से भर देता है.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కొరోగి స్పోర్ట్స్ పార్క్లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక బౌలర్లలో తరిందు రత్నాయకే, సహన్ అరాచిగే 2 వికెట్లు తీశారు. శ్రీలంక ఫైనల్ చేరాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ విజేత శనివారం జరిగే ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పాకిస్తాన్తో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు పురుషుల స్కిఫ్ ఈవెంట్లో మను ఫ్రాన్సిస్ ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ రజత పతకాన్ని కైవసం చేసుకోవడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పతకాన్ని కైవసం చేసుకుంది. స్క్వాష్లో మహిళల టీం సెమీఫైనల్లో భారత్ కాంస్య పతకం సాధించింది. సెపక్ తక్రాలో పురుషుల క్వాడ్రంట్ ఈవెంట్లో వియత్నాంను 2-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్ కు దూసుకెళ్లిన భారత్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల హాకీ సెమీఫైనల్స్లో

భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. భారత జట్టు ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకునే లక్ష్యంతో ఉంది. ఇదిలా ఉండగా భారత మహిళల హాకీ జట్టు ఇప్పటికే చైనాతో జరిగే ఫైనల్ పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. 10 స్వర్ణాలు, 22 రజతాలు, 30 కాంస్యాలతో సహా భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 62కు చేరింది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సైనిక నర్సింగ్ సేవల 101వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 100 ఏళ్లకు పైగా సైనికులు వారి కుటుంబాల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ సిబ్బందికి రక్షణ మంత్రిత్వ శాఖ గౌరవ వందనం సమర్పించింది. చిరునవ్వుతో సేవ అనే స్పూర్తితో అంకిత భావంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవ చేస్తూ నర్సింగ్ సిబ్బంది మానవత్వానికి ఉదాహరణగా నిలుస్తున్నారని మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. దీపావళికి ముందు బాణాసంచాపై పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీపావళి సమయంలో కొన్ని రకాల బాణాసంచ వాడకాన్ని అనుమతిస్తామని, నిర్దిష్ట సమయ పరిమితులను విధిస్తామని జస్టిస్ ఎంఎం సుందరేష్, పిబి వరళిలతో కూడిన ధర్మాసనం సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్టపతి తన సుదీర్ఘ ప్రజా జీవితంలో రాజ్యాంగ విలువలకి కట్టుబడి దేశాభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

తెలుసా ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నామండి, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం ప్రపంచ రికార్డులను సొంతం చేసుకునేటువంటి కొన్ని ప్రదేశాల గురించి. అలాగే ఈక్వెడార్ లోని మౌంట్ చింబోరాజో, సో ఈ పర్వతం యొక్క ఎత్తు కూడా 6270 మీటర్లు మాత్రమే. అయితే భూమి గుండ్రంగా కాకుండా భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లుగా మనకి ఈ ప్రదేశం అయితే కనిపిస్తుంది. సో ఈక్వేటర్ కు దగ్గరగా ఉండడం వల్ల భూమి కేంద్రం నుంచి దాని శిఖరం అత్యంత దూరంలో ఉంటూ మనకు కనిపిస్తుంది అన్నమాట. అండ్ అలాగే డెడ్ సీ, ఇజ్రాయెల్ జోర్డాన్ మధ్య ఉన్నటువంటి ఈ డెడ్ సీ సముద్ర మట్టానికి 100 మీటర్ల దిగువన ఉంది. అత్యధిక ఉపదనం కారణంగా సాధారణ సముద్రం కంటే ఇందులో మనిషి తేలడం చాలా సులభంగా ఉంటుందన్నమాట. సో అలా డెడ్ సీకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే మునిగిపోవడం, నీళ్ళంటే భయం, ఇలాంటి భయాలు ఉంటాయి కదా, సో వాళ్ళు చక్కగా ఈ డెడ్ సీలో అయితే ఈత కొట్టచ్చు. ఎందుకంటే మనం ఎంత ట్రై చేసినా ఇందులో మునగలేం కాబట్టి. అండ్ అలాగే ఇలాంటి ఇంకా ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా సో మరి వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నటువంటి ప్లేసెస్ గురించి. మరి ఇలాంటి వరల్డ్ రికార్డ్స్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మన 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ కూడా కదా. మరి అలా తాజ్ మహల్ చరిత్ర గురించి చూసుకుంటే మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం ఈ మహల్ను కట్టించారనమాట. 1931లో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు 20,000 మంది కార్మికులు 22 ఏళ్ల పాటు శ్రమించి ఈ అద్భుతాన్ని నిర్మించారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇది పూర్తిగా తెల్లటి అద్భుతమైన మార్బుల్తో కట్టబడింది. అలా యమునా నది తీరాన ఉండేటువంటి ఈ కట్టడాన్ని వెన్నెల రాత్రిలో మెరుస్తూ అలా చూస్తే మనం ఖచ్చితంగా మంత్రముగ్ధులం అవుతాం కదా. సో మరి ఈ ప్రపంచ రికార్డ్ అంటే ప్రపంచ రికార్డ్స్ ఇలా సాధించినటువంటి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. అయితే ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఎంత ఎత్తు ఎంత లోతు ఎంత పెద్దది అనేటువంటిది కాదండి, అది ఒక ప్రకృతి అద్భుతం. కొన్నిసార్లు మనిషి ఊహకు అందని సృష్టి కూడా అందులో ఉంటుంది అని మనకైతే తెలుస్తుంది కదా. సో మరి ఇప్పుడు మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ తాజ్ మహల్. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిద్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనే స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జంగాలపల్లిలో ఈరోజు ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం పల్లె పండుగ 3.0లో భాగంగా 64 లక్షల రూపాయలతో నిర్మించనున్న అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాయలసీమలో ఉద్యాన రంగానికి భారీ ప్రోత్సాహం అందించేందుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్దం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమను ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సహాయం అందించనున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియకు ఈ నెల 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు వెల్లడించారు. 2వ విడత ఆర్థిక సహాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలించి పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నట్టు పేర్కొన్నారు. వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు ఈ నెలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. వృద్ధుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఫిజియోథెరపీ సేవలు అందించనున్నట్టు తెలిపారు. క్రికెట్. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీస్లో శ్రీలంకపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. సెమీఫైనల్లో 124 పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ పూర్తయిన రాష్ట్రాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే ఓటర్లు ఇక నుంచి ఫారం 6కు అదనంగా డిక్లరేషన్ ఫారాన్ని నింపాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. చమురు సంస్థలు 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను పెంచాయి. ఒక్కో సిలిండర్పై

62 రూపాయల 50 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధర ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు ప్రకటించలేదు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ ప్రోగ్రామ్ అండ్ అలాగే మరి వివిధ భారతి ఎఫ్ఎం బై ధీర ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం అనమాట. మనలో చాలా మందికి సైకిల్ తొక్కడం అంటే ఇష్టం కదండి. సో సైకిల్ని చూడంగానే మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ ఉంటాయి. అలా సైకిల్ని పట్టుకొని మరి సైకిల్ తొక్కడం రాని రోజుల్లో ఏం చేసేవాళ్ళం, సైకిల్ని పట్టుకొని అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. తర్వాత ఏం చేసేవాళ్ళం, సింగిల్ లెగ్తో అలా పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం కదా. తో మరి తర్వాత క్రాస్ లెగ్ లేకపోతే ఇంకా ఎవరైనా వెనకాల పట్టుకొని కాస్త అలా ట్రై చేస్తూ మొత్తానికైతే సైకిల్ నేర్చేసుకునేవాళ్ళం. ఇంకా సైకిల్ నేర్చుకున్న తర్వాత ఆగుతామా, అలా చక్కర్లు కొట్టేస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు కింద పడ్డా, ఎన్నిసార్లు దెబ్బలు తగిలించుకున్నా సరే ఆ సైకిల్తో ఉన్నటువంటి ఎమోషన్ని మాత్రం వదులుకోలేం కదండి. అయితే సైకిల్ ప్రయాణాన్ని తోడుగా చేసుకొని ఒక మహిళ ప్రపంచాన్నే చుట్టేసింది అంటే మీరు నమ్ముతారా? సో అలాంటి ఇంట్రెస్టింగ్ విషయం గురించి మనమైతే ఈరోజు మాట్లాడుకోబోతున్నాం మన ధీర ప్రోగ్రాంలో. ఎస్, ఒక్కసారి ఊహించండి, వేల కిలోమీటర్ల దూరం, కొత్త కొత్త ప్రదేశాలు, వాతావరణంలో ఎన్నో మార్పులు, శారీరక అలసట, తెలియని రహదారులు, అయినా సరే సైకిల్ ఆపకుండా అలా ముందుకు సాగితే అది సాధారణ సైకిల్ ప్రయాణం కాదు, ప్రపంచాన్నే చుట్టేసినటువంటి సాహస యాత్ర. ఒక సైకిల్ 18,000 మైళ్ల ప్రయాణం, 4 ఖండాలు, 124 రోజులకు పైగా ఒంటరిగా ప్రయాణించినటువంటి స్కాట్లాండ్కు చెందినటువంటి సైక్లిస్ట్ జెన్నీ గ్రహం. సో ఈవిడ నిజ జీవితంలో చేసినటువంటి సాహస యాత్ర గురించి ఈరోజు మన ధీర ప్రోగ్రాంలో మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ షాక్.

0: swear to God.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి 18,000 మైళ్ల ప్రయాణాన్ని 4 ఖండాలను 124 రోజులకు పైగా ఒంటరిగా ప్రయాణించినటువంటి స్కాట్లాండ్ కు చెందినటువంటి సైకిలిస్ట్ జెన్నీ గ్రహం నిజ జీవితంలో చేసినటువంటి సాహస యాత్ర గురించి మనం అయితే తెలుసుకుందాం. సో జెన్నీ 2018 జూన్16న జర్మనీలోని బెర్లిన్ బ్రాండెన్బర్గ్ గేట్ నుంచి బయలుదేరారు. ఆమె ప్రయాణం తూర్పు దిశగా సాగి చివరకు పశ్చిమం వైపు నుంచి మళ్లీ బెర్లిన్కే చేరుకుంది. 2018లో అక్టోబర్ 18న ఆమె

ప్రయాణం ముగిసింది. అంటే జూన్ 2018 అంటే జూన్ 16, 2018 స్టార్ట్ అయినటువంటి ఆవిడ ప్రయాణం అక్టోబర్ 18, 2018లో ముగిసిందనమాట. అంటే మొత్తం 124 రోజులు, రోజుకు 10 గంటల 50 నిమిషాల పైనే. సో ఈవిడ ఇలాగా సుమారు 18,000 మైళ్ళు, అంటే మన కిలోమీటర్ల లెక్కన చెప్పాలి అంటే 29,000 కిలోమీటర్లకు పైగా యూరప్, ఏషియా, ఒకానియా, తర్వాత నార్త్ అమెరికా, ఇలా ఇన్ని కంట్రీస్ మీదుగా ఈవిడ సైకిల్ ప్రయాణం అయితే సాగిందనమాట. మరి ఆవిడ గురించి మరిన్ని విషయాలు, వివరాలు అయితే మనం తెలుసుకుందాం న్యూస్ తర్వాత. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:17.
5: సమయం 1:20 కా వస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ప్రజల సంక్షేమం, సుపరిపాలనకు కట్టుబడి ఉండడం వంటి సూత్రాలతో కూడిన నూతన పని సంస్కృతితో 21వ శతాబ్దపు భారత్ ముందుకు సాగుతోందని అన్నారు. యూపీఎస్సీ తన 100ళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, పాఠ్య ప్రణాళికలు మారినా సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం మాత్రం స్థిరంగా కొనసాగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
0: బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడుతూ,
2: నేను ఈరోజు 28వ సారి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పంపిణీ చేస్తున్నాను. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మీ వద్దకు వచ్చి మీ సేవలో పునరంకితమయ్యే విధంగా చేస్తున్నాం. నా దృష్టిలో చీఫ్ మినిస్టర్ అంటే
0: పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జంగాలపల్లిలో

0: లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా 64 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్లతో పాటు తల్లికి వందనం, ఉచిత బస్సు, దీపం వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యానవన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ రైజింగ్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట వ్యవసాయ ఉద్యానవన శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ప్రణాళికకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రతిపాదించినట్లు ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేసి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2026లో భాగంగా కర్నూలు సంకల్బాగ్లోని తుంగభద్రా నది ఒడ్డున నిర్వహించిన ఒకరోజు ఒక గంట ఒకే తాటిపై కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత కాదని, ప్రతి పౌరుడు భాగస్వామి అయినప్పుడే పరిశుభ్రమైన పరిసరాలు సాధ్యమవుతాయని అన్నారు. కర్నూలును పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణకై ప్రారంభించిన మిషన్ లైఫ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ప్రపంచస్థాయి ప్రజా ఉద్యమమే మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. పరిమిత వనరుల వినియోగం, సహజ వనరుల సంరక్షణ, పునర్వినియోగం వంటి అలవాట్లను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. 2021లో గ్లాస్కోలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు COP 26లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిషన్ లైఫ్ భావనను ప్రవేశపెట్టారు. వాతావరణ మార్పు, భూతాపాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
1: We begin the lifestyle for environment movement, and the focus area is living sustainably in harmony with nature. Friends, our planet's challenges are well known to all of us. The need of the hour is human-centric collective efforts and robust action that further sustainable development.
0: Akashavani ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియకు ఈ నెల 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. 2వ విడత ఆర్థిక సాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలించి పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన నేతన్నలందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శనరావు అన్నారు. అనంతపురం జేఎన్టీయూలో మేరా యువ భారత్ ఈగల్ టీం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హెల్త్ వాక్ను ఈ ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి సుదర్శనరావు పాల్గొని మాట్లాడుతూ,
2: సో విద్యార్థులతో ఈ నషాముక్త భారత్ గురించి ఒక ప్లెడ్జ్ చేపించడం జరిగింది. సో ఇది ఒక 100 వీక్స్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఇప్పుడు 3rd వీక్ జరుగుతూ ఉంది. ప్రోగ్రామ్ లో భాగంగా ఈ హెల్తీ రన్ ప్రోగ్రామ్ మనం నిర్వర్తించడం జరుగుతూ ఉంది. వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టుడే వీఆర్ కండక్టింగ్. సో దీంట్లో మన విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేసి సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి డ్రగ్ అబ్యూస్ గురించి, అందరూ దీని నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని.
0: ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ వేలం 8వ విడత కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన ప్రత్యేక బహుమతులు, జ్ఞాపికలను ఈ వేలం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పీఎం మెమెంటోస్ ఈ ఆక్షన్ 2026 పేరుతో ఈ ప్రత్యేక బహుమతుల ప్రదర్శనను న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో రేపటి వరకు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో బిడ్డు వేసి

తమకు నచ్చిన ప్రత్యేక జ్ఞాపికను సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం pmmementos.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని మాగంగా కార్యక్రమానికి వినియోగిస్తారు. వృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1984లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తొలిసారిగా సీనియర్ సిటిజన్ అనే పదాన్ని ఉపయోగించారు. అనంతరం 1990 డిసెంబర్ 14న ఐక్యరాజ్య సమితి వృద్ధుల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఐక్యరాజ్య సమితి పిలుపుతో 1991 అక్టోబర్ 1వ తేదీన తొలిసారిగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు ఈ నెలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ సో అలా ఒక సైక్లిస్ట్ జెన్నీ గ్రహం నిజజీవితంలో చేసినటువంటి సాహస యాత్ర గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో 2018 జూన్ 16 బయలుదేరినటువంటి జెన్నీ 2018 అక్టోబర్ 18 ప్రయాణాన్ని ముగించారు. 124 రోజులు 10 గంటల 50 నిమిషాలు అంటే సుమారు 18,000 మైళ్ళు అంటే 29,000 కిలోమీటర్లకు పైగా ఆవిడ సైకిల్పై ప్రయాణించారు. యూరప్, ఏషియా, ఆగ్నేయాసియా, నార్త్ అమెరికా మీదుగా ఆవిడ సాగారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మామూలుగా ఇలా ఏదన్నా సైకిల్ ప్రయాణం ఇలాగా చేస్తున్నారు, ఇలాంటి ఏదన్నా ఒక రికార్డ్ సృష్టించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ టీమ్ అంటూ ఉంటుంది. అంటే వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులను చూసుకోవడం, అలాగే మధ్యలో సైకిల్కి ఏదన్నా ఇబ్బంది వచ్చినా వెంటనే స్పేర్గా ఇంకొకటి అరేంజ్ చేయడం, వెనకాల తనకి రక్షణగా ఉండి ముందుకు తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఆవిడ ప్రయాణం అన్సపోర్టెడ్, అంటే ఆవిడే తనకు కావలసినటువంటి అన్ని వస్తువులను స్వయంగా తీసుకెళ్ళాలి, ప్రయాణంలో తన సైకిల్ను తనే చూసుకోవాలి, అవసరమైనటువంటి వస్తువులను ఆమె సమకూర్చుకోవాలి. ఇలా ఆవిడ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. సో వాటన్నిటి గురించి కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం. 18,000 మైళ్లకు పైగా ప్రయాణం చేసినటువంటి స్కాట్లాండ్ కు చెందినటువంటి సైక్లిస్ట్ జెన్నీ గ్రహం గురించి, ఆవిడ చేసినటువంటి సాహస యాత్ర గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈవిడ చేసిన ఈ ప్రయాణంలో ఆవిడకు 25 పంచర్లు, అనేక సార్లు టైర్, చైర్, కేబుల్స్, సీట్స్ ఇలాంటి బైక్ పార్ట్స్ మార్చాల్సినటువంటి అవసరం వచ్చిందట. అలాగే ఆమె ప్రయాణం ఒక్క దేశంతో ఆగిపోలేదు. జర్మనీలో బయలుదేరి పోలాండ్, తర్వాత లిథువేనియా, లాట్వియా, రష్యా, మంగోలియా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, అమెరికా, అలాగే

ఇలా అంతా ట్రావెల్ చేసి తిరిగి యూరప్కి వచ్చి అక్కడ మళ్ళీ పోర్చుగల్ నుంచి స్పెయిన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీకి ఇలా ఆవిడ ప్రయాణం సాగింది. ఆమె రోజుల్లో 15 గంటల వరకు సైకిల్ తొక్కేవారట. అంతకుముందు మహిళల రికార్డు ఇటలీకి చెందినటువంటి పౌలా గయనెట్టి పేరిట 144 రోజులుగా ఉండేది. జెన్నీ దానికంటే దాదాపు 20 రోజుల తక్కువ సమయంలో ప్రయాణాన్ని పూర్తి చేసి, అంటే 124 రోజుల్లో ఆవిడ ప్రయాణం చేసి ఆ రికార్డును బ్రేక్ చేశారు. అండ్ అలాగే కొత్త రికార్డును సృష్టించారు. సో ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడు మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మృగరాజు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత. మరి సమయం చూసుకుంటే 2:33:45 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సందడే సందడి ప్రోగ్రామ్ లోకి. మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట మన లిజనర్స్ అందరికీ కోసం అనమాట. సో మరి క్వశ్చన్ అయితే బాగా వినేసి మరి మీ ఆన్సర్ అయితే వాట్సాప్ చేసేయండి. ఇతరులు మనల్ని చూస్తున్నారు అని తెలిసినప్పుడు కొన్ని కొన్నిసార్లు భోజనం చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే మనం ఇంకేదన్నా పని చేస్తున్నప్పుడు మామూలుగా చేస్తుంటాం, కానీ ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనిపించగానే వెంటనే దాన్ని ఇంకాస్త నైస్గా నాజుగా చేయడానికో, లేకపోతే ఇంకాస్త బాగా బలంగా, ఎలా మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒకవేళ టీచర్ మనల్ని చూస్తున్నారనుకోండి, అసలు మనకంతా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అంతా కొట్టిన పిండి అన్నట్లుగా రాసేస్తుంటాం కదా. అదే ఇన్వెస్టిగేటర్ అబ్జర్వ్ చేయకపోతే ఈ ఆన్సర్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరికైనా తెలిసేమో అని చుట్టుపక్కల చూస్తుంటాం కదా. సో ఇలాంటి పనులు మానవ నైజం సహజంగా చాలాసార్లు చాలా చోట్ల చేస్తూనే ఉంటాం. మరి ఇలా చేసేటువంటి ఎఫెక్ట్ని ఏమంటారు, అదే క్వశ్చన్ అన్నమాట. సో ఇతరులు మనల్ని చూస్తున్నారని తెలిసినప్పుడు మన ప్రవర్తన మారడాన్ని ఏ ఎఫెక్ట్ అని అంటారు. సో సైకాలజీలో దీనికి కూడా ఒక ఎఫెక్ట్ అనేది ఉందన్నమాట. సో మరి ఆ ఎఫెక్ట్ని ఏమంటారు, మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సప్ చేసేయండి 0866-24-888-14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్తో పాటు ఆన్సర్ కూడా జత చేసి పంపించండి, ఓకేనా. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. సో మరి ఎవరైనా మనల్ని చూస్తున్నారు అని తెలిసినప్పుడు మన ప్రవర్తన ఆటోమేటిక్గా మారేటువంటి ఎఫెక్ట్ని ఏమంటారు అని అడిగాను అనమాట. సో మరి చూసేద్దాం. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్, చిన్ని గారు బాగున్నారంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి. సో వింతైన క్వశ్చన్తో మరి మన సందడి సందడికి స్వాగతం అంటూ పంపించారనమాట. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ భలే క్వశ్చన్ అడిగారు, భలేగా ఉంది. ఓకే. సో అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారనమాట. బట్ కాదండి, నో ప్రాబ్లం, నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తాను. అలాగే కార్యక్రమ సమర్పకులకు అలాగే సహశ్రోతలకు నమస్తే అంటూ జరిపోతుల బుచ్చయ్య గారు అలాగే కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట తరాలపల్లి నుండి పంపించారు. అలాగే హంపాపురం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గశివయ్య, ముంత పెద్దన్న గారు పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు గారు భూటాన్ పోచంపల్లి నుండి పంపించారు. కమర్తి శంకర్ గారు రాజల నుంచి హాయ్ అంటున్నారు. అలాగే నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ, సకుబాయ్ గారు సో బాగున్నారా మేడం అంటున్నారు. అండ్ అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సందడి సందడికి స్వాగతం అంటున్నారు. అండ్ అలాగే బాగున్నారా అంటూ శ్రీ చేబ్రోలు నుండి పంపించారనమాట. ఓకే, ఇనమడుగు కొవ్వూరు మండలం నుంచి. ఓకే అండి. అండ్ ఇంకా లిజనర్స్

అయితే పంపించారనమాట. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు తెనాలి నుంచి ప్రియా అండ్ పద్మ గారు. సో గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే పెడన జోగానంద్

0: అనుకుంటారేమో అని మనం ఫీల్ అయిపోవడం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అండి. ఓకే, నో ప్రాబ్లం. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి గారు పంపించారు ఆన్సర్, ఓకే. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అలాగే వెల్కమ్ టు సందడే సందడి అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి పంపించారు. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ సమతాజీ అంటూ, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ బి మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం ఆఫ్టర్ షార్ట్ బ్రేక్.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ ఇంకా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చూసేద్దాం. కలమందల పాడు నుండి ఖాసిం మూతుజావలి గారు ఎస్ పంపించారు రైట్ ఆన్సర్. అలాగే పులిపాటి వెంకటేష్ గారు పెడన జోగానంద కాలం నుండి అప్పలరాజు గారు మీరు ఫార్వర్డ్ చేశారు ఆన్సర్. ఓకే, మహబూబ్ నగర్ నుండి పంపించారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఊరకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపించారు ఆన్సర్. ఫోబియా కాదండి. అండ్ అలాగే రంగారెడ్డి శంకర్పల్లి పొద్దుటూరు నుండి కృష్ణ సంతోష్ గారు పంపించారు. అండ్ గద్వాల్ నుండి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుండి పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు సునంద గారు అనంతపురం నుండి. అండ్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి మసూం బాబా గారు. ఓకే, అండ్ తిరుపతి దామినేని నుండి ఉషారాణి గారు, భాస్కర్ రావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం నుంచి సుబ్రహ్మణ్యం గారు. అండ్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. అండ్ అలాగే డి బాలాజీ గారు వనస్థలిపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గొనగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఓకే ఆన్సర్ పంపించారు. అలాగే గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి క్వశ్చన్ మరొకసారి, నో ప్రాబ్లం అండి, నేను ఇప్పుడు ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. సో క్వశ్చన్ ఏంటి అంటే, ఇతరులు మనల్ని చూస్తున్నారని తెలిసినప్పుడు మన ప్రవర్తన మారడాన్ని ఏ ఎఫెక్ట్ అని అంటాము అని అడిగాను అనమాట క్వశ్చన్. సో దీన్ని సైకాలజీలో హాత్రోన్ ఎఫెక్ట్ లేదా అబ్జర్వర్ ఎఫెక్ట్ లేదా స్పాట్ లైట్ ఎఫెక్ట్ అని అంటారనమాట. అంటే అసలు ఏంటిది అంటే, మనం ఎప్పుడైతే ఎవరైనా మనల్ని పర్యవేక్షిస్తున్నారు లేదా మనల్ని చూస్తున్నారు గమనిస్తున్నారు అని తెలిసినప్పుడు మనం మన ప్రవర్తనను మార్చుకునేటువంటిది. అంటే మామూలుగా పనిచేసే దానికంటే కూడా ఇంకా ఇంపాక్ట్ఫుల్గా పనిచేస్తుంటాం అనమాట. అలాగే అసలు మరి ఈ ఎఫెక్ట్కి పేరు కూడా ఎలా వచ్చిందంటే, 1920-1930 ఆ మధ్య కాలంలో అమెరికాలోని చికాగో నగర సమీపంలో ఉన్నటువంటి హాథోర్న్ వర్క్స్ అనేటువంటి వెస్టర్న్ ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీలో కొందరు పరిశోధకులు ఒక అధ్యయనం అయితే చేశారట. అదేంటి అంటే, ఫ్యాక్టరీలో లైటింగ్ పెంచితే కార్మికుల వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడం ఈ పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇలా లైటింగ్ పెంచినప్పుడు కార్మికుల పనితీరు చాలా మెరుగైందంట. అయితే తర్వాత ఆ లైటింగ్ను తగ్గించినప్పటికి కూడా వారి ఉత్పాదకత అనేది అలాగే కొనసాగిందట. సో అలా కొన్ని

పరిశోధన ముగిసిన తర్వాత మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేసింది అనమాట. సో దీన్ని బట్టి వాళ్ళు గ్రహించింది ఏంటి అంటే, లైటింగ్ కాదు అక్కడ ఇంపార్టెంట్, మేనేజ్మెంట్ అనేది మనల్ని అబ్జర్వ్ చేస్తుంది, మన పైన శ్రద్ధ పెడుతుంది అనేటువంటి భావన వారిలో ఉత్సాహాన్ని నింపిందని తేల్చారనమాట. సో అందుకనే క్లాస్ రూమ్లో అంటే టీచర్స్ ఒకవేళ మన వైపే చూస్తున్నారనుకోండి, వెంటనే అలర్ట్ అయిపోయి బుద్ధిగా స్టూడెంట్స్ చదువుకుంటుంటారు కదా. అలాగే కార్పొరేట్ ఆఫీసులలో కూడా బాస్ కానీ లేకపోతే మేనేజర్ కానీ అలా రౌండ్స్కి వచ్చినప్పుడు ఏంటంటే, లేదా సీసీ కెమెరాస్ చూస్తున్నారు అన్నప్పుడు ఉద్యోగులు కాస్త శ్రద్ధగా పనిచేస్తుంటారు. అండ్ అలాగే ఒకవేళ మనం డైట్ సరిగా చేస్తున్నామా, ఎక్సర్సైజెస్ ఇవన్నీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేసి డాక్టర్ మనల్ని అడుగుతున్నారనుకోండి, అప్పుడు కూడా ఇలా క్రమశిక్షణతో రూల్స్ పాటిస్తాం అనమాట. సో దీన్ని హాత్రోన్ ఎఫెక్ట్ అని అంటారు, అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు, అండ్ అలాగే స్పాట్లైట్ ఎఫెక్ట్, సో ఇలా కూడా అంటారనమాట. సో అది మరి సంగతి. అండ్ నాకు తెలిసి మీ లైఫ్లో కూడా ఇలాంటి ఎఫెక్ట్ని ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసేనే ఉంటారు, లేదంటే మీరు ఇంకొకళ్ళ మీద స్పాట్లైట్ వేసి ఉంటారు. ఏమంటారు? ఎస్, మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడైతే నేను మీకు ఒక ఆడియో ట్రాక్ అయితే వినిపిస్తాను, మరి ఆ ట్రాక్ వినేసి సాంగ్ ఏంటి అనేది గెస్ చేయడానికి రెడీగా ఉండండి. మరి

ఎస్, మరి ఆడియో ట్రాక్ అయితే వినేశారు కదా, మరి ఈ పాట ఏంటి అనేది సరే మరి మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి 0866-24-8814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ఎగిరే పౌరమా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రేపు మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం మహాత్మాగాంధీ చేసిన త్యాగం, అజరామరమైన స్ఫూర్తి మరియు బోధనలు మనకెల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయని, జాతిపిత అడుగుజాడల్లో నడుస్తూ సత్యం మరియు అహింస అనే ఉన్నత సూత్రాలకు మనమంతా పునరంకితం అవుదామని ప్రతిజ్ఞ చేద్దామంటూ పేర్కొన్నారు. రాష్టంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను 6 వారాల్లోపు ప్రారంభించాలని రాష్ట హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదని పేర్కొంది. దేశంలోనే తొలిసారిగా రాష్టంలో ప్రభుత్వ పరంగా ఇంటి నిర్మాణంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతను ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం కింద తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో ప్రయోగాత్మకంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించి 4 అక్టోబర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ, కేంద్రం, సీబీఆర్ఐ మధ్య ఒప్పందం జరగనుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 76,000 కోట్లు పింఛన్ల ద్వారా ప్రజలకు అందజేశామని, వృద్దులు, దివ్యాంగులు, వితంతువులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్తో పాటు సీనియర్ న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి మాట్లాడినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ రాష్ట ఇన్ఛార్జి అరవింద్ సింగ్ భదౌరియా కృష్ణా జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. విజయవాడలో జరుగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా భదౌరియా మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను మరింత క్రియాశీలకంగా చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్ఎన్ఏ స్పాష్ విధానం ద్వారా పింఛన్లను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసి డీబీటీ విధానాన్ని పైలట్ ప్రాతిపదికన విజయనగరం జిల్లాలోని గణపతి నగరంలో ప్రారంభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సంక్షేమ పథకాలు, పింఛన్లు అందించడమే కాకుండా ప్రతి ఒక్కరికి సుస్థిరమైన జీవనోపాధి కల్పించి పేదరికాన్ని నిర్మూలించడంతో పాటు ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే ప్రజాసేవలో 2.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా రాష్ట ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విద్యాశాఖకు చెందిన జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరులో విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సనవుల్లా పాల్గొని ప్రసంగించారు. ఆసియా క్రీడలు 2026లో భాగంగా పురుషుల టీ20 క్రికెట్ టోర్నీలో టీమిండియా పాకిస్తాన్ ఫైనల్కు చేరాయి. 3వ తేదీన ఈ 2 జట్లు స్వర్ణ పథకం కోసం తలపడనున్నాయి. కొరోగి స్పోర్ట్స్ పార్కులో భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ మధ్యాహ్నం సెన్సెక్స్ 860.37 పాయింట్ల నష్టంతో 71,619.92 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 293 పాయింట్ల నష్టంతో 22,326.95 వద్ద కొనసాగుతుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఎస్, నేను చెప్పానా మామూలుగా ఇంతకు ముందు అంటే మామూలుగా జనరల్ క్వశ్చన్స్ అడిగిన దానికంటే కూడా ఇలా ఒక సాంగ్ రిలేటెడ్ క్వశ్చన్ అడగగానే రెస్పాన్స్ అయితే మామూలుగా ఉండదని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారనమాట. సో హాఫ్ సెంచరీ కొట్టేశాం మనం, చూసేద్దాం మరి మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ ఏంటో. జయలక్ష్మి దామోదర్ బుక్కాపురం విలేజ్ నుంచి పంపించారనమాట. ఓకే, అలాగే మాధవి ఆంజనేయులు గారు. సో ఓకే అండి, మీకు బాగున్న ప్రశ్నలకే సమాధానం పంపించండి అయితే. ఓకేనా? అండ్ మహమ్మద్ నా జైనుద్దీన్ స్నేహబాను గారు, సో పంపించారు ఆన్సర్. అండ్ అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒక్కడ గారు, రాజన్ నుంచి జయన్ గారు రైట్ ఆన్సర్. కలమందల పాడు నుండి ఖాసిం ముత్తుజావులు గారు కరెక్ట్ ఆన్సర్. శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే పడన జోగానంద్రకాల నుండి అప్పల్ రాజ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మూసాపేట నుంచి నరేష్ రోజా గారు పంపించారు, కాదండి. అలాగే కౌస్తభ ఆత్మకు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొండారెడ్డి గారు. సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు. సో ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు అనమాట. ఎస్ ఆన్సర్ అంటూ పంపించారు సీను గారు. ఐరాల నుంచి వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మచిలీపట్నం నుంచి హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధు గారు కోవెలకుంట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే రమేష్ గారు పంపించారు వెంకటాచలపతి గారు. సో వీరిద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్, సినిమా పేరైతే గుర్తొచ్చేసింది కదా, అదేనండి. సో నో ప్రాబ్లం, నేనైతే ఆ సాంగ్ కూడా ప్లే చేస్తాను మీ అందరికోసం. అండ్ నాగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి మసూమ్ బాబా గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ బాగున్నారా అంటూ పెద్దపరమ విలేజ్ తిరుపతి జిల్లా నుంచి పంపించారు మునమ్మ గారు, బట్ కాదండి. అండ్ కర్నూలు జిల్లా గోనగుండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బోల్డ్ అన్ని ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

ఎస్ తెనాల నుంచి ఫణి సత్యశ్రీ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే బీవీ నగర్ నెల్లూరు నుంచి ఆసిఫా గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే దోర్నల బాలాజీ గారు వనస్థలీపురం నుంచి ఎస్. అలాగే ఇందాక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో ఇందాక హాత్రన్ ఎఫెక్ట్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ప్రతిరోజు ఏదో ఒక విషయంలో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం మన కుటుంబంలో కూడా, మన పిల్లల విషయంలో, అలాగే నాకు స్కూల్ టైంలో ఆఫీస్ టైంలో జరిగిందని చెప్పారంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి బాలాజీ గారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఓకే సూపర్, అందుకే పొలంలో కూలీలు పనిచేస్తుంటే వెనకే నిల్చొని చూస్తూ ఉంటారట, సూపర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుండి గోపి, రామేశ్వరి, చైతు, చెర్రీ, జషు, సన్ని, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు.

మీకు డిఫికల్ట్ అంటారా? ఓకే. అండ్ రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా గారు అబ్దుల్ మన్నాన్ మొహైన్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా గెస్ట్ చేశారు. అలాగే నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దమ్మోజ్ వెంకటాచారి గారు వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు రైట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొదులూరు నుండి స్పందన గారు అండ్ కృష్ణ సంతోష్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రియాస్ గారు నెల్లూరు నుంచి తెలియదు అంటున్నారు, నో ప్రాబ్లం. అండ్ పుట్టపక్క నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇనమడుగు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఊట్కూర్ నుంచి నారాయణపేట జిల్లా నుంచి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు. అలాగే పెడన జోగానందరావు కాల నుండి అప్పల్ రాజు గారు, ఎస్ మాకు 90s పాటలు అంటే చాలా ఇష్టం, మాకు పండగే కాంటున్నారు. ఓకే అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే తిరుపతి దామినే నుండి ఉషారాణి గారు, భాస్కర్ రావు గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎస్ ఈ పాటలో సాహిత్యం చాలా చాలా బాగుంటుంది, కరెక్ట్ అండి. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్గా గెస్ట్ చేశారు, అలాగే కరెక్ట్గా పంపించారు. అండ్ హంబాపురం నుంచి కొప్పు మల్లేష్ గారు కరెక్ట్గా గెస్ట్ చేశారు. అలాగే నల్లమ్మ పాపినేపాలెం నుంచి కరెక్ట్గా గెస్ట్ చేశారు. అండ్ ఇంకా ఓకే తెలియదు అంటున్నారు రాఘవేంద్ర గారు. అలాగే రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి వేడాయపాలెం నుంచి కరెక్ట్గా పంపించారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో మరి ఇందాక మీరు విన్నటువంటి సాంగ్ లిరిక్స్, సో ఆ మ్యూజిక్ ఏ సినిమాలోది అంటే రుద్రవీణ. సో ఈ చిత్రం నుంచి అనమాట. అండ్ కేజే యస్ దాస్ గారు అలాగే చిత్రకారి వాయిస్లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైనటువంటి పాట అయితే మీ అందరి కోసం వచ్చేసింది. అండ్ మరి ఈ పాటలో మనకైతే కనిపిస్తారు చిరంజీవి గారు అలాగే శోభన గారు.

ఎస్, మరి ఆ సాంగ్ అయితే వినేస్తూ మరి మీరు నెక్స్ట్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేసేయచ్చు. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనం కొన్ని కొన్ని పాటలు వింటున్నప్పుడు అలా మనకి గూజ్ బంప్స్ వస్తుంటాయి కదా, అంటే మనకి ఇట్లా రోమాలు నిక్కబొడుచుకున్నట్టు అలా అనిపిస్తుంది, ఒళ్ళు గగురు పొడిచినట్టు అనిపిస్తుంటుంది కదా. సో ఇలాంటి శారీరక మానసిక అనుభూతిని సైన్స్ పరంగా ఒక పదంతో పిలుస్తారు. సో దాన్ని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మనం ఏదైనా ఒక మంచి పాట వింటున్నప్పుడు కొన్నిసార్లు సడన్గా మనకి ఒళ్ళు గగురు పొడిచినట్టు గూస్ బంప్స్ వస్తాయి కదా. సో దీన్ని సైన్స్ పరంగా ఒక పదంతో పిలుస్తారనమాట. సో మరి దాన్ని ఏమంటారు అనేది మరి మీరు కరెక్ట్గా గెస్ చేసి వాట్సాప్ చేస్తూ ఉండండి. నాకు తెలిసి ఈ పాట వింటే కూడా మనకి అలాంటి ఒక మంచి అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది కదా.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

సూపర్ సాంగ్ అయితే వినేసాం కదా. నిజంగా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయి లాంటి అద్భుతమైనటువంటి పాట ఇది అని చెప్పచ్చు. ఈ పాటకి స్వరబ్రహ్మ ఇళయరాజా గారు స్వచ్ఛమైన కర్ణాటక శాస్త్రీయ రాగమైనటువంటి లలిత రాగంలో స్వరపరిచారు. సినిమా పాటల్లో ఒక రాగాన్ని ఇంత అద్భుతంగా శాస్త్రీయ బద్ధంగా వాడుకోవడం చాలా అరుదు. అలాగే పాట మధ్యలో వచ్చేటువంటి వీణ స్వరాలు మన హృదయాన్ని హత్తుకుంటాయి. అండ్ లెజెండరీ గేయ రచయిత అయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ప్రతి పదం కూడా ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు. ఈ పాటలో ప్రకృతి అందాలను వర్ణిస్తూనే మానవ జీవితానికి సంబంధించిన ఎంతో గొప్ప తత్వాన్ని అందించారు. సో ఇవన్నీ కూడా శ్రోతలను ఆలోచింపజేస్తాయి. వీటితో పాటు అండ్ వీటికి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే గాన గంధర్వుడు ఎస్పి బాలుగారు చిత్ర గారు తమ స్వరాలతో ఈ పాటకి ప్రాణం పోశారు. ముఖ్యంగా బాలుగారు పాడినటువంటి కఠినమైనటువంటి ఈ పాట సగటు శ్రోతకు కూడా శాస్త్రీయ సంగీతంపై అమితమైన గౌరవాన్ని ఇష్టాన్ని కలిగిస్తాయి. దీనికి గాను బాలుగారికి జాతీయ అవార్డు కూడా దక్కింది. అండ్ ఈ కథ ఈ పాట యొక్క సందర్భాన్ని మనం చూసుకుంటే ఈ పాట కేవలం ఒక డ్యూయట్ పాటలో కాకుండా ఒక సంగీత విద్వాంసుడి మనోభావాలను అతని అంతర్మథనాన్ని ఆవిష్కరించేలా దర్శకుడు కె బాలచందర్ గారు ఈ పాటను తెరకెక్కించారు. చిరంజీవి గారి క్లాసిక్ నటన శోభన గారి ముద్రలు ఈ పాటను విజువల్గా కూడా ఒక వండర్గా మార్చాయి. అందుకే ఇన్నేళ్లైనా కూడా ఇప్పటికీ ఈ పాట ఎవర్గ్రీన్, సంగీత ప్రియుల గుండెల్లో లలిత ప్రియకమలమై వికసిస్తూనే ఉంటుంది.

ఎస్, మరి ఇలాంటి పాటలు విన్నప్పుడు మనకి ఇలాంటి గూస్ బంప్స్ వస్తుంటాయి కదా, సో వాటిని ఏమంటారు అని అడిగాను కదా. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే, అండ్ మరి చూసేద్దాం మరి మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. ఎస్, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు పంపించారు ఆన్సర్, ఓకే అండి. అండ్ అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహాంపురం నుంచి, సో ఇబ్రహీంపురం ఓకే అండి. అలాగే పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా హేమలత లచ్చి లడ్డు రాజుల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే ఇనమడుగు నుండి చేప్రోలు రామకృష్ణయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కర్నూలు జిల్లా గొనగొండల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు పంపించారు. అండ్ అలాగే తిరుపతి నుండి ఉషారాణి గారు, ఓకే సరేనండి. అండ్ అలాగే సైకం పోతు నసుగుంట నుంచి పంపించారు, హాయ్, ఓకే హాయ్ అండి. అండ్ అలాగే ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే సుందరి గారు పెనమలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మాయి గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, సో మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ దస్తగిరి సంధ్య గారు పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు నుండి ఖాసిం మూతుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా తరాలపల్లి నుండి చెరిపోతుల బుచ్చే గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి గుడ్ ఈవినింగ్ అంటున్నారు, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సునంద గారు అనంతపురం నుంచి, అలాగే మురారి మహేష్ బేతంచర్ల గౌరీపేట నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అని మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే చూసిద్దాం. అండ్ మసూమ్ బాబా గారు నాగర్ కర్నూల్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నల్గొండ జిల్లా చందంపేట నుంచి దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ తల్లంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మీ పాటల సెలక్షన్ బాగుందండి, అలాగే మాకు కూడా అలాగే అనిపిస్తుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి మంచి మంచి పాటలు వింటుంటే అంటున్నారు బాలాజీ గారు వనస్థలిపురం నుంచి. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ అలాగే హైలైట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటున్నారు. రామళ్ళకోట నుండి దుబాయ్ భాష, అబ్దుల్ మన్నార్, దాక్ష, దీప్తి, నవీన్, ముబీన్ బేగం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. అండ్ ఇంకా కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే బీవి సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి తాతారావు గారు పంపించారు. ఎస్,

థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. సో ఈ కార్యక్రమం చేసినందుకు అభినందనీయులు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భలే భలే ప్రశ్నలు అడుగుతున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మొరిపాలెం నుండి పంతాడు శ్రీనివాసరావు గారు, అలాగే గంగా భవానీ గారు కరెక్ట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి గారు ఆదోన్ నుంచి పంపించారు ఓకే, అండ్ అలాగే సంజీవపురం సావిత్రి కాటమ్మయ్య గారు ఓకే, అలాగే కౌస్తుభ ఆత్మకూరు నుంచి నంద్యాల నుంచి ఎస్ సారీ అండి చిన్న మిస్టేక్ ఓకే, అండ్ అలాగే ఎస్ పెడన జోగానంద్రకాల నుండి అప్పలరాజు గారు, అది ఫ్లోలో అలా వచ్చేసింది అనమాట, ఎనీవే సారీ ఫర్ ద ఇన్ఫర్మేషన్, అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పొద్దుటూరు జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ గారు, అలాగే పైల్రెక్ ఓకే శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే ముజఫర్నగర్ నుంచి దేవేంద్ర బాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు మున్నా వెంకటరమణారెడ్డి గారు మద్రాసు నుంచి, అలాగే నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎం సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ మరి తెలుసుకుందాం రైట్ ఆన్సర్ ఏంటో.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఎస్, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపొలం నుంచి పంపించారు. ఓకే అండి. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు రేవతి రాజశేఖర్ నెల్లూరు వేడేపాలెం నుంచి. సో మరి కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో మనం అయితే తెలుసుకుందాం. ఇలా చలి పుట్టినప్పుడు కానీ లేదంటే ఏదన్నా మంచి సాంగ్ వింటున్నప్పుడు కానీ మనకి అలా వచ్చేటువంటి గూజ్ బంప్స్, సో ఒళ్ళు గగురుపడడం, రోమాలు నిక్కపొడుచుకోవడం, సో దీన్ని పైలో ఎరెక్షన్ అంటారనమాట. అండ్ అలాగే ఇది ఏంటి అంటే మన చర్మంపై ఉండేటువంటి వెంట్రుకల చివరిలో ఉండేటువంటి చిన్న కండరాలు సంకోచించడం వల్ల చర్మంపై చిన్న చిన్న బొడిపలు ఏర్పడి వెంటనే వెంట్రుకలు ఇలా నిటారుగా నిలబడతాయి అనమాట. సో ఇదంతా కూడా సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అండ్ ఇది ఏంటి అంటే మనకి చలి అనుకున్నప్పుడు కానీ లేకపోతే భయం అనిపించినా ఇలాంటి చక్కటి సంగీతం విన్నప్పుడు మెదడుకు ఒక సిగ్నల్ వెళుతుంది అనమాట. సో అలాగే ఇది మన బాడీని అలర్ట్ చేస్తుంది. సో మనకి అంటే హ్యూమన్ బాడీకి ఇంత పెద్ద దీనివల్ల ఉపయోగం లేకపోయినా కూడా జంతువులకు దీని నుంచి చాలా ఉపయోగం అనమాట. అంటే చలికాలంలో పక్షులు జంతువులు తమ ఈకలను ఇలా పైలో ఎరెక్షన్ చేయడం వల్ల ఏంటంటే చర్మం చుట్టూ గాలి నిలిచిపోయి శరీరాన్ని వెచ్చగా ఉంచేలా ఒక పొరలాగా పనిచేస్తుంది. అలాగే పిల్లిలో కూడా ఏదైనా భయం వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే తోకపై వెంట్రుకలు నిక్కపొడుస్తాయి అనమాట. సో దీనివల్ల అది పిల్లి ఎదురుగున్నటువంటి జంతువు కంటే కూడా కాస్త పెద్ద సైజులో కనిపించడానికి ఆస్కారం ఉంది. అలా భయంకరంగా కనిపించడం వల్ల దాన్ని అది రక్షించుకోగలుగుతుంది అనమాట.

సో మరి అది సంగతి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఎస్, మరి ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టూ రోడ్స్ ఉన్నాయనుకోండి, మధ్యలో డివైడర్ ఉంటుంది, ఒకటి ఇటువైపు నుంచి వెళ్ళే వాళ్ళకి, అటు అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి, అండ్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఢీకొనకుండా మధ్యలో డివైడర్ ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే, ఒకటే రోడ్డు ఉందనుకోండి, దాంట్లో ఏంటంటే మధ్యలో వాహనాలని దిశలు వేరు చేసే విధంగా మనం అబ్జర్వ్ చేస్తాం వైట్ కలర్ లైన్స్ ఇలా డ్రా చేసి ఉంటాయి కదా, సో వాటిని ఏమంటారు? సో క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. రోడ్డు మధ్యలో వాహనాల దిశలను వేరు చేసేటువంటి గీతను ఏమంటారు? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిసి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే సారీ, ఇందాక యేసుదాస్ గారు అని చెప్పబోయి బాలుగారు అని చెప్పేశాను, సో ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో అలా వచ్చేసింది అనమాట. సో నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడైతే మరి యేసుదాస్ గారి వాయిస్లో, చిత్ర గారి వాయిస్లో మరొక చక్కటి పాట అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ పెద్దరాయుడు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

మరి నేను అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఓకే, శాలిని పాండే. ఓకే క్వశ్చన్, బట్ మీ పేరు పంపించలేదండి. ఓకే రైట్ ఆన్సర్, కొండారెడ్డి గారు సీతాపట్నం కడప నుంచి. ఓకే, అండ్ కేదార్ వీరేష్ గారు రాజల నుంచి పంపించారు, రామేష్ దుంతి గారు పంపించారు అనంతపురం నుంచి, అలాగే ముద్దుటూరు నుంచి అనంతనాగ్ త్రివేణి మణి నిఖిల్ మణిదీప పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రాజల నుంచి జయన్న గారు పంపించారు రైట్ ఆన్సర్, నాసిక వేణు గారు దేశాయపేట నుంచి, అలాగే దేవసేన గారు తిరుపతి నుంచి, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య గారు, అలాగే రమేష్ వెంకటాచలపతి గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, ముజఫర్ గారు కర్నూలు నుంచి, దేవేంద్ర గారు పంపించారు. సో మీరు స్టూడియోలో ఉంటే రేడియో నుంచి దూరంగా అస్సలు వెళ్ళాలనిపించదు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ అలాగే ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాఘవేంద్ర గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం నుండి మస్తాన్ వలీ గారు, ఫాతిమా, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం పెద్దవడుగురు నుంచి కుమారి లక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎర్రమెల్లి సీత మహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్. కలమంద్రపాడు నుండి కాశీ ముత్తుచేవల్ గారు కరెక్ట్ ఆన్సర్. గడ్డ మంకయ్య గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా నాగర్ కర్నూల్ నుంచి మసూమ్ బాబా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సునంద గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. తాతారావు గారు కానూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, ఝాన్సీ గారు బెంగళూరు నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సూపర్ క్వశ్చన్స్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అలాగే ఎస్ రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్గా పంపించారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పాత వింటూ ఆన్సర్ సెండ్ చేయడం మర్చిపోయా అంటున్నారు. ఓకే కరెక్ట్గా పంపించారు, థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. అలాగే శ్యామ్ గారు కల్లూరు నుంచి, ఓ సూపర్. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లి నుంచి షేక్ తబలా మస్తాన్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కర్ణాటక రాష్ట్ర చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు, అండ్ అలాగే పొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. మోరిపోలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగా భవాని గారు. ఓకేనండి, సో ఎస్, సో కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి బాలాజీ గారు వనస్థల్లిపురం హైదరాబాద్ నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, అలాగే పొద్దుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

వచ్చారు చింతల శంకర్ గారు అనంతపురం నుంచి, పెడన జోగానంద్రో నుండి అప్పలరాజు గారు. సో వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. డిఫరెంట్ ప్రశ్నలతో విలువైన సమాచారంతో సందడి సందడిని కొత్త పుంతలు తోకిస్తున్నాం ఈ కార్యక్రమం, అభినందనీయమంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సో కదిలే కాలమ్మ కాసేపు ఆగవమ్మ ఈ పాట నాకు మనసుకు నచ్చిన పాట అండ్ ఇలాంటి పాటలు వింటుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు అంటున్నారు రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే సో అలా హాఫ్ సెంచరీ మెసేజెస్ కొట్టించేసి ప్రోగ్రామ్ హైలైట్ చేశారంటున్నారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే హంపాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే దోర్నల బాలాజీ గారు హైదరాబాద్ వనస్థాపురం నుంచి, సో కరెక్ట్ ఆన్సర్ అండి. సో మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. చాలా సింపుల్ ఆన్సర్ అనమాట. సో ఆ లైన్ రోడ్డు యొక్క దిశలను వేరు చేసేటువంటి గీత కాబట్టి సో దాన్ని సెంటర్ లైన్ అని అంటారనమాట. సో సెంటర్ లైన్ అంటారు, లేకపోతే గైడింగ్ లైన్, సో ఇలాగా చాలా పేర్లతో పిలుస్తారు. అండ్ ఇది ఇవాల్టి మన సందడే సందడి ప్రోగ్రామ్ అనమాట. అండ్ మరి ఈ ప్రోగ్రామ్ కూడా బాయ్ బాయ్ చెప్పేస్తూ మరొక సూపర్ సాంగ్తో మరి మన ప్రోగ్రామ్ని అయితే ఇదే హైలో ఎండ్ చేద్దాం. అండ్ అలాగే కొత్త ప్రశ్నల ద్వారా కొన్ని కొత్త విషయాలను కూడా తెలుసుకోగలుగుతున్నాం మీ ప్రోగ్రాం ద్వారా అంటున్నారు బాలాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీ అందరి కోసం నిర్ణయం ఈ చిత్రం నుంచి మరి ఒక సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది, వింటూ ఉండండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. పోలూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను రాష్ట న్యాయశాఖ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే అత్యధికంగా పెన్షన్లు అందిస్తున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పెన్నానది పొర్లుకట్ట ప్రాంతంలో ఈరోజు ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. కూడేరు మండలం ఎంఎంహల్లి వద్ద 6.60 కోట్లతో వంతెన, 4.50 కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణ పనులకు మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు భూమి పూజ చేసి ప్రారంభించారు. స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పట్టణంలోని వీక్లీ మార్కెట్ వద్ద పురపాలక సంఘం నేతృత్వంలో ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాత్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి స్వచ్ఛతాహీ సేవా పోస్టర్ను ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ది సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ జిల్లా అభివృద్దికి సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనన మరణ నమోదులు ఇకపై పక్కాగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం 1 అక్టోబర్ నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. నిర్ణీత 21 రోజుల గడువులోగా వివరాలు సమర్పించేవారికి ధృవపత్రాలను ఉచితంగానే జారీ చేస్తారు. జననం మరణం సంభవించిన తేదీ నుంచి సంవత్సరం దాటిన తర్వాత 2 ఏళ్లలోపు నమోదులకు సమాచారం అందించిన సందర్భాల్లో జిల్లా మ్యాజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆదేశాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పనలో భాగంగా చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు 10 లక్షల రూపాయల విలువైన చెక్కును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు ఈరోజు అందజేశారు. పత్తికొండ పట్టడంతో పాటు మండల పరిధిలోని నలకదొడ్డిలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే కేఈ శాంబాబు ఈరోజు ప్రారంభించారు. విజయనగరం ప్రజల కొంగు బంగారం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు ఈరోజు అంకురార్పణ జరిగింది. ఈ నెల 11వ తేదీ నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు జరిగే అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా స్థానిక చదురు వనంగుళ్లలో సంప్రదాయబద్దంగా పందిరాట మహోత్సవం ఈరోజు నిర్వహించారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఈరోజు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని వెంకటరామరాజుపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు జాతీయ రహదారి 565 బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీస్లో పాకిస్తాన్తో జరిగిన పోరులో 4-3 తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. పాక్పై భారత్ ఇప్పటి వరకు వరుసగా 21 మ్యాచ్ల్లో గెలవడం విశేషం. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

4:05 అయితే అయిపోయింది అనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో మనం అయితే వన్ ఫిల్మ్ డైరెక్టర్ సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. ఇంతకీ ఎవరు ఆ డైరెక్టర్ అంటే కోదండ రామిరెడ్డి గారు. సో ఆయన డైరెక్షన్లో వచ్చినటువంటి సూపర్ హిట్ మూవీస్లోంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: లో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు,
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
6: విండో ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వివిధ ప్రోగ్రామ్ లో మనమైతున్నాం. అండ్ అలాగే ఈ రోజు మనం వింటున్నాం 1 ఫిలిం డైరెక్టర్ సాంగ్స్ అన్నమాట. సో కోదండ రామిరెడ్డి గారు దర్శకత్వం వహించినటువంటి సూపర్ హిట్ మూవీస్ లోంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, పాటిస్తున్నారా అవన్నీ? సాధారణంగా తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు, కానీ మోస్ట్లీ పిల్లల కోసం తమ సమయాన్ని కేటాయించాలని అనుకున్నా కానీ కేటాయించలేని పరిస్థితులు ఎదురవుతాయి. బికాస్ దే ఆర్ ఆల్ వర్కింగ్, బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ట్రాఫిక్ పెరిగిపోయింది, ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ గంట మినిమం పడుతుంది ట్రాన్స్పోర్ట్లో, రాను గంట పోను గంట మినిమం అనుకుందామండి. టైర్డ్ అయిపోయి వస్తారు, పొల్యూషన్ పెరిగిపోయింది, ఇంటికి రాగానే కాస్త రిలాక్స్ కావాలి. ఇంకా దానికి తోడు ఈ మొబైల్ అడిక్షన్ ఒకటి, రీల్స్ పైన రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఏమవుతుందో వాళ్ళకే తెలియదు. ఇలాంటి పరిస్థితిలో పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది, మనం ఎలాంటి టిప్స్ ఫాలో కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటారా? వింటూ ఉండండి వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు పిల్లల పెంపకానికి సంబంధించి పలు సమస్యలు ఎదురవుతాయి. పిల్లల గురించి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వారు దారి తప్పే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆత్మాన్యూన్యత, ఒంటరితనం లాంటి సమస్యలు పిల్లలలో తలెత్తుతాయి. ఇవి వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే వర్కింగ్ పేరెంట్స్ తమ పిల్లల పెంపకం విషయంలో కొన్ని సలహాలు, సూచనలు తప్పకుండా పాటించాలి. అవేంటంటే, పిల్లలను ఇంట్లో ఒంటరిగా ఉంచకుండా వారి గ్రాండ్ పేరెంట్స్తో కలిసి ఉండేలా ట్రై చేయండి. చాలామందికి కుదరకపోవచ్చు, బట్ ఇఫ్ యు క్యాన్, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ అడ్వైస్ అండ్ చిల్డ్రన్ విల్ గ్రేట్లీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. దీంతో వారు పెద్దల నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటారు. ఇక పిల్లల భద్రత గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక టైం టేబుల్ సెట్ చేయండి. పిల్లలు మరీ చిన్నవారైతే వారిని ఆఫీస్కి తీసుకెళ్లడం మంచిది. డే కేర్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అయితే వయసుకు వచ్చిన తర్వాత ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నప్పుడు వారికి ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ను సెట్ చేయాలి. ఎప్పుడు చదవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి, తదితర విషయాలకు టైం ఫిక్స్ చేయండి. పిల్లలు ఖచ్చితంగా ఈ టైం టేబుల్ని పాటించేలా చూడండి. ఇక వారి వస్తువులను వారే సర్ది పెట్టుకునేలా, వారి పనులు వారే చేసుకునేలా అలవాటు చేయండి. ఇక ఆఫీస్కి వెళ్ళినా ఇంట్లోని పిల్లలు పరిస్థితి గురించి అడగడానికి ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ ఉండండి. మీ పిల్లలను తప్పనిసరిగా ఇంట్లో ఒంటరిగా ఉంచాల్సి వస్తే ఇంట్లో సీసీటీవీ కెమెరాని ఇన్స్టాల్ చేయడం ఎంతో ఉత్తమం. అట్ ద సేమ్ టైం వాటి యాక్సెస్ తల్లిదండ్రులు ఇద్దరి మొబైల్లో ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల పిల్లవాడు ఎప్పుడేం చేస్తున్నాడో మీకు తెలియజేస్తుంది. ఏదైనా తప్పులు చేస్తున్నట్లయితే వెంటనే గ్రహించి వారికి మార్గనిర్దేశం చేయొచ్చు. ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివైన వారు, కాబట్టి మీకు సమయం దొరికినప్పుడు పిల్లలతో సరదాగా గడపండి. మీరు ఉద్యోగాలు చేస్తూ ఎందుకు కష్టపడుతున్నారో పిల్లలకు వివరించండి. ఇది మీ పిల్లల భావోద్వేగాలను మీతో కలుపుతుంది. అట్ ది సేమ్ టైం యాజ్ అ కాన్సిక్వెన్స్, తద్వారా పిల్లలు కూడా మీకు మద్దతు ఇవ్వడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. వీకెండ్స్లో టైం ఉన్నప్పుడు, హాలిడేస్లో, మీరు ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక మీ పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ టైంని స్పెండ్ చేయండి. అండ్ యాట్ ద వీకెండ్స్ వారికి కేటాయించండి. వాళ్ళకి ఇష్టమైన ప్లేసెస్కి తీసుకెళ్ళండి, వాళ్ళకి ఇష్టమైన హోటల్స్కి తీసుకెళ్ళి వాళ్ళ ఇష్టమైన ఫుడ్ ఏంటి ఆర్డర్ చేయండి. వారికి ఇష్టమైన పనులు, వంటలు చేసి పెట్టండి. పిక్నిక్కి, పార్క్కి, మూవీకి తీసుకెళ్ళండి. ఫస్ట్లీ వర్కింగ్ పేరెంట్స్ ఏంటంటే ఒక అపరాధ భావనకు లోనవుతూ ఉంటారు. ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళల్లో. పిల్లల్ని వదిలేసి మేమేమన్నా తప్పు చేస్తున్నామా, వాళ్ళను చూసుకునే టైంలో ద బెస్ట్ టైం ఆఫ్ దేర్ లైఫ్ లేకుండా పోతున్నామా అని ఒకటి ఉంటుంది. అలాగని ఏదైనా కానీ జాబ్ వదిలేసి కంప్లీట్గా పిల్లల్ని చూసుకుంటే ఫైనాన్షియల్గా వాళ్ళు చేయాలనుకున్నది చేయలేరు. వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, ఇట్ ఈస్ ఫర్ దేర్ ఓన్ ఫ్యామిలీ. వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, వాళ్ళ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయడానికే బోత్ ద పేరెంట్స్ హ్యావ్ టు వర్క్. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలో చూసుకోండి, ఆల్టర్నేట్ ఆప్షన్స్ వెతుక్కోండి. వీలైతే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర కొన్ని రోజులు వదలండి, ఒక నానీని పెట్టుకోండి, ట్రస్ట్ వర్తి పీపుల్ దగ్గర వాళ్ళని పెట్టేలా చూసుకోండి. మనం చేసే ప్రతి పనిలో పరిపూర్ణంగా ఉండటానికి జీవితాంతం ప్రయత్నిస్తూ ఉంటాం, నిజమే. అయితే వాస్తవం ఏమిటంటే ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం. తల్లిదండ్రుల పెంపకంలో లేదా మీ పనిలో మీరు ఒకవేళ సక్సెస్ అవ్వాలనుకున్నా, ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి, నేను అన్నిట్లో సక్సెస్ అనుకుంటే అది ఒక్కోసారి కాకపోవచ్చు. మీరు చేయాల్సిందల్లా మిమ్మల్ని మీరు ఒక హ్యూమన్ బీయింగ్లా చూసుకోండి. ఒక సూపర్ హ్యూమన్ బీయింగ్లా మాత్రం కాదు. మీరు అవాస్తవాన్ని లక్ష్యాల్ని నిర్దేశించుకోకపోతే మీరు ఎల్లప్పుడూ దాని బారిన పడకుండా ఉంటారు. బీ రియలిస్టిక్ అబౌట్ వాట్ యు ఆర్. మీ ఆశలు

ఏంటి, ఆశయాలేంటి, మీరు ఎలా అనుకుంటున్నారు అనేది. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక సాధారణ మానవుడు. పరిపూర్ణ పని జీవిత సమతుల్యత ప్రతిరోజు సాధించబడదు. కాబట్టి ప్రతి పని దినంలోనూ మీ హృదయం కోరుకునే ప్రతిదాన్ని చేయడానికి మీకు అవకాశం ఉండదు. డోంట్ ట్రై టు ఫుల్ఫిల్ ఎవ్రీ డిజైర్ ఆఫ్ అదర్స్ అండ్ యువర్స్. ఒక్కోసారి వస్తాయి పోతాయి, కాబట్టి యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. ఇఫ్ యూ నీడ్ హెల్ప్, సహాయం కావాలంటే అడగండి. మీ పార్ట్నర్ని అడగొచ్చు, ఎందుకు ఒక్కోసారి మీ పిల్లల్ని కూడా మీరు చిన్న చిన్న హెల్ప్స్ అడగొచ్చు వాళ్ళ కెపాసిటీని బట్టి. మీ పెద్దవాళ్ళని అడగండి, మీ పేరెంట్స్ని అడగండి, మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వారి సహాయం కోరండి. ఇలా ఒక్కరే తమపై అన్నీ వేసుకొని మీరు ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారమ్మో, అడిగితే ఏమనుకుంటారో అని. అది అడిగితే కదా తెలిసేది. ఆ రిస్క్స్ ఏంటో మీకు తెలుసు, ఎవరిని అడగొద్దో మీకు తెలుసు. మీ క్లోజ్ వాళ్ళనైతే అడిగి చూడొచ్చు కదా. ఒకవేళ వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవసరం పడ్డప్పుడు ఆ హెల్ప్ మీరు చేయండి. చిన్న చిన్న ఆఫీస్ వర్క్స్ ఏమన్నా ఉంటే మీ కొలీగ్స్తో షేర్ చేసుకోండి. మీ పార్ట్నర్కి చెప్పండి వాటిని కంప్లీట్ చేసేలా. మీ ప్రాజెక్ట్లో మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి. మీ లైఫ్లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఏదన్నా అడ్వైజ్ అయితే ట్రస్ట్ వర్తీ వెల్ విషర్స్ దగ్గర మీరు వాటి ప్రస్తావన తీసుకొచ్చి డిసిషన్ మేకింగ్లో వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఖచ్చితమైన ఆచరణాత్మక చిట్కాల కోసం మనం క్యాలెండర్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిజిటైజ్డ్ ఫామ్లో ఎన్నో యాప్స్, క్యాలెండర్స్ వచ్చేసాయి, ప్లానర్స్ వచ్చేసాయి, జర్నలింగ్ వచ్చేసింది. ఇవన్నిటిని యూజ్ చేసుకొని లైఫ్ని ఇంకా కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత తల్లిదండ్రులతో, సిబ్లింగ్స్తో, రిలేటివ్స్తో, ఫ్రెండ్స్తో అందరూ కనెక్ట్ అయ్యి ఉండడానికి మనకు సోషల్ మీడియా ఉండనే ఉండింది. ఏంటంటే ఈ గిల్ట్ ఫీలింగ్ పెద్దగా ఉండకపోవడానికి ఏంటంటే మనకు వీఆర్ ఆల్ కనెక్టెడ్ టుడే. మంచి మెసేజెస్ పెట్టండి వాళ్ళకి. ఏదైనా ఒక టైం చూసుకొని ట్రై టు కాల్ దెమ్ అండ్ స్పీక్ టు దెమ్ పర్సనలీ. ప్రతిరోజు లేదా వీకెండ్లో అందరినీ కలవడం కుదరకపోవచ్చు, బట్ యూ కెన్ ఆల్వేస్ సెండ్ అ మెసేజ్, యూ కెన్ ఆల్వేస్ సెండ్ అ పర్సనల్ మెసేజ్, ఆర్ యూ కెన్ ఆల్వేస్ మేక్ అ కాల్ టు దెమ్. తర్వాత దొరికిన టైంని మనము క్వాలిటీ టైంగా చేసుకొని దాన్ని మనం మన వాళ్లతో స్పెండ్ చేసుకోవచ్చు. పిల్లలు ఒక్కోసారి చాలా మిస్ అవుతూ ఉంటారు పేరెంట్స్ని, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళాక ఈవినింగ్ ఎప్పుడు వస్తారో తెలియదు. మార్నింగ్ రష్లో ఉంటారు, ఈవినింగ్ కాగానే అలసిపోయి వస్తారు. వారు ఆ క్వాలిటీ టైం పిల్లలకు ఇవ్వలేరు. కానీ దొరికిన టైం, మీకు కొద్దిపాటి టైం అయినా కానీ ఫుల్గా క్వాలిటీ టైం మీ పిల్లలతో స్పెండ్ చేసినట్టయితే వాళ్ళ మనసులోని విషయాలు తెలుసుకొని మీరు కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళని హగ్ చేసుకొని వాళ్ళతో ప్రేమగా ఉంటే ఆ టైంని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఏంటంటే ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మిమ్మల్ని మీరు క్రమబద్ధీకరించుకోవడం కంటే అలసిపోకుండా ఉండటానికి మంచి మార్గం మరొకటి లేదు. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆర్గనైజ్డ్ లైఫ్, ఇఫ్ యూ హ్యావ్ అ వెల్ ప్లాన్డ్ డే, మీ వర్క్ అంతా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, ఆ స్ట్రెస్ మీపై పడదు. అండ్ దీంట్లో మీ పార్ట్నర్ని చేర్చుకోండి, చేర్చుకొని విధులు అప్పగించుకోండి. మీరేది చేయగలరు, వాళ్ళేం చేయగలరు, ఎవరి కెపాసిటీ ఎంత అని. మీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటే మీరు మీ బాస్తో మాట్లాడొచ్చు. అండ్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ అ మీ టైం, మీ పర్సనల్ టైం కూడా ఉంటుంది. సో దట్ యూ విల్ బి రిఫ్రెష్డ్, యూ విల్ బి రీజువినేటెడ్ అండ్ యూ విల్ బౌన్స్ బ్యాక్ టు లైఫ్ విత్ రెసిలియన్స్. మీ టైం అనేది పెట్టుకోండి, పర్సనల్ స్పేస్ పెట్టుకోండి, పర్సనల్ టైం పెట్టుకోండి. ఇంప్రూవ్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ స్కిల్స్ ఏమైనా నేర్చుకుంటే నేర్చుకోండి, మీ హెల్త్ బాగుపరచుకోవాలనుకుంటే బాగుపరచుకోండి. ఫర్ వర్కింగ్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అండి. విత్ దిస్ వీ కమ్ టు ది ఎండ్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. Call or messages on 0951522709. That's 0951522709. Or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle, spice.lumhe.venela. That's spice.lumhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని, రేపటి నుంచి ఆందోళనలు చేస్తామని కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్

దీప్కే ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల అంశంలో వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కంటింజెన్సీ ప్రణాళిక కింద మినుములు, పెసలు, ఉలవలు, ఇతర అపరాలు, పశుగ్రాస విత్తనాలను 80% సబ్సిడీతో అందిస్తున్నామని, వేరుశనగ అపరాలు, చిరుధాన్యాల విత్తనాలు అక్టోబర్15 నాటికి రైతు సేవా కేంద్రాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందన్నారు. దీనిపై బీసీలకు న్యాయం చేసేలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం మండలం సీతారాంపురం గ్రామంలో 14.70 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించారు. విజయవాడలోని పీవీపీ స్క్వేర్ మాల్లో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత బజారును ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ప్రారంభించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు నుంచి 4వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి రాత్రి 8:30 వరకు ఈ బజారు నిర్వహిస్తున్నారు. జగ్గైపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలంలో పలు గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ మరియు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న మొత్తం 1.41 కోట్ల విలువైన అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శంకుస్థాపన చేశారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను అర్హులైన ప్రతి లబ్దిదారుడికి పారదర్శకంగా సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం లేకుండా క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో త్రాగునీటి సౌకర్యాల కల్పన కోసం జల్జీవన్ మిషన్ కింద ప్రభుత్వం మంజూరు చేసిన 12.87 కోట్ల రూపాయల నిధుల వినియోగం ద్వారా త్రాగునీరు సమస్యని అంచెలంచెలుగా పరిష్కరిస్తున్నామని శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంలో ఉద్యోగాల కోసం నగదు వసూలు చేస్తున్న ముఠా పట్ల అప్రమత్తంగా ఉండాలని భోగాపురం పోలీసు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా ఉద్యోగాల పేరిట నగదు వసూలు చేస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. 2027 కల్లా డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎన్ రామసుందర్ రెడ్డి అధికారులను కోరారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 4వ రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 570.59 పాయింట్ల నష్టంతో 71,909.70 వద్ద ముగిసింది. నిఫ్టీ 198.50 పాయింట్ల నష్టంతో 22,421.95 వద్ద స్థిరపడింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు, ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామంలో P4 కార్యక్రమం అవగాహన సదస్సులో రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి సంయుక్తంగా పాల్గొన్నారు. ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, ఇతర సమస్యలపై గ్రామస్తులు తమ అభిప్రాయాలను, సమస్యలను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల రజతోత్సవ వేడుకల్లో శాసనసభ్యులు పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుత ఉద్యోగ కల్పన రంగంలో డిగ్రీ లేదా డిప్లొమాతో పాటు సంబంధిత రంగంలో స్పెషలైజేషన్ కోర్సులు పూర్తి చేసిన వారికి, సాంకేతిక నైపుణ్యాలు కలిగిన వారికి అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. నూజివీడు పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ, సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులను మంత్రి కొలుసు

పార్థసారథి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూజివీడు నగరానికి ఒక కొత్త రూపు తెచ్చి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో 29,30,000 విలువైన హై రిజల్యూషన్ ఎసోపగిల్ మానోమెట్రీ పరికరమును పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఈరోజు ప్రారంభించారు. జంపని గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు పోస్ట్ చట్టం 2013పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపట్టి శైలజ హాజరై ప్రసంగించారు. రేపు వైఎస్ఆర్ కడప జిల్లాలోని 629 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చిరుకూరి తెలిపారు. రాష్ట న్యాయసేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి ప్రభుత్వ పట్టణ నిరాశ్రయులు వసతి గృహనందు మెడికల్ క్యాంపును నిర్వహించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈరోజు 12వ అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ టి నిశాంతి ముఖ్య అతిథిగా హాజరై అరకు కాఫీ సుస్థిర సాగు నాణ్యత పెంపు ఫామ్ టు కప్ ట్రేసబిలిటీ మార్కెట్ అనుసంధానాలు రైతుల ఆదాయాల పెంపు వంటి అంశాలపై మాట్లాడారు. కెనరా బ్యాంక్ 2026-27 ఆర్థిక ఏడాదికి 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అక్టోబర్17 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆసియా క్రీడల్లో పురుషుల 97 కిలోల విభాగం ఫైనల్లో భారత రెజ్లర్ నితీష్ పై జపాన్కు చెందిన నకజటో యూరి 4-0 తేడాతో విజయం సాధించడంతో భారత్కు రెజ్లింగ్లో రజత పతకం లభించింది.

హలో, గుడ్ ఈవినింగ్. స్టూడియోల సమయం చూస్తే 6:03 దాటి 33 సెకండ్లు. మీరంతా అర్చన చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 MHz పై. కృష్ణా తీరం వింటున్నారు వీతివరార్జీ చిన్నబాబు. ఈనాటి కృష్ణా తీరంలో విజయవాడ మరియు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజల జీవన శైలి, కృష్ణమ్మ ప్రవాహం, ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు గోపాల గోపాల చిత్రానికి ధనంజయ్ హరిచరణ్ ఆల్పించిన అనంత శ్రీరామ్ పాట విందాం. సంగీతం అనూప్ రూబెన్స్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. శనగ విత్తనాల సరఫరాను ఈ ఏడాది 150,000 నుంచి 250,000 క్వింటాళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ప్రకాశం జిల్లాతో కలిపి 10 జిల్లాలను అభివృద్ది చేస్తామని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మారుస్తున్నామని తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రెవెన్యూ రికార్డులను భద్రంగా పెడుతున్నామని వివరించారు. ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించామని చెప్పారు. పౌరసేవలను ప్రజలకు దగ్గర చేసేలా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏపీ బ్రాండ్ ని పునరుద్ధరించాం, పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించాం. మొన్నటి వరకు మీరు చూస్తే పారిశ్రామికవేత్తలు పరిగెత్తారు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. అదే ఏపీ బ్రాండ్. 2.5 సంవత్సరాలు 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉద్యోగాలు. అదే ఈ రోజు మేము చేసే పని.
0: రాష్ట్రంలో 2026-27లో శనగ విత్తనాల సరఫరాను 150,000 నుంచి 250,000 క్వింటాళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. 80% రాయితీతో కంటింజెన్సీ విత్తనాల పంపిణీ చేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే 40,000 క్వింటాళ్లు రైతు సేవా కేంద్రాలకు చేరాయని వెల్లడించారు. మిగిలిన విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విత్తన రాయితీ కోసం 240 కోట్ల రూపాయలకు అదనంగా 109 కోట్ల రూపాయలతో కలిపి మొత్తం సుమారు 348 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంచామని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం శనగ విత్తనాల రాయితీని 25% నుంచి 35% పెంచిందని వివరించారు. అదేవిధంగా శనగ విత్తనాల సబ్సిడీకి గతంలో ఉన్న 29 కోట్ల రూపాయలను ఈ ఏడాది 78.75 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పులో పేర్కొన్న వివరాలకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలపై హైకోర్టు సానుకూలంగా స్పందించిందని మంత్రి వివరిస్తూ,
2: ఎలక్షన్స్ కి యాక్చువల్ గా ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది. అయితే జడ్జిమెంట్ మొత్తం నేను పూర్తిగా స్టడీ చేయలేదు. జడ్జిమెంట్స్ ఎవరైతే లాయర్లు చెప్పిన ప్రకారం ఒక బీసీ రిజర్వేషన్ తప్ప మిగతా ఎన్ని ఏదైతే ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిందో దాని ప్రకారం ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చిందని తెలియజేశారు. దాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద ముందుకు పోయి ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ అనేవి ముందుకు తీసుకుపోవటం జరుగుతుంది.
0: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతూ ఈ అంశంపై సుప్రీంకోర్టులో అప్పీలకు వెళ్తున్నామని తెలిపారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావడం కోసమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని రాష్ట చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇందులో భాగంగా లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రస్తుతం సాగుతోందని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీ నుంచి నేతన్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. 2వ విడతలో ఆర్థిక సహాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయన్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గడువు నిన్నటితో ముగిసిందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడానికి జాతీయ విద్యా విధానాన్ని 2020 జూలై 29న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జాతీయ విద్యా విధానంలో ప్రధాన అంశాలు అనేకమున్నాయి. పాఠశాల విద్య నిర్మాణంలో పాత విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ విధానాన్ని

0: ప్రవేశపెట్టారు. అదేవిధంగా మాతృభాషకు ప్రాధాన్యత కల్పించారు. కనీసం 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు బోధన మాతృభాష లేదా స్థానిక భాషలో ఉండాలన్నది జాతీయ విద్యా విధానంగా రూపొందించారు. విద్యపై కేంద్ర ప్రభుత్వం కేటాయించే మొత్తాన్ని స్థూల జాతీయ ఆదాయంలో 6% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ విద్యా విధానం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా మాట్లాడుతూ,
1: అభి తక్ జో హమారీ శిక్షా వ్యవస్థ హై ఉస్మే వాట్ టు థింక్ పర్ ఫోకస్ రహా హై జబ్కి ఇస్ శిక్షా నీతి మే హౌ టు థింక్ ఉస్ పర్ బల్ దియా జా రహా హై. రాష్ట్రీయ శిక్షా నీతి మే పఢాయీ కే లియే లంబా చౌడా సిలబస్ హోతా హై ఉస్కి అనివార్యతా కో కమ్ కియా జాయే. అబ్ కోషిష్ యే హై కి బచ్చో కో సీఖనే కే లియే ఇంక్వైరీ బేస్ డిస్కవరీ బేస్ డిస్కషన్ బేస్ ఔర్ ఎనాలిసిస్ బేస్ తరీకో పర్ జోర్ దియా జాయే.
0: విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీల్లో జరగనున్న 31వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026కు సన్నాహకంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ప్రాంతీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, సమతుల్య అభివృద్ది సాధించడం, స్థానిక ఎంఎస్ఎంఈలను పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములను చేయడమే ఈ సదస్సుల ప్రధాన లక్ష్యమని మంత్రి వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నం, 12న కాకినాడ, 16న గుంటూరు, 23న అనంతపురం, 26న తిరుపతిలో ఈ సదస్సులు జరుగుతాయని కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని డీఆర్ఎం మోహిత్ సోనకియా ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. విజయవాడ డీఆర్ఎం కార్యాలయ అధికారులతో పాటు రైల్వే స్టేషన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహిత్ సోనకియా మాట్లాడుతూ, రైలులో ప్రయాణించే ప్రయాణికులు చెత్తను ప్లాస్టిక్ వస్తువులను బయట వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా విజయనగరాన్ని 2027 నాటికల్లా తీర్చిదిద్దేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల నివారణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గిరిజన రైతుల అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని గిరిజన సహకార సంస్థ జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా విశాఖలోని జీసీసీ కార్యాలయంలో ఉన్న అరబికా అరకు వ్యాలీ కేఫ్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ప్యారిస్ వంటి అంతర్జాతీయ నగరాలతో పాటు దావోస్లో కూడా అరకు కాఫీని పరిచయం చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో అరకు కాఫీ ప్రత్యేకతను చాటుకున్నామని తెలియజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక రాజీవ్ గాంధీ పార్కులో ఏక్ ఘంట ఏక్ సాత్ కార్యక్రమాన్ని సిబ్బంది ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, నగరపాలక సంస్థ సిబ్బంది సమిష్టిగా పాల్గొని 1 గంట పాటు పార్కు ప్రాంగణంలో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. శనగ విత్తనాల సరఫరాను ఈ ఏడాది 150,000 నుంచి 250,000 క్వింటాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: కృష్ణా తీరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కృష్ణా తీరంలోని కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజల జీవన శైలి విషయానికి వస్తే, కృష్ణా డెల్టా ప్రాంతం సస్యశ్యామలం. ఇక్కడ ప్రజలు వారి ప్రధాన వృత్తి వ్యవసాయం, వరి, చెరుకు, అప్పరాలు ఎక్కువగా పండిస్తారు. నది ఒడ్డున ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఉదయాన్నే లేచి పొలాలకు వెళ్ళిపోతారు. అక్కడ పశుపోషణ, చేపల వేట ఇక్కడ ప్రజల ప్రధాన జీవనాధారం.

వీరి ఆచారాలు విషయానికి వస్తే నదిని కృష్ణమ్మ తల్లిగా దేవతగా పూజిస్తారు. పర్వదినాలలో నదీ స్నానాలు ఆచరించి పూజలు చేస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కృష్ణ పుష్కరాలను అత్యంత వైభవంగా కూడా జరుపుకుంటారు. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు స్వర్ణకమలం చిత్రానికి ఎస్ జానకి ఆలపించిన పాట వింటూనే ఉండండి. వివిధ భారతి FM 101.3 MHz పై కృష్ణా తీరం.

కృష్ణా నదీ పరివాహక ప్రాంతం, ప్రజల జీవన విధానం, ఆ నది ప్రవాహం లభ్యమయ్యే నీటి వనరులపై పూర్తిగా ఆధారపడి ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించే ఈ నది సుమారు కోట్ల మంది ప్రజలకు జీవనాధారంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజ్ కృష్ణా పశ్చిమ మరియు తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలో ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశపు అన్నపూర్ణగా పిలుస్తారు.

మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పరివాహక ప్రాంత ప్రజలు కృష్ణానది మరియు దాని ఉపనదులైన భీమ, తుంగభద్ర, ఘటప్రభలపై ఆధారపడి వాణిజ్య పంటలు, పండ్ల తోటలు పండిస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. మరికొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు శ్రావణ మాసం చిత్రానికి ఊష ఆలపించిన పాట వింటూనే ఉండండి. వివిధ భారతి FM 101.3 MHz పై కృష్ణా తీరం వింటున్నారు. విత్యురాజీ చిన్నబాబు.

ఆస్ట్రేలియాలో సమయం చూస్తే 6:36 దాటి 45 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై కృష్ణా తీరం వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. ఈనాటి కృష్ణా తీరంలో కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజల జీవన విధానాల గురించి తెలుసుకుంటున్నాం కదా. నది పడవున నాగార్జున సాగర్, శ్రీశైలం, ఆల్మట్టి వంటి భారీ జలాశయాల ప్రాంతాలలో వేలాది మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరు చేపలు పట్టడం, వాటిని స్థానిక మార్కెట్లలో విక్రయించడం వీరి ప్రధాన జీవనాధారం. అలాగే నది సంద్రంలో కలిసే అంశలదీవి, కృష్ణా వన్యప్రాణుల అభయారణ్యం, మడడవుల ప్రాంతాలలో నివసించే ప్రజల సాంప్రదాయ వేట రొయ్యల సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. అభినందన ఆచరించడానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట వింటూనివ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై కృష్ణా తీరం విత్ యువరాజ్ చిన్నబాబు.

ఇక విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉన్న ప్రధాన వాణిజ్య కేంద్రం. ఇక్కడ ప్రజలు జీవనశైలి వేగంగా మారుతున్న పట్టణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రసిద్ధ కనకదుర్గాలయం ఇంద్రకీలాద్రిపై ఉండడంతో విజయవాడ ప్రజలు దైనందిన జీవితంలో భక్తిభావంతో పుష్కలంగా జీవిస్తూ ఉంటారు. అంటే భక్తిభావం అనేది పుష్కలంగా కనిపిస్తుంది. దసరా ఉత్సవాలు నగరంలో చాలా గ్రాండ్గా జరుగుతాయి.

కృష్ణ తీరం వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. నది మధ్యలో ఉన్నటువంటి భవానీ ద్వీపం మరియు నది తీరాన ఏర్పాటైనటువంటి టూరిజం ప్రాజెక్టులు, పార్కులు ప్రజలకు వినోదాన్ని అందిస్తూ ఉన్నాయి. కృష్ణానది ఘాట్ల వద్ద ప్రజలు సాయంత్రం వేళలో సేద తీరే ప్రదేశాలుగా కూడా ఉన్నాయి. మరి ఇప్పుడైతే కొండవీటి దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
7: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సీఈఓ వివేక్, అదనపు సీఈఓ ఢిల్లీరావు ఈ సాయంత్రం జిల్లా స్థాయి ఎన్నికల అధికారులతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయడంపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్ఐఆర్ అమలుకు మార్గదర్శకాలు జారీ చేశారు. పేదలు, కార్మికులు, వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక శిబిరాలు, యువత కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు. జనవరి 1, 2027 నుండి రాష్ట వ్యాప్తంగా సంజీవని పథకం అమలు చేయనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలో 155 కోట్లతో గ్రామ సీమలు రూపురేఖలు మారనున్నాయని, వచ్చే సంవత్సరం మార్చి నాటికి భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సౌర విద్యుత్తు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించి ఎక్కువ మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి కొట్టుపట్టి రవికుమార్ తెలియజేశారు. 10వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత శాతాన్ని అత్యధికంగా సాధించే లక్ష్యంతో రాష్ట విద్యాశాఖ ప్రవేశపెట్టిన మిషన్ 2027 కార్యక్రమాన్ని పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తూ పేద మధ్యతరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపితే సహించేది లేదని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ అన్నారు. ధరలను నియంత్రించడంలో వ్యాపారులు సహకరించకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సి వస్తుందని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యువ జనోత్సవం సందర్భంగా యువతలో

ఆరోగ్యంపై బాధ్యత, జ్ఞానం, ఆత్మవిశ్వాసం మరియు సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ టి నిశాంతి ముఖ్య అతిథిగా పాల్గొని పాడేరులో హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్వతీపురం మరియు దాని చుట్టుపక్కల మండలాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ఈ నెల 5వ తేదీన పార్వతీపురం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయాధికారి డాక్టర్ జి నాగభూషణరావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటి వరకు 30,84,34,000 మందికి 89.94% పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నిశాంతి తెలిపారు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా 250 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 7 నుండి 28 వరకు స్వీకరించబడతాయి. పరీక్ష నవంబర్ 20న నిర్వహించబడుతుంది. ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన స్క్వాష్ సెమీఫైనల్ పోరులో భారత పురుషుల మహిళల జట్లు 2-1 తేడాతో పరాజయం పాలయ్యాయి. దీనితో భారత్కు స్క్వాష్లో కాంస్య పతకం లభించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశం సంస్కరణ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని, పరీక్షలు నిర్వహించే సంస్థలు కూడా దేశ అవసరాలకు తగినట్టుగా సంస్కరణలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, పరీక్షను కేవలం ఒక ఈవెంట్గా చూడకూడదని, అది యువత భవితకు సంబంధించిన విషయమని అన్నారు. కొన్ని నెలల ఆలస్యం కూడా యువతకు ఇబ్బందులు కలిగిస్తుందని, అందుకే పరీక్షల నిర్వహణ వ్యవస్థ సమయపాలన సూత్రాన్ని పాటించాలని మోదీ సూచించారు.
1: హమే ఏసే యువాకో పబ్లిక్ సర్వీస్ మే లానా హోగా జో పబ్లిక్ ఆఫీస్ సే నహీ పబ్లిక్ సర్వీస్ సే ఆకర్షిత హో. ఇస్లియే జరూరీ హై కి రిక్రూట్మెంట్ కి పరీక్ష సిర్ఫ్ యహ నా పర్ఖే కేండిడేట్ కితనా జాన్తా హై బల్కి వో యహ భీ దేఖే కి వహ యువా సివిల్.

0: సర్వీసెస్ మే ఆనా క్యూ చాతా హై.
1: యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, సిలబస్లు మారినప్పటికీ ఈ సంస్థపై ఉన్న నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదని కొనియాడారు. కేవలం పదవి కోసం కాకుండా ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేటి 21వ శతాబ్దపు భారతదేశం సరికొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని, దాని మూల సూత్రం ప్రో పీపుల్ ప్రోయాక్టివ్ గుడ్ గవర్నెన్స్ అని ఆయన అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్లో స్వచ్ఛతా హీ సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా సేవ ద్వారా తోడ్పాటునందించాలని కోరారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని ఆయన అన్నారు. అలాగే ఐఐఎంసీ ప్రాంగణంలో మొక్కనాటి ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని నిరంతరం సంరక్షించాలని విద్యార్థులను కోరారు. త్రివిధ దళాల మధ్య ప్రస్తుతం ఏ రకంగానైతే సమన్వయం, సమైక్యతను పాటిస్తున్నారో అదే స్ఫూర్తిని రక్షణ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో కూడా అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రక్షణ గణాంక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థలు కూడా అనుసంధానమైతే మొత్తం రక్షణ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తాన్ని కలిపి ఉంచే అనుసంధానంగా ఈ విభాగం పనిచేస్తుందని, ఇది రక్షణ వ్యవస్థకు వెన్నెముక లాంటిదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడిటింగ్లో ఉత్తమ పద్ధతులను అవలంబించి వాటిని తమ విధుల్లో అంతర్భాగం చేసుకోవాలని, అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని మంత్రి వారిని కోరారు.
2: డిఫెన్స్ సెక్టర్ మే బి హమ్ సెల్ఫ్ రిలయన్స్ పర్ విశేష్ బల్ దే రహే హమ్ చాతే కి హమారే డిఫెన్స్ ఈక్విప్మెంట్ హమారే వెపన్స్ యే సబ్ దేశ్ మే హీ ఔర్ దేశ్ కే లోగో కే హాథోం సే హీ బనే ఔర్ ఇస్ ప్రాసెస్ మే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి భూమికా మే మాన్తా హూ కి బహుత్ హీ మహత్వపూర్ణ హై. జబ్ హమ్ డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రీ కో సపోర్ట్ కర్తే హై, జబ్ హమ్ మేక్ ఇన్ ఇండియా కో ప్రమోట్ కర్తే హై, తో హమారే ఫైనాన్షియల్ సిస్టమ్స్ కో భీ ఉసీ తరఫ్ ఫ్లెక్సిబుల్ ఔర్ ఎఫిషియెంట్ హోనా చాహియే, యే తభీ సంభవ హై.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కళాశాలలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన రాజకీయాల కోసం అబద్దాలు, తప్పుడు సమాచారంపై ఆధారపడుతున్నారని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశంలో కేరళ బీజేపీ రాష్ట అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కట్టుకథలు సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని ఒక అలవాటుగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారని, అయితే అది తప్పని, తర్వాత రుజువైందని మాజీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. క్రమబద్దమైన స్వచ్ఛంద రక్తదాన సంస్కృతిని మరింత బలపరిచే లక్ష్యంతో న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాలలో ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం 2026 నిర్వహించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో సేకరిస్తున్న రక్తంలో దాదాపు 75% స్వచ్ఛంద దానాల ద్వారానే లభిస్తోందన్నారు. దేశవ్యాప్త మెగా స్వచ్ఛంద రక్తదాన ప్రచారంలో భాగంగా ఈ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ స్వచ్ఛంద రక్తదానాన్ని

ప్రోత్సహించడం, స్వచ్ఛంద రాతల సంఖ్యను పెంచడం, పౌరులు, సంస్థలు, కమ్యూనిటీల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం ఈ ప్రచార ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వశాఖ పేర్కొంది. గాంధీ జయంతి సందర్బంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలందించడం, గ్రామీణ భారత్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్న పరివర్తనాత్మక పాలనా సంస్కరణలు కార్యక్రమాలపై ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభలు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయినింగ్ 2026-27 సబ్కీ యోజన సబ్కా వికాస్ ప్రారంభానికి కూడా వేదికలవుతాయని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ పంచాయతీలు ప్రణాళికా విధానం ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికలు రూపొందిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్ను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ ఆయన, ఈ కార్యక్రమం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను శక్తివంతం చేస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ నిపుణులందరూ ఈ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. కేరళం మాహేల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పరిస్థితులు రాబోయే 48 గంటల్లో అనుకూలంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హాయ్ హలో స్టూడెంట్ల సమయం చూసి 7:15 దాటి 46 సెకండ్లు. మీరంతా అర్చన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మనసును మనసై ప్రోగ్రామ్ వింటున్నారు. మరి ఏ ప్రోగ్రామ్ కి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పెడన జోగనందన కాలనీ చప్పలరాజు గారు, హాయ్ చిరబాబు, వచ్చేసావు, ఎలా ఉన్నావు? ఇక ఇప్పుడు నా భోజనం కట్. ఇక మా చిరబాబు వేసే బ్రాండ్ సాంగ్స్ కి నేను స్టెప్పులు వేయటమే అంటున్నారు. తగ్గేదిలే, మీరు అస్సలు తగ్గొద్దు, కానీ భోజనం చేసిన తర్వాతే స్టెప్పులు వేయండి. సరే, ఫస్ట్ క్వశ్చన్లోకి వెళదాం. నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు పంపించాలంటే వాట్సాప్ ద్వారా తెలియచేయాలి. 8662424 నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి.

కళాభారతి అని ఏ నటిని అంటారు, కళాభినేత్రి అని ఏ నటిని పిలుస్తారు, అదేవిధంగా ఊర్వశి అని పేరు ముందు ఉన్నటువంటి సంబోధించేటటువంటి కథానాయిక ఎవరు, పేరు ముందు ఊర్వశి అని ఉంటుంది, కళాభారతి ఎవరు, కళాభినేత్రి

త్రీ ఎవరు మీకు తెలుసు, ఆ నటీమణులు ఎవరో మీకు తెలుసు. 8662421 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసై వింటున్నారు వీత్యవర అజిత్ చిన్నబాబు. ఆరాధనా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన ఆత్రేయ గీతం, సంగీతం ఇళయరాజా.

మనసును మనసు వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. కళాభారతి, కళాభినేత్రి, ఊర్వశి అని ఏ నటీమణులను పిలుస్తారు అని అన్నాను, మన ఫ్రెండ్స్ ఇంత పంపించారు, ఎవరు చూద్దాం. పలరాజు గారు పెడన జోగానందరావు కాలం నుంచి ఓ అన్నిటికీ రైట్ ఆన్సర్స్ పంపించారు వీరు. రాజుల నుండి జయన్ గారు పంపించారు, ఇద్దరు పేర్లు అయితే పంపించారండి, రైట్ ఆన్సర్సే. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రాంగ్ ఆన్సర్ అండి, గుడ్ ఈవినింగ్ సార్ అంటూ పంపించారండి. ఓకే, రైట్ ఆన్సరే పంపించారండి. జయలక్ష్మి గారు, పద్మనాభం గారు ఇద్దరు పంపించారు, టూ నేమ్స్ పంపించారు. నమస్కారం, గుడ్ ఈవినింగ్ చిన్నబాబు, మొదటి ప్రశ్న చెప్పగలరు? ఆ చెప్పాను కదా, మామ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. కళాభారతి, కళాభినేత్రి, ఊర్వశి అని ఏ నటీమణులను పిలుస్తారు అని అడిగానండి, మీరు ప్రశ్న వినలేదనుకుంటా. మనసు మనసే ప్రోగ్రామ్కి స్వాగతం. శుభ సాయంత్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్, మనసును మనసే ప్రోగ్రామ్కి స్వాగతం అంటున్నారు. జొమలియ దొడదేవరపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. నెక్స్ట్ ఎవరు, గజ్వేల్ నుంచి చీరల వెంకటేష్, సుగుణ రామప్రసాద్, రామ్ చరణ్ రైట్ ఆన్సర్. వేదంతం జానకి శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఆయ్ గుడ్ ఈవినింగ్ సార్ చిన్నబాబు గారు అంటూ పంపించారు. శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు వీరు పుట్టుపాక నుండి. నెక్స్ట్ ఆయ్ చిన్నబాబు గారు, హవాయు, ఫైన్ అండి. మంచి పాటలతో స్టార్ట్ చేశారు చిన్నబాబు గారు, పాటలు పూతోటలో పని ఆస్వాదిస్తూ విని ఆస్వాదిస్తూ మేము మంచి పాటలు ఆరాధన. సూపర్ మూవీలో ఉంది దోర్నల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, రైట్ ఆన్సర్స్ పంపించారు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ దస్గిరి సంధ్య ప్రొద్దుటూరు కడపిల్లల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కనకారావుపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, వావ్ సూపర్ రైట్ ఆన్సరే. నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభావన జైనుద్దీన్ ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారు, విన్నారు కాబట్టి. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి ఇల్లందరి నుంచి పంపించారు రాజేష్ ఖన్నా, సునీత రాజ్ ఖన్నా. ఓ రైట్ ఆన్సరే, వీరికి కూడా పంపింది. నాకు అందినటువంటి ఆన్సర్స్ అన్నీ వేనండి, మరెవరో కాదు, కళాభారతి జమున, కళాభినేత్రి వాణిశ్రీ, ఊర్వశి శారద. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మరలా పంపిస్తూనే ఉన్నారండి, ఎవరెవరు మూడవది వినలేదు అంటున్నారు. ఊర్వశి శారద కదా, అవున. రాజు నుండి బోర్వెళ్ళ సంధ్య, జమున, శారద, వాణిశ్రీ. ఓకే, ఇవైతే నాకు అందినటువంటి ఆన్సర్స్. ఇప్పుడైతే జాగ్రత్తగా వినండి, వింత వింతగా ఉండే ప్రశ్నలు కొన్ని వినిపిస్తాను. సరదా సరదాగా సాగేటటువంటి మనసును మనసు ప్రోగ్రామ్ ఇచ్చినారు విత్ యువరాజీ చిన్నబాబు. ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారండి, ఎస్ ఐదుగురు అన్నదమ్ములు ఉన్నా కానీ ఐదుగురికి ఒక్కటే గొడుగు ఉంది, కానీ ఎవ్వరూ తడవలేదు. హౌ? కాస్త బొద్దుగా ఉన్నటువంటి మనిషి ఒక గొడుగు వేసుకెళ్తేనే అందులో తడిసిపోతారు కదా సైడ్స్, అదే ఇద్దరుంటే పక్కన వారు మాత్రం బాగానే తడుస్తారు. ఐదుగురు ఉన్నారట, ఐదుగురికి ఒక్కటే గొడుగు ఉందట, కానీ ఒక్కళ్ళు కూడా తడవలేదు, ఎందుకని? ఎస్ మీకు ఆన్సర్ తెలుసు, తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటుండండి వివిధ భారతి FM 101.3 మెగాహెర్ట్స్ పై మనసు మనసు వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

మనసేమిటన్నారు విత్తివరాజీ చిన్నబాబు. ఐదుగురు అన్నదమ్ములకి ఒకటే గొడుగు, అయినా కానీ ఒక్కళ్ళు కూడా తడవలేదు. హౌ? రాజుల నుంచి జయనగారు పంపించారు. ఓ రైట్ ఆన్సర్ పంపించారు, తెలిసిపోయింది అనమాట వీడికి. నెక్స్ట్ ఊర్వశి శారదా సావిత్రి అంటున్నారు పొన్నూరు మండలం చంద్రపూడి నుంచి. ఆదాం మల్లేశ్వరి గారు ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అప్పల్ రాజు గారు పెడన చోగనందరూ కలిసి రైట్ ఆన్సర్ పంపించారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడు క్వశ్చన్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఓకే, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడపల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. కొత్తగూడెం నుండి రాజేష్ ఖన్నా, సునీత రాజ్ ఖన్నా వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన జైనుద్దీన్ ముంబై నుంచి పంపించారండి. చేతి వేళ్ల గొడుగు

కట్టిన చెయ్యి. అర్థం కాలేదు, బట్ రైట్ ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. గుడ్ ఈవినింగ్ సార్ బాబు, నేను రవివర్మ, రోటరీ నగర్, ఖమ్మం. ఓకే, రైట్ ఆన్సరే, వీరు కూడా పంపింది. నెక్స్ట్ ఎవరు? క్వశ్చన్ ఏంటో వినలేదు, ఒక్కసారి అందరికీ హాయ్ చెప్పండి అంటున్నారు. హాయ్ సార్, సాంగ్స్ గుడ్ ఈవినింగ్ సార్, చాలా డేస్కి ఈ ప్రోగ్రామ్ వింటున్నాను. నందిని నరేష్, అవునా, నిజామాబాద్ నుంచి కొత్తగా వస్తున్న శ్రోతలు అనుకుంటా. ప్రశ్న ఏం లేదండి, ఐదుగురు అన్నదమ్ములకి ఒక్కటే గొడుగుంది, ఐదుగురికి కూడా ఒక్కటే ఉంది, కానీ ఎవరు తడవలా, ఆశ్చర్యంగా ఉంది కదా. ఆన్సర్ ఏంటో పంపించారు సరదాగా. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్, పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాస్, కృష్ణవేణి, నీలందర్, హరిణి. ఆన్సర్ వచ్చేసి చెయ్యి, చేతి వ్రేళ్ళు, అవి మాత్రం తడవలేదా, అందరూ గొడుగు కింద ఉన్నారు, చేతులు పైకెత్తారా, ఏమిటి ఏమో. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేశ్వర శుగుడ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్. ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారండి వీరు, శివ ఫ్రమ్ తిరుపతి నుంచి. ఓకే, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, వాళ్ళు గొడుగు. ఓకే, రైట్ ఆన్సరే, వీరు పంపించింది కూడా, ఎలా పంపినా రైట్ ఆన్సరే. నెక్స్ట్ ఎవరు పంపించారు? డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం, హైదరాబాద్ నుంచి. భలే ఉంది ప్రశ్న, మీరు సూపర్, కానీ ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. ఐదుగురు అన్నదమ్ములకి ఒక్కటే గొడుగు, అయితే ఎవ్వరు తడవలేదు. ఓకే, పాలంపోలయ, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి పంపించారండి. గుడ్ ఈవినింగ్ మై డియర్ కామెడీ కింగ్, మీ కామెడీతో మాకు చాలా ఎంటర్టైన్మెంట్ బాగా ఉంది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు, ఎవరు అంటే వారి తలపై వెంట్రుకలు లేకుండా పోవచ్చు, వెంట్రుకలు లేవు, తల తడవలేదు అంటున్నారు మీరు. వెంట్రుకలు లేకపోయినా తడుస్తుంది అండి, నాకైతే కాదు, నేను చెప్తాను. నెక్స్ట్ మంగళగిరి నుంచి పద్మనాభం, ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు? మంగళగిరి నుంచి దామట్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు, రైట్ ఆన్సర్. కనకారావు పెడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ నరేష్, రోజా, శిరీష, వంకర్, లక్ష్మీ, నరసింహ, యదజి, సక్కుబాయి, మోసపేట నుంచి బాగున్నారా అంటున్నారు. హాయ్ సార్, మాధవి ఆంజనేయులు, బోధన్ పోచంపల్లి నుంచి హాయ్ అంటున్నారు వీరు. కారూర్ నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ చిన్నబాబు అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్, శ్రీభారు జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు? వెంకటేష్ శ్యామల, బిజిలీ నగర్, ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ గారు. వీరంతా చాలా బాగుంది సార్ మీ షో టైం, మంచి పాటలు వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ, నమస్తే మీకు, స్టేషన్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు అంటారు, రైట్ ఆన్సర్ పంపించారు. జొమలయ్య దొడ్డదేవరపాడు నుంచి, ఐదుగురి చేతి వేళ్ళు తడవలేదు, సూపర్ ఇది. అసలు ఆన్సర్ ఏంటంటే ఐదుగురు అన్నదమ్ములకి కూడా ఒక్కటే కొడుకుంది, కానీ ఆ రోజున వర్షం పడలేదు, ఇది సంగతి. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.

మనసు మనసు వింటున్నారు విత్యవరాజ్ చిన్నబాబు. మరి సరదా సరదా అడిగే ప్రశ్నలకు సమాధానాలు పంపించాలంటే 8662488114 నంబర్కు వాట్సాప్ చేయాలి. చాలా జాగ్రత్తగా వినండి. మీ అమ్మమ్మ కూతురి భర్త యొక్క అన్నయ్య కొడుకు భార్య మీకేమవుతుంది? మరలా చెప్తున్నాను, మీ అమ్మమ్మ కూతురి భర్త యొక్క అన్నయ్య కొడుకు భార్య మీకేమవుతుంది? అస్సలు అర్థం కాలేదా? మీ అమ్మమ్మ గారి కూతురి భర్త యొక్క అన్నయ్య కొడుకు భార్య మీకేమవుతుంది? అమ్మమ్మ కూతురి భర్త వాళ్ళ అన్నయ్య కొడుకు భార్య. ఆన్సర్ తెలిస్తే 8662488114 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటున్నివ్వండి వివిధ భారత ఎఫ్ఎం 101.3 MHz పై మనసును మనసే వింటున్నారు విత్యవరాజ్ చిన్నబాబు. అల్లరి బుల్లుడి చిత్రానికి MM కీరవాణి చిత్ర ఆల్పించిన చంద్రబోస్ గీతం.

మనసులు మనసే ప్రోగ్రామ్ వింటున్నారు వీతివరార్జీ చిన్నబాబు. మీ అమ్మమ్మ గారి కూతురు భర్త యొక్క అన్నయ్య కొడుకు భార్య మీకేమవుతుంది? ఆన్సర్స్ అయితే పంపించారు, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఎవరు ఎవరు ఎవరు సౌండ్లో వస్తుంది గమనించగలరు. సౌండ్ అంటే రేడియో సరిగా రావట్లేదనే. నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం. గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు, పేరు వచ్చేసి శివయ్య గారు. ఎక్కడి నుంచి అనేది పంపించలేదు. శివయ్య గారు మీరు ఎక్కడి నుంచి కూడా పంపించి ఆన్సర్ పంపిస్తే చదువుతాను కదా. కనకారావు పెడన, వావ్ రైట్ ఆన్సర్, భలే ఆలోచించారండి. తర్వాత చిన్న మాట అన్నారు నరేష్ గారు మోసపేట నుంచి, కాదు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బత్తులు వెంకటేశ్వరరావు గారు, జానకిరామ్, కళ్యాణ్, అనిత ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్, వీరే పంపించారు. నెక్స్ట్ ఎవరు పంపించారు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, రైట్ ఆన్సర్, బాగానే ఆలోచించారు. పుట్టపక్కరెడ్డి పుల్లపాటి శ్రీనివాస్, కృష్ణవేణి, నీలేందర్, హరిణి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్.

నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ చిన్నబాబు, రవివర్మ, రోటరీ నగర్, ఖమ్మం. ఓకే, రైట్ ఆన్సర్. వీరు కూడా పంపింది. నెక్స్ట్ ఎవరు? అగస్త్య ఫ్రమ్ తిరుపతి. రైట్ ఆన్సర్ భాస్కర్ పెడన్, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? పని సత్యశ్రీ తెనాలి, రైట్ ఆన్సర్. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి, రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు పెడన జోగానంద రకాల నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ దోర్నల బాలాజీ, వనశిల్పురం, హైదరాబాద్. దోర్నల బాలాజీ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గసవ్య, ముంతు పెద్దన్న, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. కొత్తగూడెం డిస్టిక్ నుంచి రాజేష్ ఖన్నా, సునీత్ రాజ్ ఖన్నా, వీరు కూడా రైట్ ఆన్సరే. మా ఊరి పేరు, నా పేరు సరిగా చదవటం లేదు అబ్బా. సైకం పోతురాజు గారు ఇప్పుడే కదా, నసుగుంట. హాయ్ చిన్నబాబు అంటున్నారు. నసుగుంట సైకం పోతురాజు గారు అంతేనా? ఇప్పుడే వచ్చింది నాకు, అది స్కిప్ అయిపోయిందేమో. దస్తగిరి సాంధ్యా, ప్రొద్దుటూరు కడపతి నుంచి, రైట్ ఆన్సర్. గజ్వెల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణా రామప్రసాద్, రామ్ చరణ్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? కోడలు అంటున్నారు, కాదండి, శ్రీనివాసరెడ్డి గారు. అనురాధ, కృష్ణవేణి, మధుర నుండి నేను చెప్తాను. నెక్స్ట్ చిన్నబాబు గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటున్నారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఒమిడి నుండి మహమ్మద్ జనదిని, శ్రేయ భాను జనదిను, పాలం పోలయ, ఆళ్ళగడ్డ, నందిల జనించి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు? మీరు చదివే తీరు చాలా బాగుంది. పెడన నుండి, పెడన నుండి మారుతి నగర, అక్కడ ఒకటి ఉన్నా. మీ పేరండి? శివయ్య గారా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆన్సర్ కూడా పంపించండి. అరుణ, మోహన్జీ, దివ్యబాయ్, అజయ్, శృతి. నానమ్మ అవుతుంది. నానమ్మ ఎట్లా అవుతుందండి? కాదు, అనంతపురం నుంచి అరరాధ గారు, రైట్ ఆన్సరే. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తారావు, పెద్దమస్తారావు గారు పంపించారు, రైట్ ఆన్సర్. పెద్దమ్మ అవుతుందండి. పొన్నూరు మండలం చంద్రపూడి నుంచి ఆదం మల్లేశ్వరి, మమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారు. లేదండి, నాకు ఇప్పుడే అందింది. ఊర్వశి శారద, ఇది కూడా పంపించారు, స్కిప్ అయిపోయిందండి. కొన్ని వాట్సాప్లో మెసేజెస్ లేట్గా అందుతున్నాయి, మీరేం అన్నిదా భావించకండి. నాకు అందితే, నాకు దొరికితే నేనైతే తప్పకుండా చదువుతాను. ఆన్సర్ వచ్చేసి ఏమిటి అనేది నేను వివరంగా, విపులంగా చెప్తాను. అమ్మమ్మ కూతురు మనకు పిన్ని లేదా పెద్దమ్మ, పిన్ని భర్త బాబాయి అంతే కదా. అమ్మమ్మ కూతురు భర్త యొక్క అన్నయ్య కొడుకు, పిన్ని భర్త బాబాయ్ అవుతాడు. బాబయ్య అంటే ఆ బాబాయ్ వాళ్ళ అన్న పెద్దనాన్న అవుతాడు. అంటే అమ్మమ్మ కూతురు భర్త యొక్క అన్నయ్య, ఆయన పెదనాన్న అవుతాడు. పెదనాన్న కొడుకు ఏమవుతాడు మనకి? అన్న అవుతాడు. మరి అన్న భార్య వదిన, రైట్ ఆన్సర్ పేపర్. మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. తర్వాత ఎవరో పంపించారండి, చూద్దాం ఎవరో మిగిలిపోయారు. ఎవరై ఉంటారు? లాస్ట్లో వస్తున్నాయండి ఇది. ఓకే, కృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి, మురళీకృష్ణ గారు వదిన అంటూ పంపించారు. తర్వాత ఆన్సర్ రివీల్ చేసినాక కూడా నరేష్ గారు మోసపేట నుంచి పెద్దమ్మ అంటున్నారు. పాపం తప్పు పంపిస్తుంటే మీరు నవ్వుతుంటే భలేగా ఉంది. అంటే నాకు నవ్వు ఆగదండి, సారీ. మనసును మనసు ప్రోగ్రామ్ ఏంటన్నారు విత్యు రాజే చిన్నబాబు స్టూడియోలో. సమయం చూస్తే 7:45 దాటి 48 సెకండ్లు. ప్రశ్న జాగ్రత్తగా వినండి, దానిని మనం కొనలేము, దొంగిలించలేము, కానీ అది లేకపోతే బ్రతకలేము. ఏమిటది? మనం కొనలేము, దొంగతనంగా కూడా తెచ్చుకోలేము, అది లేకపోతే మనం బ్రతకలేము. అసలు దొంగతనం ఎందుకు తేవడం అండి? అసలు అది లేకపోతే మనం బ్రతకలేం, దానిని మనం కొనలేము, అది లేకపోతే మనం బ్రతకలేం. ఏమిటది? ఆన్సర్ తెలిస్తే 8662 4111 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 MHz పై మనసును మనసే వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

అయితే ఒక ప్రశ్న అయితే అడిగాను కదా, దానికి సమాధానం పంపించారు. అసలు ప్రశ్న ఏమిటి చిన్న బాబు అంటారా, ప్రశ్న చెప్పేస్తున్నాను. దాన్ని దేనినైతే మనం నేను అడుగుతున్నానో దానిని మనం కొనలేము, అది లేకపోతే మనం బ్రతకలేం. అదేమిటి ఆన్సర్స్ అయితే పంపించారు చూద్దాం. ఓకే, నేను శైలజ మూవీలో పాట అదర్స్. నేను శైలజ మూవీలో పాట అదర్స్, దోనల బాలాజీ గారు వనస్థలిపురం నుంచి. రైట్ ఆన్సర్ పంపించారు వీరు. నెక్స్ట్, తెగమక పెడుతున్నారండి అంటున్నారు. ఎవరు? ఆదాం మల్లేశ్వరి గారు. తెగమక ఏం లేదండి, ఆలోచించండి, తెలిసిపోతుంది. నెక్స్ట్, భక్తులు వెంకటేశ్వరరావు, జానకి, కళ్యాణ్ రామ్, అనిత గారు పంపించారు ఆన్సర్. రైట్ ఆన్సరే. నెక్స్ట్, కనకారావు పేడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎలా తెలిసిపోయింది వీళ్ళకి? అప్పలరాజు గారు పేడన, జోగానందరావు గారి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎస్ అపర్ణాజీ ఫ్రమ్ తిరుపతి, అపర్ణ గారు పంపించారు రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేందర్, హరిణి ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఓకే, రాజుల నుండి జయన్న గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నరేష్ గారు మూసపేట నుంచి చాక్లెట్ అంటున్నారు. ఏంటండి ఇంత విరుద్ధంగా పంపిస్తున్నారు? దస్తగిరి సంధ్య ప్రొద్దూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్. నిద్రనా? నిద్రని కొనలేమా? కాదండి, నేను చెప్తాను. నందిని నరేష్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్.

తర్వాత ఎవరు పంపించారు? రమయ్య కార్నర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత స్కిప్ అయిపోయింది. ఓకే, భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి రాజేష్ ఖన్నా, సునీత్ రాజ్ ఖన్నా రైట్ ఆన్సర్.

కృష్ణవేణి అనురాధ శ్రీనివాస్ రెడ్డి గారు మాదిరి నుండి. రైట్ ఆన్సర్, సూపర్. ఇప్పుడైతే రైట్ ఆన్సర్ పంపించారు మీరు. నెక్స్ట్ వీర కనకారావు వీరభద్రాపురం నుంచి, మీ ప్రశ్నలకు జవాబు పక్కన పెడితే నువ్వు నవ్వుతూ చదువుతున్న తీరు చాలా సూపర్గా ఉంది. అవునా, ప్రతిసారి పద్ధతులు నవ్వమంటారా మరి? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మామ జైనుద్దీన్ శ్రేయభారు జైనుద్దీన్, రైట్ ఆన్సర్ ముంబడి నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి విద్య అంటున్నారు. ఓకే, విద్య అంటే విద్యని కొనొచ్చు కదండి. సరే, అంబాపురం నుంచి పంపించారు చిరంజీవి నాగభూషణ వగ్గసవయ్య ముంతు పెద్దన్న, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సవయ్య గారు పంపారండి విద్య అంటూ. సైకం పోతురాజు గారు నసుగుంట నుంచి, రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి. బిస్కెట్, మీరు నాకు బిస్కెట్ వేశారు ఇక్కడ. బిస్కెట్ ఏంటండి? కాదు, మీరు కూడా వెరైటీ పంపిస్తున్నారు ఏంటండో. ఈ జొమలయ్య దొడ్డదేవరపల్లి నుంచి రైట్ ఆన్సర్. వేటపాలెం నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవంగ, రైట్ ఆన్సర్. పొన్నూరు మండలం చంద్రపూడి నుంచి ఆదాం మల్లేశ్వరి, రైట్ ఆన్సర్. ఆన్సర్ ఏమిటి, నేను సరదాగా అడిగాను, వింతగా అడిగాను అన్నమాట, అందుకే వీళ్ళు వింతగా పంపిస్తున్నారేమో. మనమేం అనకూడదు అనుకోండి, మనం కొనలేం, దొంగలించలేం, అది లేకపోతే మనం బ్రతకలేం. అదేనండి ప్రాణం, ఊపిరి. ఊపిరిని కొనగలమా? అలానే దొంగతనం చేయలేం కదా. రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ప్రశ్న, పదండి పదండి, చివరి ప్రశ్న అనుకుందామా? 7:54 అయిపోయింది కదా. కన్ను ఉంది కానీ చూడలేదు, కళ్ళుంటే చూస్తారు కదా చిన్నబాబు, చూడలేదంటావేమిటి? అవును, కన్ను ఉంది కానీ చూడలేదు. ఏమిటది ఆన్సర్ తెలిస్తే 8662411 నెంబర్కి వాట్సాప్ చేయండి. మనసును మనసే ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిరబాబు.

భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఆంధ్రప్రదేశ్ గొప్ప వారసత్వానికి అరకు కాఫీ ప్రతీకగా నిలుస్తుందని, అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా అరకు కాఫీ ప్రయాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. స్థానిక కాఫీ రైతులకు మరింత సాధికారత కల్పించడంతో పాటు ప్రపంచ కాఫీ పట్టంలో ఆంధ్రప్రదేశ్కు సముచిత స్థానం కల్పించడమే లక్ష్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్తో కలిసి మదనపల్లిలో సుమారు 1,00,000 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శంకుస్థాపన చేయనున్నారు. కోనసీమ కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ పనులు వేగవంతం చేసేందుకు రాష్ట వాటా కింద అదనంగా కూటమి ప్రభుత్వం 100 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని కాపాడటంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు పూర్తి ప్రయోజనం అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామాలకు సైతం తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిశానిర్దేశం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సెంట్రల్ డెల్టా ఆధునికీకరణకు సుమారు 1,200 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గొర్రెల కాపరి రామయ్య అనే బాలుడి గురించి సామాజిక మాధ్యమాల్లో ఆందోళనకర పోస్టుల నేపథ్యంలో చిన్నారి వీడియో చూసి కలత చెందిన రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాలుడి ఆచూకీ కనుగొనేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ నేతృత్వంతో ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేసి రామయ్యను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా చిన్నారిని రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించనున్నట్లు, అతని తండ్రికి మెరుగైన వైద్య సాయం అందించనున్నట్లు మంత్రి లోకేష్ ఎక్స్ ఖాతాలో తెలిపారు. రాష్టంలోని బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థుల డైట్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 నుంచి 6వ తరగతి విద్యార్థులకు డైట్ ఛార్జీ 1,150 నుంచి 1,265కు, 7 నుంచి 10వ తరగతికి 1,400 నుంచి 1,600కు, ఇంటర్ ఆపై తరగతుల విద్యార్థులకు 1,600 నుంచి 1,800 వరకు పెంచారు. పెంచిన ఛార్జీలకు అనుగుణంగా నూతన మెనూను అమలు చేయనున్నామని మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ సాధారణ ఎన్నికలు 2026 నిర్వహణకు అధికారులు అన్ని విధాలా సిద్దంగా ఉండాలని మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ పైన చిత్తశుద్ది ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్టబద్దమైన పరిష్కారం చూపాలని, వైఎస్సార్సీపీ బీసీ రిజర్వేషన్లకు ఎప్పుడూ ప్రతికూలం కాదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకురు ప్రాజెక్టు ఆఫీసు వద్ద మండల స్థాయిలో అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసోత్సవాల కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. వెస్టిండీస్తో చండీగఢ్లో జరగనున్న 3వ వన్డేకు స్టార్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధి కృష్ణ గాయం కారణంగా దూరమయ్యారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

స్టూడియోలో సమయం చూస్తే 8:03 దాటి 51 సెకన్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు డ్యూయట్ డ్యూయట్ యోగుల గీతాలు. వినబోయే ముందు మనసు మనసు ప్రోగ్రాంలో ఒక ప్రశ్న పెండింగ్ ఉండిపోయింది కదా, అది తెలుసుకుందాం. ఎవరు పంపించారో ఏమిటో పొన్నూరు మండలం చంద్రపూర్ నుంచి ఆదాం మల్లేశ్వరి గారు రైట్ ఆన్సరే పంపించారు. అసలు ప్రశ్న ఏంటి, కన్ను ఉంది కానీ చూడలేదు, దీనికైతే రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఈ సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, నందిని నరేష్ గారు పంపించారండి నందిపేట నిజామాబాద్ నుంచి. సూపర్. ఓకే, అప్పలరాజు గారు పేడన జోగనందన కాలేజ్ రైట్ ఆన్సర్ పంపించారు. రాజు నుండి జయన్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు చిలిపి ప్రశ్న అన్నారు కదా, నా చిలిపి ఆన్సర్ సీతాఫలం, ఎందుకంటే సీతాఫలాన్ని కళ్ళు తెరిచింది అంటారు పండటానికి ఉన్న కాయని. ఆహా, అబ్బో మీరు మరీ చిలిపి. నరేష్ రోజా వీరంతా మోసాపేట నుంచి పంపించారు. కన్ను ఉంది కానీ చూడలేదు అన్న, ఈయన చూడండి పిల్లి అని పెట్టారు. శ్రోతలందరూ వింటున్నారండి నరేష్ గారు, కాస్త జాగ్రత్తగా పంపిస్తే బాగుంటుంది. చిన్నబాబు గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నిజామాబాద్ జిల్లా ఉండి నుంచి మహమ్మద్ జరిగింది, స్నేహాన్ని జరిగింది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, జానకీరామ్ కళ్యాణరామ్ అనిత బత్తులు వెంకటేశ్వరరావు గారు పంపించారు రైట్ ఆన్సర్ వీరు కూడా. తర్వాత కనకారావు పేడన రైట్ ఆన్సర్ పంపించారు. జోమలగయ్య దేవటదేవర పాడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బొమ్మట ఇది కూడా కన్సిడర్ చేయవచ్చేమో, బొమ్మకు కన్ను ఉంటుంది కదా చూడలేదని. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి రైట్ ఆన్సర్ పంపించారు వేరు కనకారావు వీర భద్రాపురం నుంచి. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ రావు పేడన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు, అపర్ణజీ ఫ్రమ్ తిరుపతి. కళ్ళ చూడా ఎలా. సైకం పోతురాజు గారు వసుగుంట నుంచి రైట్ ఆన్సర్. పాలం పోలయ్య ఆలగడ్డ నందిరెడ్డి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చిన్న మస్తానరావు పెద్ద మస్తానరావు సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. అనంతపురం నుంచి అనురాధ గారు నెమలిపించం, ఓ సూపర్ యాడ్ చేశారు దానికి. రామకృష్ణాపురం నుంచి పంపించారండి పాల్గొనరావు గారు రైట్ ఆన్సరే. అంపాపురం నుంచి పంపించారు వగ్గసవ్య ముంతు పెద్దన్న నాగభూషణ చిరంజీవి రైట్ ఆన్సర్. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రేడియోలో సౌండ్ తక్కువగా వస్తుంది అంటున్నారు, రైట్ ఆన్సర్ పంపించి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవంగ. సౌండ్ పెంచితే సరిపోతుందా, ఏదో ప్రాబ్లం ఉందండి. నెక్స్ట్ మహమ్మద్ జైనిద్ర శ్రేయబాను జైనిద్ర పంపించారు. ఈరోజు మనసు మనసులో సూపర్ డూపర్ ప్రశ్నలు అడిగారు, మంచి మంచి పాటలు వినిపించారు, మొత్తానికి కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు, మీకు మా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం డిస్టిక్ నుంచి రాజేష్ ఖన్నా సునీత రాజ్ ఖన్నా రైట్ ఆన్సర్. అసలు ఆన్సర్ ఏంటి, సూది టెంకాయ నెమలిపించం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కదా. ఓకే, రైట్ ఆన్సర్ పంపిణీ మీకు అందరికీ అయితే కంగ్రాచులేషన్స్. మరి స్టూడియోలో సమయం చూస్తే 8:07 దాటి 21 సెకండ్లు.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 డ్యూయెట్ డ్యూయెట్ వింటారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

ప్రోగ్రాంలో వినిపించబోయే పాటలన్నీ కాస్త కొత్తగానే ఉంటాయి. డ్యూయెట్స్ డ్యూయెట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా వినండి. వినయ విధేయ రామ చిత్రానికి హేమేషి పాలి సింహప్రియ పాలి పాట, శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

తొలి పరిచయం చిత్రానికి అంజనా సౌమ్య శ్రీకృష్ణ ఆలపించిన పాట విన్నారు. జిహెచ్జిహెచ్ ప్రోగ్రామ్ వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట శుభ సంకల్పం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ ఆలపించిన పాట.

నా చిత్రానికి అనుదీప్ లిప్స్ గా అనిపించిన పాట విన్నారు. డిహెచ్ ప్రోగ్రామ్ లో తర్వాత వినబోతున్న పాట ఇంటింటి రామాయణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానిక అనిపించిన వీటూరి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

కృష్ణార్జున యుద్ధం చిత్రానికి కాలభైరవ పద్మలత ఆలపించిన పాట వింటున్నారు. స్టూడియోలో సమయం చూస్తే 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. వార్తల వివరాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగిన యూపీఎస్సీ శతవార్షిక వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణం సంస్థపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. 21వ శతాబ్దపు భారతదేశం ఒక కొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయడమే అత్యంత ముఖ్యమన్నారు. ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: आज नागरिक किसी सर्विस के लिए हफ्तों या महीनों का इंतजार नहीं करना चाहता। जब एआई हजारों डॉक्यूमेंट्स को कुछ ही क्षणों में प्रोसेस कर सकता है तो नागरिक तेजी से समाधान चाहता है। यही बदलती हुई सोच हमारी सिविल सर्विसेज से भी नए बदलाव की मांग करती है। इसलिए हमें अपने सिलेक्शन पैरामीटर्स और रिक्रूटमेंट प्रोसेस को भी భవిష్య అనురూప్ బనానా హోగా.
0: పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాత్ లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని గార్గీ కళాశాలలో నిర్వహించిన శ్రమదానం పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు

తెలుతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రత కార్యక్రమాలకు కనీసం 30 నిమిషాలు కేటాయించాలని కోరారు. స్వచ్ఛత ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. కేవలం విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలోనూ బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ కూడా పాల్గొన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో టెక్స్టైల్ కాంక్లేవ్ 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం, దేశ వస్త్ర ఎగుమతులను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. కొత్త ఎగుమతిదారులకు అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు వివిధ దేశాల్లో ఎగుమతి సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వస్త్ర వ్యాపారాలు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. టెక్స్టైల్స్ రంగానికి మరింత రుణ లభ్యతను సులభతరం చేసేందుకు జౌళి మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం బ్యాంకర్లతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. దేశంలో ప్రధాన ఉపాధి కల్పన రంగాలలో వస్త్ర పరిశ్రమ ఒకటిగా నిలుస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ రంగం కింద దాదాపు 5 కోట్ల మందికి ఉపాధి లభించిందని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు నేషనల్ స్పోర్ట్స్ రిపోజిటరీ సిస్టమ్ పోర్టల్లో శారీరక విద్యా నిపుణుల మాడ్యూల్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ పోర్టల్ శారీరక విద్యా ఉపాధ్యాయులకు సాధికారత కల్పిస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. నిర్దిష్ట కాలపరిమితిలోగా శారీరక విద్యా ఉపాధ్యాయుల సమగ్ర దేశవ్యాప్త రిపోజిటరీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థూల వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలలో 2 లక్షల కోట్ల రూపాయలు దాటింది. అలాగే 14.7% పెరుగుదల నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో మొత్తం జీఎస్టీ వసూళ్లు అధికమయ్యాయి. 2025 సెప్టెంబర్లో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం 177 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్ర జీఎస్టీ వసూళ్లు 37,772 కోట్ల రూపాయలుగాను, రాష్ట జీఎస్టీ వసూళ్లు 45,363 కోట్ల రూపాయలుగాను నమోదయ్యాయి. అలాగే సమీకృత జీఎస్టీ వసూళ్లు 120,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. ఈ నెలలో దేశీయ కార్యకలాపాల ద్వారా వచ్చిన స్థూల జీఎస్టీ ఆదాయం 10% పైగా పెరిగి సుమారు 138,000 కోట్ల రూపాయలకు చేరగా, దిగుమతులపై వసూళ్లు సుమారు 20% పెరిగి 65,525 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న స్వచ్ఛతా కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. న్యూఢిల్లీలోని కాలింది కుంజ్ఘాట్ వద్ద ఈరోజు జరిగిన శ్రమదాన్ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ పరిశుభ్రత, నీటి సంరక్షణ విడదీయలేనివన్నారు. నదులను శుభ్రంగా ఉంచుకోవడం అత్యవసరమని చెప్పారు. నదులను చెత్త కుండీలుగా భావించి వాటిలో వ్యర్థాలను పారవేయడం వల్ల నీరు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత అనేది నిరంతర కార్యక్రమమని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఢిల్లీలోని పేష్వా రోడ్ నేవీయుగు పాఠశాలలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఐఐఎంసీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఉద్యమంలో భాగమయ్యారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, దేవాలయాలు, విద్యా సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా సాధ్యమైన ప్రతి చోట స్వచ్ఛతా హీ సేవ ద్వారా తమ వంతు కృషి చేయాలని ప్రజలకైన పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించనున్నారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఈ సభలను జరుపుతున్నారు. ఈ ప్రత్యేక గ్రామ సభలు ప్రజల ప్రణాళిక ప్రచారం 2026-27, సబ్కీ యోజన, సబ్కా వికాస్ కార్యక్రమానికి కూడా నాంది పలుకుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గ్రామ పంచాయతీలు భాగస్వామ్య సాక్ష్యాధారిత ప్రణాళికల ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి తమ గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికను సిద్దం చేసుకుంటాయని పేర్కొంది. పూర్వ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ది, రాజ్యాంగ విలువలు, ప్రజా సంక్షేమం పట్ల మాజీ రాష్టపతికున్న అచంచలమైన నిబద్ధత ఆయన సుదీర్ఘ ప్రజా జీవితంలో స్పష్టంగా కనిపిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు.

అసాధారణ ధైర్యం సమయస్ఫూర్తి ప్రదర్శించినందుకు కెప్టెన్ స్మిత్ మచర్ను పౌర విమానయాన శాఖ మంత్రి కిరణ్ కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. విమానంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడటంలో కాక్పిట్లో కెప్టెన్ స్మిత్ మచర్ చూపిన అసాధారణ ధైర్యం సమయస్ఫూర్తి దేశానికి గర్వకారణమన్నారు. భారతీయ పైలట్లు తమ నైపుణ్యం, క్రమశిక్షణ, భద్రత పట్ల రాజీ పడని నిబద్దతతో గౌరవం సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. శ్రీలంకతో ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాట్స్మెన్లు విఫలమవడంతో 45 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శనివారం భారత్ పాకిస్తాన్తో గోల్డ్ మెడల్ కోసం పోటీ పడనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల స్కిఫ్ ఈవెంట్లో భారత్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల స్కిఫ్ ఈవెంట్లో చైనా తర్వాతి స్థానంలో నిలిచిన మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ కుర్సెకిల్ నోబుల్ రజత పతకాన్ని సాధించడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు ఆసియా క్రీడల పురుషుల హాకీ ఫైనల్లో భారత్ పాకిస్తాన్పై 4-3 తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉండగా మహిళల హాకీ జట్టు కూడా రేపు జరగబోయే ఫైనల్లో చైనాతో తలపడనుంది. 2026 ఆసియా క్రీడల్లో ఈరోజు దాకా భారత్ మొత్తం 66 పతకాలను సాధించింది. ఇందులో 10 స్వర్ణ పతకాలు, 23 రజత పతకాలు, 33 కాంస్య పతకాలున్నాయి. జేఎంసీ బాలయోగ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ఆయనకు నివాళి అర్పించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉన్న బాలయోగ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. లోక్సభ స్పీకర్గా బాలయోగి పార్లమెంటరీ సంప్రదాయాలను బలోపేతం చేయడంతో పాటు సభా గౌరవాన్ని నిలబెట్టడంలో నిబద్దతతో వ్యవహరించారని గుర్తు చేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల.
2: ఏ ఏ నీ కావాలా?

కోకిల చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు అల్పించిన పాట విన్నారు. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోలో సమయం 8:45 దాటి 52 సెకండ్లు. డ్యూయెట్ డ్యూయెట్ ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట స్టూడెంట్ పవర్. ఈ చిత్రానికి శ్రీకృష్ణ శ్వేతాల అల్పించినటువంటి పాట.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: చిన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం చూస్తే 9:01 దాటి 25 సెకండ్లు. మధుర స్వరాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో 1980వ దశకంలో పాటలు విందాము. తెలుగు సినిమా రంగానికి, ముఖ్యంగా ఈ సినీ పరిసరానికి సంగీతంలో 80వ దశకంలో సువర్ణకాలం అనే చెప్పవచ్చు. ఈ దశకంలోనే పాటలు సాహిత్యంలోనూ సంగీతంలోనూ కొత్త పొంతులు తొక్కాయి. క్లాసికల్, కమర్షియల్ మరియు వెస్ట్రన్ సంగీతాలు అద్భుత కలయిక ఈ దశాబ్దంలోనే జరిగింది. మరి ఈ దశాబ్దంలోనే సంగీత దర్శకులు తెలుగు ఇండస్ట్రీని ఏలేరనుకోండి. 80వ దశకంలో ఇళయరాజా ఒక ప్రపంచమనే చెప్పాలి. శాస్త్రీయ సంగీతాన్ని, పాశ్చాత్య సంగీతాన్ని కలిపి ఆయన చేసిన ప్రయోగాలు సరికొత్త ట్రెండ్ సృష్టించాయి. అందుకు నిదర్శనమే సాగర సంగమం, స్వాతిమత్యం, సితార, గీతాంజలి. మరి ఈ చిత్రాలే కదా మచ్చుతునకలు. అద్భుతమైన సంగీతాన్ని అందించారు మన ఇళయరాజా.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం. ఆ

0: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

గీతాంజలి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి గీతం విన్నాను. సంగీతం ఇళయరాజా. మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బంగారు కానుక. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 9:25 దాటి 13 సెకండ్లు. మధుర స్వరాలు వింటున్నారు విద్యురార్జీ చిన్నబాబు. కేవి మహదేవన్ గారిని అందరూ కూడా మామ అని పిలుస్తారు. ఎందుకంటే తెలుగులోనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజ హీరోలతో అద్భుతమైన హిట్లు ఇచ్చారు. మంచి మనసులు సినిమాలో మామ మామ అనే పాటకు బహుళ ప్రజాదరణ పొందింది. ఈ సినిమాతోనే మహదేవన్ గారిని అందరూ మామ అని పిలిచేవారు. సాహిత్యం రాసిన తర్వాతే స్వరాలు సమకూర్చేవారు మన కేవి మహదేవన్ గారు. మీరెక్కువగా జానపదాలు, శాస్త్రీయ సంగీతాన్ని మేళవించి శ్రావ్యమైనటువంటి బాణీలు అందించటంలో దిట్ట. శంకరాభరణం చిత్రంతో 1980వ దశాబ్దం ప్రారంభించి క్లాసికల్ సంగీతానికి పెద్దపీట వేశారు మన మామ. వీరు సంగీతం సమకూర్చిన అడవి రాముడు, శ్రీనివాస కళ్యాణం, మోగ మనసులు, ఈ చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. వీరికి సంగీతంలో సహాయకుడిగా పొహళేంది అనే మహళయాళి సంగీతకారుడు చివరి వరకు మామతోనే పనిచేశారు. వీరు అద్భుతమైన సంగీతం అందించిన పాటలు ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జి చిన్నబాబు. సంగీత దర్శకులు చక్రవర్తి గారు జానపద బాణీలను శాస్త్రీయ రాగాలతో అత్యంత చిత్రతతో మిళితం చేసి సామాన్య ప్రేక్షకులకు సైతం ఉర్రు తొలగించే మాసు పాటలు అందించడంలో వీరు సిద్ధాస్తులు. వీరు కూర్చున్న చోటే కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే పాటలకు అద్భుతమైన బాణీలు సమకూర్చేవారు. తన కెరీర్లో దాదాపు 960 చిత్రాలకు గాను సంగీతం అందించారు. ఒక్క 1989 విడుదలైన మొత్తం చిత్రాలలో 66 సినిమాలకు వీరే సంగీతం అందించడం భలే అద్భుతం అన్నమాట. వీరికే దక్కుతుంది ఆ రికార్డు. వీరు సంగీతం అందించిన చిత్రాలలో కొన్ని పాటలు విందామా. ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో అత్తకయ్యముడు అమ్మాయికి మొగుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట

బన్నోడు గుండమ్మ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. మధుర స్వరాలు వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అడవి సింహాలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వీటరు గీతం, సంగీతం చక్రవర్తి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 10:02 దాటి 7 సెకన్లు. వినిపించని రాగాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.

తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో తమ మధురమైన గొంతుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న గాయని గాయకులు ఎందరో ఉన్నారు. తెలుగు సినిమా పాట అనగానే అందరికి గుర్తొచ్చే మొదటి పేరు ఘంటసాల. వీరిని తెలుగు సినిమా సామ్రాట్ అని కూడా పిలుస్తారు.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర కథానాయకులకు వీరు పాడిన పాటలు తెలుగు సినీ చరిత్రలోనే నిలిచిపోయాయి. మధురమైన పాటలు, వినిపించిన రాగాలు ఆస్వాదిద్దాం ఈనాటి వినిపించిన రాగాలు కార్యక్రమంలో. భలే రాముడు ఈ చిత్రానికి ఘంటసాల పిలేలా అనిపించిన పాట విందాం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

తెలుగు చలనచిత్ర సంగీత స్వర్ణయుగంలో పి లీలా గారు తన అద్భుతమైనటువంటి స్పష్టమైనటువంటి అమృత తుల్యమైనటువంటి గాత్రంతో చెరగని ముద్ర వేశారు. లీలా గారు కేరళలో జన్మించినప్పటికీ తెలుగువారి హృదయాలలో ఒక దివ్య గాయనిగా నిలిచిపోయారు. మలయాళం మాతృభాష అయినప్పటికీ లీలా గారు తెలుగు పదాలను ఎంతో స్పష్టంగా స్వచ్ఛంగా పలికేవారు. వీరి ఉచ్చరణలో ఎక్కడా కూడా ఈమె పరభాష అనుకుంటా అనే విషయం మనకు అసలు ఏమాత్రం కూడా రాదన్నమాట. ఇక శాస్త్రీయ సంగీతంలో మంచి పట్టు ఉండటం వల్ల భక్తి, కరుణ, శృంగారం, విషాదం వంటి ఏ భావాన్నైనా తన స్వరంతో శ్రోతలకు కళ్ళకు కట్టినట్లు అందించేవారు లీలాగారు.

కేరళంలో జన్మించినటువంటి లీలా గారు మాతృభాష మలయాళం. వారి స్వరం చాలా మధురంగా అదే సమయంలో గాంభీరంగా ఉండేది. ముఖ్యంగా పద్యాలు పాడడంలో, శాస్త్రీయ రాగ ఆధారిత పాటలు ఆలపించడంలో ఆమె శైలి ప్రత్యేకమైనది. వీరు ఆలపించిన పాటలు విందామా? ఈనాటి వినిపించని రాగాలు కార్యక్రమంలో వింటూనే ఉండండి. వివిధ భారతి FM 1.3 MHz పై వినిపించిన రాగాలు వింటున్నారు విత్యువరాజే చిన్నబాబు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు సినిమా గాన కోకిల పి సుశీలమ్మ. స్పష్టమైన తెలుగు ఉచ్చరణకు, మధురమైన స్వరానికి కేర్ ఆఫ్ అడ్రస్ సుశీల గారు. 5 దశాబ్దాల పాటు వేలాది పాటలు పాడి శ్రోతల హృదయాలలో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. వీరాలపించిన పాటలు మరికొన్ని విందామా? ఈనాటి వినిపించిన రాగాలు కార్యక్రమంలో

వినిపించిన రాగాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. సుశీలమ్మ గారి గానంలో అతిపెద్ద ప్రత్యేకత స్పష్టమైన ఉచ్చారణ. మాతృభాష తెలుగు అయినప్పటికీ తమిళం, కన్నడం, మలయాళం వంటి ఏ భాషలో పాడినా ఆయా భాషల పదాలు ఎక్కడా దొరలకుండా స్పష్టంగా సహజంగా పలకటం వీరి ప్రత్యేకత. తెలుగులోనే అమర గాయకుడు ఘంటసాల గారితో, తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో వీరు పాడినటువంటి వేలాది యుగళ గీతాలు ఎప్పటికీ శ్రోతల హృదయాలలో అలా నిలిచిపోతాయి.

విజయనగరంలో జన్మించిన సుశీల గారు చిన్నతనం నుంచే కర్ణాటక సంగీతం శిక్షణ పొందారు. 1950లో ఆల్ ఇండియా రేడియోలో నిర్వహించినటువంటి పోటీ ద్వారా సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు గారి దృష్టిలో పడ్డారు. ఇక అప్పటి నుంచి వారి గాన చరిత్ర అద్భుతంగా సాగింది. వీరు ఆలపించిన పాటలు ఈనాటి వినిపించని రాగాలు కార్యక్రమంలో వింటున్నాం కదా.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వినిపించిన రాగాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటున్నటువంటి పాట బుద్ధిమంతుడు చిత్రానికి ఘంటసాల పీసెస్ల గానం.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి స్టూడియోల సమయం 10:42 దాటి 47 సెకన్లు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజీ చిన్నబాబు. పిబి శ్రీనివాస్ గారి స్వరం చాలా ప్రత్యేకమైనది, గంభీరమైన మెత్తటి బేసు స్వరం వినేవారి హృదయాలను హత్తుకునేలా ఎంతో ప్రశాంతంగా ఆయన పాటలు సాగేవి. శృంగార విహార విషాద భక్తి రసాలను తన గాత్రంతో పలికించడంలో ఆయన సిద్ధహస్తులు. పిబి శ్రీనివాస్ గారు బహుభాషా కోవిదులు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీష్, మలయాళం మొదలైన 8 భాషలలో ప్రావీణ్యం కలవారు. మాతృభాష

తెలియైనప్పటికీ ఆయన ఏ భాషలో పాడినా ఆయా భాషల పదాలను అత్యంత స్పష్టంగా పవిత్రంగా ఉచ్చరించేవారు. మనగాళ్ళకే మనగాడు ఈ చిత్రానికి పివి శ్రీనివాస్ మాధవ పెద్ది సుశీలమ్మ ఆలపించినటువంటి పాట ఈనాటి మధురస్వరరు కార్యక్రమంలో విందామా?

మూఢనమ్మకాలు చిత్రానికి పిబి శ్రీనివాస్ ఆలపించిన పాట విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురార్జే చిన్నబాబు. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట కానిస్టేబుల్ కూతురు. ఈ చిత్రానికి పిబి శ్రీనివాస్, పి సుశీల గానం.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి నిలయంలో సమయం 11:10 దాటి 17 సెకండ్లు. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.3 MHz మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.